శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 53 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో యోగా అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి ఏ సరోజా.

నేటి ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తి ఆందోళన ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ బాధలతో వ్యక్తులు ఎంతో విలువైన తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అతి ఉపయోగకరమైన సాధనము యోగాసనాలు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన యోగాభ్యాసము దైనందిన మానసిక ఒత్తిడిని తట్టుకునటకు ఎంతో సహాయపడుతుంది. యుజ్ అను ధాతువు నుండి ఉద్భవించినది యోగా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యో అపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోగశాస్త్రముచే మనోదోషమును వ్యాకరణ మహాభాష్యముతో వాగ్దోషమును వైద్య శాస్త్రముచే శరీర దోషమును పోగొట్టుట ద్వారా కైవల్య సిద్ధి పొందుటకు లోకోపకార

0: ార్థమై రచించిన శ్రీ పతంజలి మహామునీంద్రులకు నమస్కరించుచున్నాము. పతంజలి మహర్షికి నేటి ఆధునిక సమాజంలో ఎంతో రుణపడి ఉన్నాము. యోగశాస్త్రంలో పేర్కొనబడిన వివిధ పద్ధతులను అభ్యసించుట ద్వారా మనోక్లేశాలను, శారీరక రుగ్మతలను పూర్తిగా నివారించవచ్చు. ప్రాచీన కాలం నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు ప్రజలు వారు అవలంబించవలసిన యోగాసన వ్యాయామాలను యోగ విద్య లేదా యోగాసనాలు అంటారు. యోగాసనాల వలన ప్రాణవాయువు ఎక్కువగా తీసుకుంటాం, అందువల్ల రక్తం త్వరగా శుద్ధి చేయబడి అన్ని భాగాలకు రక్తం త్వరితగతిన శరీరానికి అందజేయబడుతుంది. అన్ని భాగాలకు రక్త ప్రసారం అగుట వలన శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్ళగొట్టి దేహం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలం ఉత్తమం. పురుషార్థములైన ధర్మము, ధనము, కోరిక, ముక్తి సాధించబడాలంటే ఆరోగ్యం ప్రధానమైన విషయంగా ఉండాలి. ఆరోగ్యం యోగ సాధన ద్వారా పొందవచ్చు. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి అందించిన యోగదర్శనం ప్రకారం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అను 8 ప్రధాన అంగాలతో కూడిన యోగా గురించి వివరించబడి ఉంది. అవి సులభతరంగా అర్థమయ్యేందుకు వీలుగా అనేక గ్రంథాలు కూడా వచ్చాయి. మహర్షి పతంజలి యోగ సూత్రాలను యోగ దర్శనం ద్వారా తెలుగులో అందించిన వారు పండిత గోపదేవ శాస్త్రి గారు. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానాం. ఏదైతే మనస్సు ద్వారా ఆలోచిస్తామో అదే మాట ద్వారా చెప్తూ దానినే కర్మల ద్వారా ఆచరిస్తూ ఉంటే వారు మహాత్ములుగా పరిగణింపబడతారు. సత్వ, తమ, రజోగుణాలు 3 కూడా మనిషిని అంటిపెట్టుకుని ఉంటాయి. తమోగుణం కలిగిన వ్యక్తి సోమరితనంతో జీవిస్తాడు. రజోగుణం కలిగిన వ్యక్తి క్రూరత్వం కలిగి తనే గొప్ప అనే తత్వం కలిగి ఉంటాడు. యోగి అయిన వ్యక్తి సత్వగుణం కలిగి ఉంటాడు. నిత్యం యోగాభ్యాసం ద్వారా మనిషి సత్వగుణాన్ని పొందవచ్చు. నేటి ఆధునిక యుగంలో అనేక మంది ఉన్మాదులుగా, రాక్షస ప్రవృత్తి కలిగిన వారుగా తయారవుతున్నారు. మొక్కైవంగనిది మానైవంగున అన్న ఆర్యోక్తి ప్రకారం చిన్నతనం నుండే మంచి గుణాలను అలవర్చుకోవాలి. యోగాభ్యాసంతో మనిషి మహర్షి అవుతాడు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యోగా గురువును తప్పనిసరిగా నియమించాలి. విద్యార్థులందరికీ యోగ విద్య నేర్పించాలి. వారికి నైతిక విద్య అందించాలి. ఇందుకు ప్రభుత్వము, ప్రజలు కృషి చేయాలి. అప్పుడే శాంతి సౌఖ్యాలతో వెలుగొందే సమాజం సాక్షాత్కరిస్తుంది. ఆధునికంగా ఆలోచిస్తూ ప్రాచీన సంప్రదాయ విద్యను అందిపుచ్చుకోవాలి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో యోగా అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఏ. సరోజా.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఎరువుల పంపిణీలో వచ్చిన యాప్ గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ N. లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఇవాళ్టి కార్యక్రమంలో ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ గురించి మరి రైతు సోదరులకు మరిన్ని విషయాలు తెలియజేయడానికి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన ఈ యాప్, దానివల్ల రైతులకు కలిగేటువంటి లాభాలు అంటే ప్రయోజనాలు తెలియజేయండి సార్.
1: తప్పకుండా అండి. మనకు

0: మెయిన్గా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే ఏపీఎంసీ యాప్ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో ఈ జూన్ 8 నుంచి యాప్ రన్నింగ్లో ఉంది. ఫస్ట్ ఒక వారం 10 రోజులు కొద్దిగా మనకు యాప్లో కొత్తగా రావడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడైతే పక్కాగా నడుస్తూ ఉంది, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ద్వారా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఆధార్ కార్డు తీసుకొచ్చి మన రైతు సేవా కేంద్రంలో కానీ బయట ఉన్నటువంటి డీలర్ షాపుల్లో కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయడంతో ఆయనకున్న పొలం ఎంత ఉంది, ఏ పంట నమోదు చేయించుకున్నాడు అంటే ఎరువుల కోసం, ఏది మన రైతు సేవా కేంద్రంలో, దానికి శాస్త్రవేత్తల సలహా మేరకు ఎన్ని బస్తాలు రావాలి, అక్కడ డిస్ప్లే అయిపోద్ది, ఎంత అవసరమో వచ్చేస్తుంది. సో దాన్ని మనము 3 విడతలుగా ఇస్తాం, అంటే ఒకేసారి ఇస్తే మొత్తం ఒకేసారి కుమ్మరి చేస్తాడు కాకుండా 3 విడతలుగా 3 డోసులు ఇస్తాం. లేదు సార్ మేము ఒకేసారి తీసుకుంటామంటే అట్లా కూడా ఇస్తాం, ఆ మొత్తం తీసుకుని 3 విడతలుగా వేయమని చెప్తాం. అట్లా మొత్తంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ మార్కాపురంలో ఒక రైతు తీసుకున్నాడు అనుకుందాం, పెద్దారుడి రైతు, ఇక్కడ మార్కాపూర్లో తీసుకొని మళ్ళీ పెద్దారుడు వెళ్ళి పెద్దారుడు తీసుకోవాలంటే ఇంకా రాదు,
1: కుదరదు.
0: ఇంకా లేదు నేను పెద్దారుడు కాదు దోర్నాలు పోతానంటే దోర్నాలు కూడా రాదు. సో ఆయన ఆధార్కు లింక్ అయినట్టు పొలంలో ఏ పంట వేస్తాడో ఆ పంటకు ఎంత ఎరువులైతే ఆన్లైన్లో చూపిస్తాయో అవి మాత్రమే ఈ సంవత్సరం ఆ పంటకి, అంటే ఇప్పుడు 2 సీజన్లు ఉంటాయి ఖరీఫ్ రబీ సీజన్లో, ఈ 2 సీజన్లో ఈ ఖరీఫ్లో ఎంత వస్తుంది అది ఇచ్చేస్తాం. రబీలో ఒకవేళ మళ్ళీ వేరే పంట వేస్తానుకుంటే అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు,
1: అప్పుడు వస్తుంది.
0: సో కొంతమంది రైతులు ఏంటంటే, సో మనకు తగ్గించాలి, ఎక్కువ ఇవ్వకూడదు, రేట్లు ఇదవుతున్నాయని చెప్పే ఉద్దేశంతో రైతులు కొంత అపోహలో ఉన్నారు.
1: ఇట్లా చేస్తుంది గవర్నమెంట్,
0: గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో
1: మన కోసం అనేది అర్థం కావడంలా.
0: కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన మేర ఎరువులు అయితే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రతి షాపులో ఉన్నాయి, ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా డిఏపి ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, మనము దానికి ఎంతవరకు అవసరమో ఆ మేర మాత్రమే ఉపయోగించాలి. దానికోసమే గవర్నమెంట్ ఈ సిస్టమ్ పెట్టింది, కానీ లేదు ఎరువులు సప్లై చేయలేకనో
1: ఎరువులు తక్కువయ్యో
0: మాత్రం కాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులు గమనించుకోండి, మీకు మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రంలో కానీ డీలర్ షాప్లో కానీ యూరియా డిఏపి మీకు ఎంత మేర అయితే మనకి యాప్లో చూపిస్తుందో అది చేసుకోవచ్చు. అట్లాగే ఈ యాప్ అనేది మనము రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో కూడా రైతులతోటి డౌన్లోడ్ చేయించడం జరిగింది. సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయి వాళ్ళు కూడా లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే వాళ్ళ పొలం వివరాలు, గత సంవత్సరం ఏ పంట వేసాడు, అట్లాగే గత సంవత్సరం ప్రభుత్వం అమలు చేసేటువంటి పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, రైతు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే అతనికి వచ్చినాయా లేదా ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఖరీఫ్ నుంచి ఆ యాప్లో పంట నమోదు కూడా అతనే చేసుకోవచ్చు
1: సొంతంగా.
0: సో ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ ద్వారానే
1: చేయించండి.
0: తర్వాత ఏంటంటే ఆ చేసిన వివరాలు మన రైతు సేవా కేంద్రం సిబ్బందికి వస్తాయి, వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారు, మళ్ళీ పొలానికి వెళ్ళి ఆ పంట ఉందలేదు చేస్తారు,
1: అవునా కాదని చెక్ చేస్తారు.
0: అట్లాగే వీళ్ళు ఎరువులు ఈ యూరియా డిఏపి కూడా వీళ్ళే బుక్ చేసుకోవచ్చు యాప్లో. ఆ యాప్లో వీళ్ళు ఆధార్ కార్డు కొనుగోలు ఎంత వస్తుంది ఉంటుంది, పక్కన రైతు సేవా కేంద్రం వస్తుంది, తర్వాత ఈ మనకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని షాపుల పేర్లు కూడా వస్తాయి. సో ఏ షాప్లో రైతు ఇష్టపడిన షాప్లో నమోదు చేసుకోవచ్చు, నమోదు చేసుకుని అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ అక్కడ చూసుకొని ఇస్తారన్నమాట. కాబట్టి రైతులకు చాలా సులభంగా వాళ్ళకే వాళ్ళే నమోదు చేసుకునేటట్టు కూడా ఈ యాప్లో సౌలభ్యత ఉంది.
1: ఓకే సార్, బాగుంది. అయితే మీరు అన్నట్టుగా మరి ఈ యాప్ ఉంది, మరి అందరూ మరి చదువుకున్న వాళ్ళు కాదు, మరి మన ప్రాంతంలో చాలా వరకు కూడా నిరక్షరాస్యులు ఉంటారు, అందరికీ మరి ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఉండకపోవచ్చు.
0: అవునండి.
1: మరి అలాంటి వాళ్ళకి అంటే నిరక్షరాస్యులకు ఈ ఫోన్ సౌకర్యము, కీప్యాడ్స్, చిన్న చిన్న ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళకు ఈ మరి ఈ యాప్ ద్వారా వాళ్ళకు మరి ఎట్లా చేయాలి?
0: మంచి మంచి ప్రశ్న అడిగారండి మీరు, ఎందుకంటే ఎక్కువగా మన ప్రాంతంలో ముందుకు చెప్పుకున్నట్టు చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి. సో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు ఆధార్ కార్డు తీసుకొని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్ర సిబ్బందికి వెళ్తే అక్కడ వాళ్ళు నమోదు చేస్తారు, అక్కడ చూపిస్తారు వీళ్ళ ఆధార్ కార్డు కొట్టి ఎంత వరకు ఉందో చూస్తారు. అట్లాగే పక్కన షాప్కి వెళ్ళినా కూడా అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు కూడా షాప్లో వాళ్ళు కూడా వాళ్ళ సిస్టంలో ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎన్ని బస్తాలు వస్తాయని కూడా వాళ్ళకి చూపిస్తారు, ఇబ్బంది లేదండి. దాంట్లో ఇది కూడా ఒక పాయింట్ పెట్టారు, ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దేనికైనా ఆధార్ కార్డు మాత్రమే
1: ఉపయోగించాలి.
0: అట్లాగే వీళ్ళు తీసుకున్నారా లేదా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉంటాడు, ఆయన తీసుకోకపోయినా తీసుకున్నాడని ఒకవేళ అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయన ఎరువులు ఎన్ని వచ్చాయో ఖచ్చితంగా వేలిముద్ర వేయాలి,
1: బయోమెట్రిక్
0: వేలిముద్ర వేస్తేనే అతనికి ఆడ ఓకే అయితే. సో ఆ సిస్టమ్ కూడా పెట్టారు, ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ బయోమెట్రిక్ మిషన్స్ ఉన్నాయి, అట్లాగే మన బయట షాపుల్లో కూడా బయోమెట్రిక్ మిషన్స్ తెప్పిస్తారు.

0: ఉన్నారు. ప్రతి ఈ డీలర్ కాడ, ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ బయోమెట్రిక్ డివైసెస్ పెడతా ఉన్నాం. కాబట్టి మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా రైతు తీసుకోకుండా తీసుకున్నాడని చెప్పడానికి కూడా
1: లేదు,
0: అవకాశం లేదు.
1: ఒకసారి తీసుకొని ఇంకోసారి తీసుకొని పోవడానికి లేదు,
0: లేదు
1: తీసుకొని తీసుకోలేదని చెప్పడానికి లేదు,
0: చెప్పడానికి కూడా లేదు.
1: మీరు ఏం జరిగింది మొత్తం రికార్డు
0: రికార్డు
1: పక్కగా
0: ఉంటుంది,
1: ఉంటుంది.
0: రికార్డు ఉంటుంది. ఎప్పుడు ఏ తేదీన తీసుకున్నాడు, ఏ షాప్లో తీసుకున్నారు,
1: ఎంత
0: ఏ టైంకి
1: మొత్తంలో
0: తీసుకున్నారు,
1: తీసుకున్నారు,
0: ఎన్ని బస్తాలు తీసుకున్నారు, ఆ డేటా అంతా కూడా మనకు వస్తుంది.
1: ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది
0: ఎంత ఉంది కూడా
1: అనేది
0: వస్తుంది,
1: మొత్తం కూడా వివరంగా తెలిసిపోద్ది.
0: తెలిసిపోద్ది.
1: చాలా మంచి పద్ధతి సార్ ఇది,
0: అదండి.
1: అంటే రైతులు గమనించాలి ఈ విషయాలమైన.
0: తర్వాత ఇంకో విషయం అండి, ఇది ఎంత కూడా ఏంటంటే, ఈ గత 3 సంవత్సరాలు తీసుకున్న రైతుల డేటా మాత్రం మన రైతు సేవా కేంద్రంలో ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే కొత్తగా పొలాలు కొనుక్కోవడము, లేదు కొత్తగా సాగు చేయడము, రైతులు కొంతమంది ఆ డేటాబేస్లో లేని వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ మన వ్యవసాయాధికారి కార్యాలయంలో కానీ లేదా మన రైతు సేవా కేంద్రంలో కానీ ఇచ్చినట్లయితే, దీనికి సంబంధిత మండల వ్యవసాయాధికారి మాత్రమే ఆయన లాగిన్లో వీళ్ళని ఎంటర్ చేస్తారు. అంటే
1: కొత్తగా వచ్చిన వాళ్ళు
0: కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే దీనిలో గమనించుకోవాల్సింది ఏంటంటే, గతంలో 3 సంవత్సరాల నుంచి ఈ పంటలు నమోదై ఉంటే ఆటోమేటిక్గా డేటాబేస్లో ఉంటారు, వాళ్ళ ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు మన విఏఎల ద్వారా వాళ్ళ డేటాను చూసుకోవచ్చు, ఏ పంట ఈ సంవత్సరం వచ్చే పంటను కూడా నమోదు చేసుకోవచ్చు. అంటే పంట దాంట్లో పెట్టుకున్నట్టయితే ఎరువులు వస్తాయి. సో అట్లా కాకుండా కొత్తగా సాగు చేసినట్లయితే, ఈ సంవత్సరం సాగు చేయబోతున్నట్టయితే వాళ్ళ వివరాలు సంబంధిత మండల వ్యవసాయాధికారి లాగిన్లో మాత్రమే ఎంటర్ చేస్తారు. వాళ్ళు చేయాలి, వాళ్ళ లాగిన్లో
1: చేయాలి,
0: చేస్తే మళ్ళీ విఏ కానీ లేదంటే మన డీలర్ కానీ వెళ్తాయి
1: వెళ్ళిపోతాయి.
0: ఆ డేటా అనేది, అది కొంచెం గమనించుకోవాలి.
1: ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ రైతులకు వాటికి ఉపయోగాలు, వాటి ప్రయోజనాలు పెద్దారవీడు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా రైతు సోదరులకు వివరంగా అందించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఎరువుల పంపిణీలో వచ్చిన యాప్ గురించి పెద్దారవీడు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి అనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవిల్లి రిజర్వాయర్లకు

0: పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: సాస్కీస్కి 94,44,000,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42,86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28,43 కోట్లు అన్నారు. గోదావరి కెనాల్ లో బోటింగ్ గానీ, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం కు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనకి 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్ధతపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో

చేపట్టినట్లు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పు ధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మీకు తెలుసా లైవ్ ఫోన్ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ యు విజయ్ భాస్కర్ రావు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం 4:50 ఫిల్మ్ సాంగ్స్ ప్రసారమవుతాయి. అలాగే 5:30 మొక్కల పెంపకంలో మెళకువల గురించి మార్కాపురం మొక్కల నర్సరీ యజమాని శ్రీ కె ఉదయ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక వార్తా వివరాల్లోకి వెళితే 6:00 అనంతరం రాత్రి 11:00 హిందీలోను, 6:05 తిరిగి రాత్రి 9:00 ఇంకా 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. అలాగే 7:05 తెలుగులో వార్తా

సమాచారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. ఇక కార్యక్రమ ప్రసార వివరాల్లోకి వెళితే 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 నాటిక కార్యక్రమంలో భాగంగా ఈతముళ్ళు నాటిక, అనంతరం నవ్వు నాటిక నాటికలు ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న పంట సాగులో మెలకువల గురించి అద్దంకి ఆత్మ బీటీఎం శ్రీ శేషరావుతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ అంశం గురించి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీమతి పి సుధా మారుతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సిల్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 మధుర గీతాలు ఓల్డ్ మెలడీస్ ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. వార్తల వివరంగా ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్ధికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను

కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్ధతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది మురుము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్, జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్న. ఇస్రో 2023లో లాంచ్ చేసిన చంద్రయాన్ 3 చంద్రుని మీద ఎక్కడ ల్యాండ్ అయింది? ప్రశ్న మరొక్కసారి. ఇస్రో 2023లో లాంచ్ చేసిన చంద్రయాన్ 3

చంద్రుని మీద ఎక్కడ ల్యాండ్ అయింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం. ఆప్షన్ బి సౌత్ పోల్ లేదా దక్షిణ ధ్రువం. ఆప్షన్ సి ఈక్విటర్ లేదా మధ్యరేఖ. ఆప్షన్ డి డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్, చంద్రుని వెనక భాగం. రెండవ ప్రశ్న, ప్రతిరోజు మనిషి బ్రెయిన్ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది? ప్రశ్న మరొక్కసారి, ప్రతిరోజు మనిషి బ్రెయిన్ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 20 వాట్స్, ఆప్షన్ బి 100 వాట్స్, ఆప్షన్ సి 500 వాట్స్, ఆప్షన్ డి 5 వాట్స్. మూడవ ప్రశ్న, కోహినూర్ డైమండ్ని ఫస్ట్ ఎవరు తవ్వారు? ప్రశ్న మరొక్కసారి, కోహినూర్ డైమండ్ని ఫస్ట్ ఎవరు తవ్వారు? ఆప్షన్ ఏ బ్రిటిషర్స్, ఆప్షన్ బి పర్షియన్స్, ఆప్షన్ సి మొఘల్ దగ్గర ఉన్న మైన్స్ నుండి, ఆప్షన్ డి కాకతీయులు గోల్కొండ మైన్స్ నుండి.

ప్రశ్న, కోహినూర్ డైమండ్ని ఫస్ట్ ఎవరు తవ్వారు? ప్రశ్న మరొక్కసారి, కోహినూర్ డైమండ్ని ఫస్ట్ ఎవరు తవ్వారు? ఆప్షన్ ఏ బ్రిటిషర్స్, ఆప్షన్ బి పర్షియన్స్, ఆప్షన్ సి మొఘల్ దగ్గర ఉన్న మైన్స్ నుండి, ఆప్షన్ డి కాకతీయులు గోల్కొండ మైన్స్ నుండి. నాలుగవ ప్రశ్న, బంగారం కరిగించే టెంపరేచర్ ఎంత? ప్రశ్న మరొక్కసారి, బంగారం కరిగే టెంపరేచర్ ఎంత? ఆప్షన్ ఏ 500 డిగ్రీ, ఆప్షన్ బి 1064 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 2000 సెల్సియస్, ఆప్షన్ డి 800 సెల్సియస్. ఆప్షన్స్ మరొక్కసారి, 500 డిగ్రీలు, ఆప్షన్ బి 1064 డిగ్రీలు, ఆప్షన్ సి 2000 డిగ్రీలు, ఆప్షన్ డి 800 డిగ్రీలు సెల్సియస్. ఐదవ ప్రశ్న చదివేస్తున్నాను, మనిషి బ్రెయిన్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది? ప్రశ్న మరొక్కసారి, మనిషి బ్రెయిన్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 73%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 90%, ఆప్షన్ డి 60%. ప్రశ్నలన్నీ విన్నారు కదా? మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొక్కసారి 2233393, ఎస్టీడీ కోడ్ 08596.

0: కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నంద్యాల నుంచి మల్లికార్జున్.
0: మల్లికార్జున్ గారు,
1: బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి.
1: చాలా చాలా మంచి ప్రోగ్రామ్ మేడం ఇది.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఆన్సర్స్ క్వశ్చన్స్ విన్నారు కదా?
1: విన్నాను విన్నాను. చెప్తా, ఆన్లైన్ పోర్టల్ ప్రోగ్రామ్ అయితే వెరీ వెరీ గ్రేట్ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఒక ఫస్ట్ క్వశ్చన్ మేడం.
0: చెప్పండి.
1: చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది మేడం.
0: ఎక్కడండి?
1: దక్షిణ ధ్రువము.
0: ఓకే,
1: దాన్ని
0: హలో హలో మల్లికార్జున్ గారు.
1: మేడం శక్తి 3 అని కూడా చెప్తారు మేడం.
0: ఓకే అండి,
1: తర్వాత విన్నాను విన్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పాస్ మేడం. ఉద్యోగాన్ని మొదటిసారిగా చదివిన వారు మొఘలు మేడం, మొఘలు మేడం.
0: ఓకే,
1: తర్వాత బంగారాన్ని కరిగించే అంత వేడి ఎట్లా ఉంటారంటే 1056 మేడం. 1056,
0: 64 డిగ్రీలు అండి నేను చెప్పిన ఆప్షన్.
1: తర్వాత బ్రెయిన్ లో మంచి బ్రెయిన్ గా ఎంత శాతం మేడం?
0: చెప్పండి.
1: 73% మేడం.
0: ఓకే అండి.
1: అందరి త్రిమూర్తులు గుప్త అందరికి వందనాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే మేడం,
0: లాస్ట్ వరకు వింటూ ఉండండి, నేను లాస్ట్ ఆన్సర్స్.
1: అలాగే అలాగే ప్రతి ప్రోగ్రామ్ ఉంటాను మేడం నేను.
0: థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, థ్యాంక్స్ ఫర్ ద కాల్. హలో
2: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మీరావళి మేడం.
0: మీరావళి గారు,
2: రామసముద్రం నుంచి.
0: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి, ఆన్సర్స్ తెలియజేస్తారా?
2: థ్యాంక్ యూ మేడం, తెలియజేస్తాను మేడం.
0: చెప్పండి.
2: ఇప్పుడు దక్షిణ ధ్రువం వద్ద వాళ్ళు మేడం. ఇప్పుడు
0: ఓకే అండి,
2: బ్రెయిన్ ఎలక్ట్రిసిటీ తెలియదు మేడం, దానికి రెండు

0: ஓகே.
1: கோஹினூர் டைமண்ட்னு கனெக்ட் பண்ணது பிரிட்டிஷர்ஸ் மேம், பிரிட்டிஷர்ஸ்.
0: ஓகே.
1: తర్వాత గోల్డ్ టెంపరేచర్ వచ్చేసి 1060 డిగ్రీ సెల్సియస్.
0: ఓకే.
1: 1160. తర్వాత బ్రెయిన్ వాటర్ 70% ఉంటుంది.
0: ఓకే అండి, మీరావళి గారు లాస్ట్ వరకు వింటూ ఉండండి, నేను ఆన్సర్స్ తెలియజేస్తాను.
1: థ్యాంక్ యూ,
0: స్టే ట్యూన్ అండి. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, హలో.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: మీకు తెలుసా ఆసక్తికరమైన విషయాలు, అరుదైన విశేషాలు, జ్ఞానాన్ని పెంచే ప్రశ్నలతో మీ ముందుకు వస్తుంది మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో,
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: ధనలక్ష్మి మోరపాకుల మేడం.
5: ధనలక్ష్మి గారు
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం మీకు.
6: వెల్కమ్ మేడం.
5: చెప్పండి, ఆన్సర్స్ తెలియజేయండి.
6: సౌత్ పోల్ ల్యాండ్ అనమాట.
5: ఓకే.
6: మనిషి బ్రెయిన్ లో 20% ఎలక్ట్రిసిటీ ఉంటుంది మేడం. కోహినూర్ డైమండ్ కాకతీయులు గోల్కొండ వాళ్ళు.
5: ఓకే.
6: బంగారం కరిగించేసి 1164 వాట్స్.
5: ఓకే అండి, లాస్ట్ క్వశ్చన్ చెప్పండి.
6: ఐదో ప్రశ్న, 73 మేడం వాటర్ బ్రెయిన్ లో 73%.
5: ఓకే ధనలక్ష్మి గారు, చాలా చక్కగా ఆన్సర్స్ తెలియజేశారు. లాస్ట్ వరకు ఉండండి, లాస్ట్ లో తెలియజేస్తాను ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. హలో హలో.

0: కార్యక్రమంలో కాలర్ తీసుకుందాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు?
1: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పోలయ్య గారు, మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి, ఆన్సర్స్ తెలియజేయండి.
1: ఫస్ట్ది దక్షిణ ధ్రువం మేడం, రెండవది 500 ఎలక్ట్రికల్ జనరేట్ చేస్తుంది మెదడు, కోహినూర్ డైమండ్ ను ఫస్ట్ కాకతీయులు గోల్కొండ గనుల్లో తవ్వారు, బంగారు కరిగించే టెంపరేచర్ 1064 సెల్సియస్, మనిషి బ్రెయిన్ వాటరు, మెయిన్ వాటర్ వచ్చేసి 73 చేస్తుంది మేడం.
0: ఓకే పోలయ్య గారు, లాస్ట్ వరకు చూడండి, స్టే ట్యూన్. హలో,

0: हेलो हेलो हेलो,
1: गुड मॉर्निंग मैम।
0: गुड मॉर्निंग अंडी. रेडियो పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టున్నారు. హలో హలో, కాల్ కట్ అవుతుందండి. రేడియో పక్కన ఉండి మాట్లాడొద్దు, సిగ్నల్ మంచిగా ఉన్న చోటు నుండి మాట్లాడండి. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బసవరాజు, యుఎస్ఏ నుంచి అండి.
0: చెప్పండి బసవరాజు గారు.
1: బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను అండి.
0: చెప్పండి, ఆన్సర్స్ తెలియజేస్తారా?
1: ఫస్ట్ దానికి చంద్రయాన దానికి అది సౌత్ సైడ్ అండి.
0: ఓకే.
1: రెండోది ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ బై హ్యూమన్ బ్రెయిన్ 20 వాట్స్. కోహినూర్ డైమండ్ బ్రిటిషర్స్ అండి.
0: ఓకే.
1: బంగారం గోల్డ్ మెల్టింగ్ పాయింట్ ఏమో 1064 సెల్సియస్ అండి.
0: ఓకే.
1: మనిషి బ్రెయిన్ ఏంటంటే వాటర్ పర్సంటేజ్
0: అవును.
1: 72-75%.
0: ఓకే అండి, బసవరాజు గారు వింటూనే ఉండండి.
1: వింటూ ఉంటానండి. థ్యాంక్ యూ
0: ఓకే,
1: మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. హలో,
2: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి.
2: మేడం నా పేరు చిన్నమౌళాలు మేడం. మాది నంద్యాల జిల్లా నియాలవాడ మండలం బోడెమ్నూరు.
0: మౌలాలి గారు,
2: మేడం
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. ఆన్సర్స్ తెలియజేయండి.
2: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. మేడం చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువం మేడం. కోహినూరు కాకతీయులు మేడం.
0: ఓకే.
2: బ్రెయిన్ లో వాటర్ పర్సెంటేజ్ అబోవ్ 70%. ఇంకా బ్రెయిన్ లో విద్యుత్ వచ్చేసి 70.
0: ఎలక్ట్రిసిటీ జనరేట్ ఎంత అవుతుంది?
2: మేడం 70.
0: ఓకే, వాటర్ పర్సంటేజ్ అండి.
2: వాటర్ పర్సెంటేజ్ అబౌవ్ 70% మేడం.
0: ఓకే.
2: ఇక నెక్స్ట్ గోల్డ్ వచ్చేసి 1064 మేడం.
0: ఓకే అండి, మనిషి బ్రెయిన్ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు.
2: అది ఒక్కసారి ఆప్షన్ చెప్పండి మేడం. ఏబిసిడిలో
0: ఆప్షన్ ఏ 20 వాట్స్, ఆప్షన్ బి 100 వాట్స్, ఆప్షన్ సి 500 వాట్స్, ఆప్షన్ డి 5 వాట్స్.
2: 20 మేడం.
0: ఓకే అండి, మౌలాలి గారు లాస్ట్ వరకు వెయిట్ చేయండి, నేను ఆన్సర్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి,
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటి మాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆసక్తికరమైన ప్రశ్నలు, అద్భుతమైన సమాధానాలతో మీ ముందుకు వస్తుంది మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం. కార్యక్రమంలో మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. కాలర్తో మాట్లాడేద్దాం. హలో,

0: హలో,
1: హలో అక్క, నమస్తే.
0: నమస్తే త్రిమూర్తులు గారు,
1: బంగారు
0: చెప్పండి. శుభోదయం అండి. మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం మీకు.
1: ధన్యవాదమ్మా.
0: చెప్పండి, ఆన్సర్స్ తెలియజేస్తారా?
1: చెప్తా తల్లి.
0: చెప్పండి.
1: ఆస్ట్రియా చంద్రయాన్ వచ్చి దక్షిణ వైపోండి, తర్వాత 2 కోట్ల నాకు పర్సెంటే పర్సెంట్ వచ్చి 25 అనగా మీరు ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ప్రకారం 20 ఓట్స్ ఏంటి?
0: చెప్పండి.
1: 20 ఓట్స్ ఏంటి?
0: ఓకే.
1: 3 ప్రశ్నలు అన్నప్పుడు మొగలవారు కావాలనుకుంటున్నాను, మధ్యవాళ్ళకి సంబంధించి అడిగా కదా.
0: అవునవును.
1: నేను మొగలు కావాలనుకుంటున్నానండి.
0: ఓకే.
1: తర్వాత పది 64 బంగారం కడిగి
0: ఓకే.
1: కడిగారు కదా,
0: అవును.
1: దానికి ఒక్కసారి ఆప్షన్ చెప్పండి.
0: బంగారం కరిగే టెంపరేచర్ ఎంత? ఆన్సర్స్ లాస్ట్ లో తెలియజేస్తానండి, ఇంకా శ్రోతలు ఉన్నారు కదా.
1: కాదు, నేను 1064 పాయింట్లు అనుకుంటున్నాను.
0: ఓకే ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలియజేయండి.
1: అలాగే అమ్మా, ఆఖరి 100 శాతం 73% అండి. ఇప్పుడు బ్రెయిన్ లో 1%
0: ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
1: ఎంతో మంది విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి కార్యక్రమం కనకాల కొనసాగాలని కోరుకుంటూ, మిమ్మల్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను తల్లి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు నరసింహాచారి.
0: నరసింహాచారి గారు, మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఆన్సర్స్ తెలియజేయండి.
2: ఓకే మేడం. ఒకటి దక్షిణ ధ్రువం మేడం, 2వది 500,
0: ఓకే,
2: 3వది మొఘలులు, 4వది 1064,
0: ఓకే,
2: 5వది 73.
0: ఓకే అండి. నరసింహాచారి గారు,
2: మేడం
0: ఆన్సర్స్ మంచిగా తెలియజేస్తున్నారు, మీరు కాల్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. లాస్ట్ దాకా వెయిట్ చేయండి.
2: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో,
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: మేడం ఫస్ట్ వచ్చి నచ్చిన మేడం.
0: పేరు చెప్పండి.
3: నా పేరు లారెట్ కుమార్ బాబు. మేడం బాగున్నా మేడం?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను.
3: 2వది వచ్చి 500 మేడం, తర్వాత బంగారం వచ్చి 1064,
0: ఓకే,
3: తర్వాత వాటర్ వచ్చి 73 మేడం.
0: ఓకే,
3: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ బాబు గారు.
3: ప్రోగ్రామ్ బాగుంది మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి.
3: థ్యాంక్ యూ.
0: ఓకే అండి. హలో,
4: హలో,
0: హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: తర్లుబాడు మేడం, వెంకటరెడ్డి మేడం నా పేరు.
0: ఓకే వెంకటరెడ్డి గారు, చెప్పండి, మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. ఆన్సర్స్ తెలియజేయండి.
4: ఫస్ట్ది దక్షిణ ధ్రువం మేడం.
0: ఓకే,
4: 2వది బంగారది 520 మేడం, 3వది బ్రెయిన్ లో 73% మేడం.
0: ఓకే,
4: బ్రెయిన్.
0: ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి కదా, ట్రై చేయొచ్చు కదండి, ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
4: అది ఆప్షన్స్ రాసుకోలేదు మేడం.
0: ఓకే అండి. వెంకటరెడ్డి గారు వింటూనే ఉండండి.
4: ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. హలో,
5: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
5: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: ఎవరు మాట్లాడుతున్నారు?
5: శ్రీహరి మేడం, నంద్యాల నుంచి.
0: శ్రీహరి గారు, మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
5: థ్యాంక్ యూ మేడం.
0: క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియజేయండి.
5: ఫస్ట్ది మేడం దక్షిణ ధ్రువం మేడం.
0: ఓకే,
5: సెకండ్ది మెదడులో 20 వాట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతారు మేడం.
0: ఓకే,
5: థర్డ్ వన్ కాకతీయులు మేడం, 4th వన్ 1024 మేడం, 1074.
0: ఓకే,
5: 5th వన్ బ్రెయిన్ లో వాటర్ 70% మేడం, 70 అబోవ్.
0: ఓకే అండి.
5: ఓకే మేడం,
0: శ్రీహరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
5: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి. హలో,
6: ఓకే,

0: హలో
1: హలో,
0: హలో, మీ రేడియో నా మాట నాకే వినిపిస్తుందండి. మీ రేడియోకి పక్కన ఉండి మాట్లాడాలి, పక్కకు వచ్చి మాట్లాడాలి.
1: మేడం గారు శుభోదయం అండి.
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు దూదేపుల నబీ అండి, నేను ఖమ్మం మండలం దర్గా గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: నబీ గారు,
1: ఎస్ మేడం,
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఆన్సర్స్ తెలియజేయండి.
1: ఈనాటి ప్రశ్నలు మానవుని మేధస్సుకి ప్రశ్నలాగా ఉన్నాయి. ప్రధానంగా ఉన్న 5 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మనిషి మెదడుకు సంబంధించి ఉన్నాయి.
0: అవును,
1: అందులో 1వ ప్రశ్న, ఇస్రో 2023 చంద్రయాన్ ఎక్కడ ల్యాండ్ అయింది అంటే దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయింది మేడం.
0: ఓకే.
1: 2వది, మనిషి బ్రెయిన్ ప్రతిరోజు ఎంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అంటే 500 వాట్స్ పర్ అవర్ మేడం.
0: ఓకే.
1: 3వది, కోహినూర్ డైమండ్ ను ఎవరు మొట్టమొదటిసారిగా తవ్వారు అంటే గోల్కొండ ప్రాంతంలో కాకతీయులు తవ్వారని చెప్పేసి తెలుస్తుంది. 4వది, బంగారం కరిగేటువంటి ఉష్ణోగ్రత వచ్చేసి 1064 డిగ్రీల సెల్సియస్ మేడం.
0: ఓకే అండి.
1: 5వది, మనిషి బ్రెయిన్ లో ఎంత శాతం వాటర్ ఉంటుంది అంటే 73% నీరు అనేది ఉంటుంది.
0: ఓకే నబీ గారు, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, సరైన ఆన్సర్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. నా పేరు లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు, మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: అవునండి.
0: రేడియో ఆఫ్ చేసి మాట్లాడండి, మ్యూట్ అయినా చేసుకోండి.
1: ఓకే,
0: చెప్పండి,
1: ఈ
0: ఆన్సర్స్
1: ఫస్ట్
0: తెలియజేయండి.
1: ఆన్సర్ వచ్చేసి చంద్రయాన్ వచ్చేసి దక్షిణ ధ్రువం అండి.
0: ఓకే,
1: ఇంకోటి మనిషి బ్రెయిన్ పొల్యూట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ 20 వాట్స్ అండి.
0: ఓకే,
1: ఈ గోల్డ్ మెల్ట్ అయ్యే టెంపరేచర్ వచ్చేసి 1064 డిగ్రీ సెల్సియస్ అండి. ఇది కోహినూర్ డైమండ్ ని ఫస్ట్ తొలగింది కాకతీయ.
0: ఓకే
1: హ్యూమన్ బ్రెయిన్ లో వాటర్ వచ్చేసి 73% అండి.
0: ఓకే, లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఆన్సర్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ఓకే, థ్యాంక్ యూ.

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆన్సర్స్ తెలియజేస్తున్నాను. ఇస్రో 2023లో లాంచ్ చేసిన చంద్రయాన్ 3 చంద్రుని మీద ఎక్కడ ల్యాండ్ అయింది? ఆన్సర్ వచ్చేసరికి సౌత్ పోల్ అండి, దక్షిణ ధృవంలో ల్యాండ్ అయింది. 2023 ఆగస్టు 23న సౌత్ పోల్ దగ్గర ఉన్న శివశక్తి పాయింట్లో ల్యాండ్ అయింది. ఇలా సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మొదటి దేశం ఇండియాగా గర్విస్తున్నాను. రెండవ ప్రశ్న, ప్రతిరోజు మనిషి బ్రెయిన్ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది? ఆన్సర్ వచ్చేసరికి 20 వాట్స్ అండి. ఒక డిమ్ బల్బ్ వెలిగితే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చి, కోహినూర్ డైమండ్ని ఫస్ట్ ఎవరు తవ్వారు? ఆన్సర్ వచ్చేసరికి కాకతీయులు గోల్కొండ మైన్స్ నుండి తవ్వారు. ఫోర్త్ క్వశ్చన్, బంగారం కరిగించే టెంపరేచర్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 1064 డిగ్రీస్ సెల్సియస్ అండి, 1064 డిగ్రీల సెల్సియస్. ఐదవ ప్రశ్న, మనిషి బ్రెయిన్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది? ఆన్సర్ వచ్చేసరికి 73%, 73% అండి. ఈరోజు కాల్ చేసిన మల్లికార్జున్ గారు, మీరావళి గారు, ధనలక్ష్మి గారు, పోలయ్య గారు, బసవరాజు గారు, మౌలాలి గారు, త్రిమూర్తులు గుప్తా గారు, నరసింహాచారి గారు, అలాగే బాబు గారు, వెంకటరెడ్డి గారు, శ్రీహరి గారు, నభీ గారు, లక్ష్మీనారాయణ గారు, అందరూ ఆన్సర్స్ సరి చూసుకోగలరండి. మీరింతవరకు మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే అభిమానుల గుండెల్లో పూనగాలు ఊడుతాయి. ఆయన అద్భుతమైన నటనతో పాటు ఆయన సినిమాల్లోని పాటలు కూడా ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించాయి. అలాంటి చిరంజీవి ప్రస్థానంలోని మధురమైన గీతాలను మరోసారి మననం చేసుకుంటూ ఆయన సినిమాల్లోని కొన్ని ఆణిముత్యాలైన పాటలను మీకోసం అందించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? మెగాస్టార్ చిరంజీవి గారి పాటలతో మీ జ్ఞాపకాలను మధురంగా చేసుకుందామా? వింటూనే ఉండండి ఆకాశవాణి భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో వచ్చేస్తుంది లంకేశ్వరుడు చిత్రానికి గాను మనో జానకి పాడిన పాట.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు

కార్యక్రమంలో ఇప్పుడు వచ్చేసేస్తుంది చిరంజీవి గారి సూపర్ హిట్ మూవీ జగదీక వేరుడు అతిలోక సుందరి చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: పాటల ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీ ఇష్టమైన గీతాల కోసం ఎక్కడికి వెళ్ళకండి. మీ 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి భావలహరి మృదుమధుర గీతమంజరితోనే ఉండండి. స్టే ట్యూన్ టు మార్కాపూర్ స్టేషన్.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393.
0: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. వినబోతున్న పాట చూడాలని ఉంది చిత్రానికి గాను ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 786 చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో వినబోతున్న పాట బావగారు బాగున్నారా చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Nation of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 trade ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ, రోజ్గార్ మేళా, ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో, ఐఏటీఓ జాతీయ సదస్సు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 201 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయు గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాశీలు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చి వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు

0: దివాస్ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నెంబర్ 2233390896. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
1: నరేష్ గారు,
2: మేడం
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: మేడం, ఇంద్ర మేడం నా పేరు.
1: ఇంద్ర అండి?
2: అవును మేడం.
1: ఇంద్రాలో ఏ పాట?
2: బంబం బోలే శించం మోగలే అనే పాట కావాలి మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్
2: మేడం. నరేష్ నాగా శ్రీశైలం లక్ష్మణ తోడలు మా ముసాపేట గ్రామ ప్రజలందరికీ కోసం మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
5: హలో మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీకు కొన్ని పాటలు చేస్తూ వినేసేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
4: నమస్తే మేడం గారు.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు పుల్లన్న మేడం గారు.
3: పుల్లన్న గారు,
4: బాగున్నారు?
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
4: స్వాగతం మేడం గారు. అభిలాష చిత్రం పేరు మేడం గారు.
3: ఓకే అండి. ఆ చిత్రంలో ఏ పాట వేయమంటారు?
4: నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల ఫ్రెండ్ మేడం గారు.
3: తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
4: కృతజ్ఞత వందనాలు మేడం గారు.

0: பாபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: காரிக்ரமம்ல மருக்கு கோலர்த்தோ மாட்லடைத்தாம் ஹலோ ஹலோ
4: ஹலோ நமஸ்தே மேடம்
3: நமஸ்தே குட் மார்னிங் அண்டி
4: குட் மார்னிங் மேடம் சுபோதயம்
3: சுபோதயம் அண்டி எவர் மாட்லாடுத்தாரு
4: మాది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి నా పేరు ఓబ్లేష్ మేడం
3: ఓబ్లేష్ గారు హలో ఎఫ్ఎం కి స్వాగతం మీకు ఏ చిత్రం నుంచి పాట వింటారు
4: మేడం నాకు రెండు జల చిత్రం నుంచి ఒక పాట కావాలి మేడం
3: ఏ పాట వేయమంటారు
4: మందారంలో గుమగుమలైన సాంగ్ కావాలి
3: తప్పకుండా ప్లే చేస్తానండి మీరు కోరిన పాట వచ్చేస్తుంది వినేసేయండి
4: ఓకే మేడం ధన్యవాదాలు
3: ధన్యవాదాలు

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు,
1: అవునండి.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఫస్ట్ నేను ఏ చిత్రం అండి?
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: బాబా బాబా లగ్నెట్టుకోరా పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి మీకు కూడా.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడ గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నమస్తే హరినాథ్ రెడ్డి గారు.
1: బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలతో. మేడం రాంబంటు మేడం సినిమా పేరు.
0: రాంబంటులో ఏ పాట వేయమంటారు?
1: చందమామ కంచం మిట్ అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: మేడం మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వీటిని అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం. గుడ్ మార్నింగ్. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా కౌతుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
0: రాములు గారు,
1: మేడం
0: ఏ చిత్రం నుంచి పాట వినేద్దాం?
1: శివచారు బిర్యానీ చిత్రం మేడం.
0: అందులో ఏ పాట వేయమంటారు?
1: కొద్దిగా పాడి వినిపిస్తా మేడం.
0: పాడండి.
1: ఈ జన్మమే రుచి చూడదానికి దొరికెరా, ఆహా

0: దాని కి దొరికేరా, ఈ జన్మమే రుచి చూడదానికి దొరికేరా.
1: రాములు గారు కైలాష్ కేర్ గారిని మరపించేలా చేశారు.
0: థ్యాంక్ యూ మేడం. చంద్రబోస్ గీతం
1: చాలా బాగా పాడారండి. మీరు కోరిన పాట వచ్చేసేస్తుంది, వినేసేయండి.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి మీకు కూడా.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: నా పేరు పూర్ణచంద్ర అండి. మాది చిలకపాడు విలేజ్, ఎస్ఎల్పాడు మండలం.
1: ఓకే అండి, పూర్ణచంద్రరావు గారు ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు?
0: బ్రహ్మ సినిమా నుండి.
1: బ్రహ్మ సినిమా నుంచి.
0: ముసి ముసి మౌలలోన కురిసిన పూర్ణవాన.
2: మేడం చూసారా, అందరూ సింగర్స్ ఉన్నారు ఈరోజు.
1: చాలా బాగా జేసుదాస్ ని మరిపించేలా పాడుతున్నారు సార్ చంద్రబాబు గారు.
0: సంతోషం అండి. అనురాగ జీవితాన పెనుగాలి వీచినా. చాలా బాగుంటుందండి పాట, భావ భావప్రదంగా ఉంటుంది.
1: అవునవును సార్, చాలా బాగా పాడారు కూడా మీరు.
0: సంతోషం అండి.
1: మీకోసం పాట ప్లే చేస్తున్నా, వినేయండి.

0: हेलो हेलो हेलो,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు, శుభోదయం అండి. ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: పెదరాయిల్లో పాట మేడం, ఏదైనా.
0: ఓకే ధనలక్ష్మి గారు, మీకోసం పెద్దరాయల సినిమా నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినేయండి.
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నవీన్ మేడం.
0: నవీన్ గారు, హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి మీకు.
1: థ్యాంక్ యూ మేడం, చాలా రోజులు ట్రై చేసి.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: పైసా నుంచి కావాలి మేడం.
0: పైసాలో ఏ పాట వేయమంటారు?
1: మీతో ఏదో
0: తప్పకుండా ప్లే చేస్తానండి. కార్యక్రమాలు వింటున్నారా?
1: అన్ని సూపర్ మేడం. ఇప్పుడు తొమ్మిదిన్నర కష్టం మహిళలు అవి అది కూడా బాగుంది. క్వశ్చన్ బాగా అడుగుతున్నారు
0: అండి, మీరు సక్సెస్ చేయాలే కానీ మీకు కూడా తీసుకొస్తామండి, పురుషులకు కూడా.
1: పెట్టాను మేడం. ఒక వారం రోజు
0: ఓకే అండి, తప్పకుండా పెడతాం. థ్యాంక్ యూ
1: బాగా
0: సో మచ్ ఫర్ ద
1: అడుగుతున్నారు.
0: కాల్. చెప్పండి.
1: పెట్టండి మేడం. అన్ని క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ఎన్ని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి మాకు కూడా.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: మీరు వింటున్నారు 101.5 మార్కాపురం ఎఫ్ఎం. లాస్ట్ కాల్తో మాట్లాడద్దాం. హలో హలో,
1: మేడం గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు మాట్లాడుతున్నారు? ఏడుకొండల్ గారు.
1: మేడం
0: చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం స్వాతి, కమలహాసన్ గారి.
0: ఓ, మీరు కమల్హాసన్ గారి ఫ్యానా?
1: అవును మేడం.
0: ఓకే అండి, దాంట్లో ఏ పాట వేయమంటారు? ఓకే ఓకే అండి, మీకోసం ఆ పాట ప్లే చేస్తాం, వినేయండి. ఏం సార్? ఓకే ఓకే అండి. ఓకే ఓకే అండి, బాగున్నారు. అవునండి అవునండి. ఓకే, చాలా చక్కగా పాడారు ఆయన కూడా. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: మందరం. ఆ

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఈ గేమ్ షోకి మీరు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 08596223393.
0: మరొకసారి మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 08596.
1: మౌనిక, నీకు ఫోన్ కాల్ వచ్చిందనుకో, సాధారణంగా ఏం చేస్తావు నువ్వు?
0: ఏం చేస్తాను మేడం, హలో అంటాను.
1: కానీ ఈరోజు మనకు వచ్చే కాల్స్ మాత్రం హలో ఎవరు అని కాదు, ఏ పాట పాడతారు అని అడగబోతున్నాం.
0: అవునా?
1: ఎందుకంటే ఈరోజు మన గేమ్ షో అంతాక్షరి అన్నమాట. ఇది మీ ఫోన్లో మొదలయ్యే ఒక చిన్న మ్యూజిక్ పార్టీ, అంటే మన శ్రోతల ఫోన్లో మొదలయ్యే ఒక చిన్న మ్యూజిక్ పార్టీ.
0: చాలా ఇష్టం.
1: అవునవును, ఇది ఒక కాల్, ఒక పాట, ఒక పాటలోని చివరి అక్షరం, ఆ అక్షరంతో మిక్స్ అయ్యే, ఆ అక్షరంతో నెక్స్ట్ మీకు వచ్చే ఛాలెంజ్, అంటే ఆ అక్షరంతో లాస్ట్, ఆ పాటలో వచ్చే లాస్ట్ అక్షరంతో మన శ్రోతలు పాట పాడాలి.
0: ఓకే మేడం, చాలా బాగుంది గేమ్.
1: ఇక్కడ పాట పాడడానికి సింగర్గా వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదు, అలాగే సింగర్ వాయిస్ కూడా పనిలేదు. పాట గుర్తుంటే చాలు, వాళ్ళు కాన్ఫిడెంట్గా పాట పాడితే చాలు. పాట కరెక్ట్గా వస్తే వావ్ అందాము, లిరిక్స్ మధ్యలో మిస్ అయిపోతే పర్లేదు, పాట మర్చిపోతేనే ఒక్క నవ్వేసి మరో పాటలోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ గేమ్లో విన్నర్ ఒక్కరే కావచ్చు, కానీ ఎంజాయ్ చేసేది మాత్రం మనందరం. సో మన శ్రోతల కోసం ఫస్ట్ పాట ప్లే చేద్దాం.
0: ఓకే మేడం.

0: విన్నారా మేడం, ఏ లెటర్ వచ్చిందో?
1: విన్నాను మౌనిక, ఇప్పుడు ఆకాశం ఏనాటిదో
0: ఏనాటిదో అనురాగం
1: ఆనాటిది.
0: ఆనాటిది.
1: సో
0: ఇప్పుడు కాలరు దా అక్షరంతో పాడాలి.
1: ఓకే, ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా.
2: హలో
1: హలో,
2: నమస్తే మేడం, బాగున్నారా?
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ధనలక్ష్మి మోర్ పాపుల మేడం.
0: మేడం మన ప్రోగ్రామ్ కి ధనలక్ష్మి గారు కాల్ చేస్తారు.
1: అవును,
0: లేకపోతే
1: అసలు ధనలక్ష్మి అంటే ఎవరండి? ధనాంతో కూడిన
0: మార్కాపురం మహారాణి.
1: ఎస్ కరెక్ట్. ధనలక్ష్మి గారు, మీ వాయిస్ వింటుంటేనే ఒక ఎంజాయ్మెంట్ వస్తుంటుందండి. అలా మీరు ఇప్పుడు పాట పాడారంటే ఇంకెంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మా రేడియో స్టేషన్లో అసలు ఊహించుకుంటేనే చాలా హ్యాపీ.

0: ఫీల్ అవుతున్నాము.
1: థ్యాంక్యూ మేడం.
0: ఓకే అండి ధనలక్ష్మి గారు, మరి లెటర్ దా విన్నారు కదా.
1: విన్నాను మేడం.
0: ఓకే మరి పాట పాడేయండి. ఓ వెరీ నైస్
2: నైస్ అండి, చాలా బాగా పాడారు.
1: థ్యాంక్యూ మేడం.
0: ధనలక్ష్మి గారు మీ ఫేవరెట్ హీరో ఎవరండి?
1: చిరంజీవి గారు మేడం.
0: అందుకే చిరంజీవి గారు పాట పాడేశారా?
2: అయితే భావలహరి విన్నారా? మార్నింగ్ అన్ని చిరంజీవి గారి సాంగ్స్ ఏ వేశాను.
1: వినాను మేడం.
2: ఓకే
0: ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే
1: ఓకే ఓకే.

0: मैडम
1: हेलो हेलो,
0: हेलो
1: नमस्ते अंडी. मंजुला गारा?
0: नमस्ते
1: మంజుల గారి స్వరం వింటుంటేనే చాలా మధుర మనోహరంగా ఉంటుందండి.
0: నవ్వు చూసారా
1: నవ్వు
0: మేడం
1: మంజుల గారు, ఈరోజు గేమ్ షో
0: చెప్పండి
1: విన్నారండి?
0: విన్నాను మేడం. ఇప్పుడు ధనలక్ష్మి గారు పాడిన పాటలు లాస్ట్ అక్షరం నేను పాడాలా మేడం?
1: పాడండి.
0: మా అని అక్షరం వదిలేసింది ధనలక్ష్మి గారు.
1: ఓకే ఓకే
0: అవును
1: ఓకే, అవునండి.
0: మీరు జాగ్రత్త మేడం పాడతా గాని. మేడం నవ్వడమే కాదు జోక్స్ కూడా
1: బాగా
0: వేస్తున్నారు మంజుల గారు.
1: వేస్తారండి.
0: మేడం పాడుతున్నా అయితే
1: పాడండి పాడండి మంజుల గారు.

0: మెదిలే తొలి సంగీతం, మధుర నీతుల గానం, మనకిదే మరో ప్రాయం. మేడం మాట అడవదిలేసిన నేను కూడా.
1: ఏమండి మీ పాట వింటుంటే మనసు ఎటో
2: వెళ్ళిపోతుందండి, మమ్మల్ని భయపెట్టేశారు అసలా. ఇంత చక్కగా పాడారు చూడండి, మీలో ఇంత ఇంత టాలెంట్ ఉన్నాయండి, అందుకే మీలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడానికే ఈ మార్కాపురం మహారాణులు కార్యక్రమం అనేది స్టార్ట్ చేశామండి.
0: అది కాక మేడం వాళ్ళ ఆలయం కూడా చాలా సరదాగా సాగిపోయింది మేడం, అందరు పాటలు పాడారు, మంచి మంచి పాటలు కోరుకున్నారు.
2: అవునండి
0: మేడం కూడా చిరంజీవి గారి గురించి పాటలు వేశారు. ఇవాళ అలా అలా గడిచిపోయింది మేడం, చాలా హ్యాపీగా.
2: ఓకే ఓకే అండి,
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ మంజులా గారు. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి మాకు కాల్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: మీరు వింటున్నారు మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రామకుమారి.
0: రామకుమారి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం.
2: రామకుమారి గారు విన్నారా మరి ఈరోజు గేమ్ షో?
1: విన్నాను మేడం. ఇప్పుడే గేమ్ షో అప్పుడే ఆన్ చేశాను మేడం. ఉదయం చిరంజీవి పాటలు మిస్ అయ్యాను.
2: అయ్యయ్యో, చెప్పండి ఈరోజు మరి.
1: మంజులా గారు పాడిన పాటకి మా వస్తుంది మేడం ఎండింగ్.
2: ఓకే,
1: అదే కదా మేడం. ఇప్పుడు మీరు ప్లే చేసిన పాట ఎండింగ్ పాడాలా?
2: లేదండి, మంజులా గారు మాతో ఏం చేశారు కదా, దాంతోనే స్టార్ట్ చేయండి.
1: మీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈవైనాలో లేదమ్మా, మీ కాదేదో ఆనందమ్మా. అంతేనండి.
2: మీరు కూడా మాతో ఏం చేస్తున్నారా మళ్ళీ?
1: అవునా,
0: అందరికి మామా ఇచ్చే.
1: అయితే ఓ సోనా వెన్నెల సోనా అనే రోజు చేద్దాం.
0: ఓకే, వెరీ నైస్ అండి. నెక్స్ట్ కాలర్ కి థాంక్యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
2: రామకుమార్ గారు చాలా చక్కగా పాడారండి.
1: థాంక్యూ మేడం, థాంక్యూ. బాగుంది మేడం ప్రోగ్రామ్.
2: ఓకే ఓకే, థాంక్యూ.

0: మీరు వింటున్నారు 101.5 మార్కాపురం ఎఫ్ఎం. మరి నెక్స్ట్ మహారాణి ఎవరు చూసేద్దామా? హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అది అద్దంకి మేడం, చల్ల పద్మ మేడం.
0: ఓ, అద్దంకి నుంచి మాట్లాడుతున్నారు.
1: అవును మేడం.
0: వింటుంటారండి మా మార్కాపురం ప్రోగ్రామ్స్ అన్ని?
1: రోజు వింటాం మేడం, 6 గంటలకే పెడతాం మేడం.
0: ఓ, థ్యాంక్ యూ అండి.
1: సుప్రభాతం కాడి నుంచి వింటాం మేడం.
0: నైస్.
1: మా వారు అయితే నైట్ 9:30కి మళ్ళీ పాట ప్రోగ్రామ్ వచ్చింది, 10 దాకా వింటాడు మేడం.
0: ఓ,
1: తేనుకుప్పిలో చల్ల వెంకటేశ్వర్లు ఉన్నారు మా మామయ్య మేడం.
0: ఓకే ఓకే.
1: ఈ నెంబర్ కూడా ఆయన ఇచ్చాడు మా మామయ్య.
0: ఓకే ఓకే అండి. ఆయన
2: మా రెగ్యులర్ కాలర్ అండి.
1: కలవట్లేదు
0: మేడం.
2: మీరు కూడా మా రెగ్యులర్ కాలర్ అయిపోవాలి.
1: అవును మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు గేమ్ షోలో విన్నారు కదా అంతాక్షరి. లాస్ట్ లెటర్ నా అండి. మీరు నాతో పాట పాడాలి.
2: పాట అండి, మాట్లాడక్కర్లేదు.
0: మీరు చక్కగా మాట్లాడుతున్నారు, అలాగే పాట కూడా పాడేస్తారండి. పాడేయండి ఓ చక్కటి పాట నాతోటి.
2: పద్మగారు
1: చెప్పండి.
2: పాడేయండి
0: పాడేయండి.
1: నా మది నిన్ను పిలిచింది గానమై వెలుగు.
0: వావ్,
2: రాదు రాదు అంటేనే పాడేశారు చూడండి.
0: చూడండి ఎంత మంచి. ఆవిడ మది నిన్ను పిలిచే మమ్మల్ని పిలిచేసిందండి.
2: థ్యాంక్ యూ పద్మగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీలాగే కొత్త శ్రోతలందరూ రావాలని కోరుకుంటున్నాం.
1: ఓకే మేడం.
0: ఓకే ఓకే అండి. లాస్ట్ లెటర్
1: నా మది
0: పిలిచింది గానమే మా అండి.
1: అవును మేడం.
0: ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ధన్యవాదాలు.
0: ఓకే అండి.

0: హలో
1: హలో,
0: హలో, వెల్కమ్ టు మార్కాపురం మహారాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నీలావతున్నారు.
0: లీలావతి గారు, చెప్పండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: లీలావతి గారు, ఈరోజు గేమ్ షో తిన్నారు కదా?
1: విన్నా మేడం.
0: లాస్ట్ అక్షరం ఏంటండి? ఓకే,
1: మాగనే కదా మేడం.
0: మానే అండి.
2: మేడం
1: మా
2: వింటున్నారు
1: రోజుల్లో
2: మేడం.
1: పండేదంతా పున్నమి,
2: ఓహో,
1: మా జాబిడికి ఏడాదంతా పున్నమి. ఆ సాంగ్ మేడం.
2: ఆహా,
0: చాలా చక్కగా పాడారండి లీలావతి గారు.
1: థ్యాంక్ యూ మేడం.
2: ఓకే అండి, మీకోసం ఒక మంచి పాటను ప్లే చేస్తున్నాం, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: ఓకే.

0: మీరింతవరకు మార్కాపురం మహారాణిలో గేమ్ షో విన్నారు. ఈ గేమ్ షోలో చాలామంది శ్రోతలు కాల్ చేశారండి. ఇంకా చాలామంది శ్రోతలు కాల్ కలవట్లేదని కూడా అంటున్నారు. మరి ఒక స్త్రీ అంటే చాలా గొప్పది. ఒక స్త్రీ నవ్వినందుకు ఒక కురుక్షేత్రమే జరిగింది. ఒక స్త్రీ శోకం లంకనే దహించి వేసింది. ఒక స్త్రీ అమ్మలా అమృతం కురిపించగలదు. ఒక స్త్రీ తలుచుకుంటే తలరాతలను కూడా మార్చగలదు. అదే మన స్త్రీల యొక్క గొప్పతనం. వారే మన మార్కాపురం మహారాణులు. మీరందరూ కూడా ఇలా మార్కాపురం మహారాణులు గేమ్ షోకి కాల్ చేస్తూ మీ యొక్క విలువైన టైంని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
1: మాటలు ముగిసినా మన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పూట మీతో ఉన్న మీ ఆర్జే మోనిక ఇప్పుడు సెలవు తీసుకుంటుంది. మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.
0: నమస్కారం అండి.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రాయోజన ప్రారంభమయ్యింది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రాయోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రాయోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రాయోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రాయోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ధి, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వాములుగా మార్చింది. ముద్రాయోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: बैंक लोन की इस योजना ने महिला उद्यमियों, मेरे दलित, पिछड़े, आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है, दूर सुदूर गांवों में किया है. इस योजना के तहत अभी तक लगभग 19 लाख करोड़ रुपये ऋण के तौर पर दिए गए हैं. 19 लाख करोड़ रुपये.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రాయోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు

0: పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రాయోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా, ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా, ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్ధిదారులు కాగా, పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు, కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రాయోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణసాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వారైనా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రాయోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి, వాటి ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత, అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from ₹500 crore to ₹250 crore. This measure will bring 22 more CPSEs and 7,000 more companies onto the platform.
0: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత

వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రా యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రా యోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రా యోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం నుండి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరి కోరికపై ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మనో చిత్ర పాడిన పాట.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు మీ జేస్మితో. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది, ఇది నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. కానీ అంతకన్నా ముందు మనకి మెసేజెస్ పంపించారు భాషా తపస్వి కుమారి జేస్వి గారికి స్వాగతం. ప్రసంగం అంటే చూసి చదవటం అనుకుంటే పొరపాటే, సందర్భాన్ని అవపోసన పట్టి ముందుగా వినేవారి మనసును చదివి సదా మధురమైన చలనంతో భాషించే ధ్వని రూపం వారే కళామ తల్లికి ప్రియ సంతానం. ఇది ప్రతిభను ప్రసన్నం చేసుకోనటానికే చేసే మహాయజ్ఞం. అనువాదం అంటే సర్వసమ్మతంతో చేసే స్వరనాదం. అనువాదం అంటే అందరూ ఆమోదిస్తూ ఆస్వాదించే ఒక అవధానం. కడుప్రియంగా కళామ తల్లి ముద్దుబిడ్డలు పఠించే ఒక వేదం. ఒకరిపై ఖేదం మోదం వారి వాచో రచన శిల్పంపై ఆధారపడి ఉంటుందని సుందరంగా ఆంధ్రీకరించి అమృత తుల్యంగా వర్ణించారమ్మా. రేడియో అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఎంత మేలు చేస్తుందో ఉల్లి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే చలువ చేసే పెరుగులా చల్లగా రోజంతా కూడా కష్టపడి ఇంటికి చేరుకుని మట్టివాసనతో ఇంటికి చేరిన మనిషి మనసును చల్లబరిచే ఒక అద్భుతమైన అమ్మలాంటిది. ఈ మాటలతో ఎన్నో దృశ్యాలు చూపించారు. అందుకే కనిపించే చరవాణిని మీరు వచ్చిన రోజు కాస్త పక్కన పెడతానులేండి. చనుబండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ నైస్ ఇంటర్ప్రిటేషన్ అండి. చాలా మంచి భావాలను పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జేస్వి అంటూ పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు, రేఖా సాయి అండ్ మోనికా, వీరందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ ఎక్కడ? సో వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మన కోసం మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది అని అడిగాను. సో చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజేష్ ఫ్రం హిందూపూర్ నుంచి, జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలంపోలయ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్నకి నా ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్, హాయ్ జయశ్రీ సీతా తేజు, హలో వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ మెసేజ్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సాయి ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించినందుకు ధన్యవాదాలు. జవాబు తెలియటం లేదు అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. సో నేను చెప్తానండి జవాబు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు సరైన ఆన్సర్ పంపించారు. శుభోదయం జయస్వి. కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి, కోనకొండ్ల రమణరావు గారు, సో వీరందరూ పంపించారు, ఫ్రాన్స్ అయితే కాదు. అండ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు సరైన ఆన్సర్ అందించారు. ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి శుభోదయం జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే జయస్వి, ఒక పాట పాడండి మీరు.

మాట్లాడతారు ఫ్రమ్ కొడుమూర్ నుంచి ఊర్మిళ అండ్ వీరేష్. తప్పకుండా అండి. హాయ్ జేఎస్పీ అంటూ హరివీలుకి స్వాగతం తెలియజేస్తూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే గుడ్ మార్నింగ్, మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుంది కదా ఆన్సర్తో పాటు. సరే సార్, మీ పేరు కూడా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ జేఎస్పీ గారు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి పంపించారు. నమస్తే శుభోదయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ అలాగే

0: వెల్, నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా? సో నేను అడిగిన క్వశ్చన్కి అందరూ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది నా ప్రశ్నకి? స్వీడన్ రైట్ ఆన్సర్ అన్నమాట. అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ స్వీడన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన శుక్రయాన్ మిషన్లో చేరుకుంది. శుక్రయాన్ను వీనస్ ఇంకా ఆర్బిటర్ మిషన్ అని కూడా అంటారు. దీన్నే VOM అని కూడా పిలుస్తారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
0: సో నెక్స్ట్ క్వశ్చన్ నవరస భరిత అర్విలులో భాగంగా ఈనాటిన రెండో ప్రశ్న. ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? ఎపిస్ మెలిఫెరా అనేది ఏ జాతికి చెందినది? సో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి. ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం యారో ఇవన్ యారో ఇవన్, అదేనండి మన తెలుగులో నీవెవ్వరో నీవెవ్వరు ఈ పాట NH4 మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు అండ్ చాలా క్లారిఫికేషన్స్ కూడా పంపించారు బాస్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఆన్సర్స్ ని నా కోసం పంపించినందుకు. ఇంతకీ మీరు కూడా క్వశ్చన్ వినాలి అనుకుంటే అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ గారు, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్స్ పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. అండ్ కమింగ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటూ త్రినాథ్ రావు గారు పంపించారు. థ్యాంక్ యూ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎన్నరేష్ మర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదురు చేసి సక్కు బాయ్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను. మధుసూదన్ రెడ్డి గారు పాపినేని పల్లి నుంచి రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, జయశ్వీ, సీత అండ్ తేజు రైట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. వాసు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనకొండ రమణ రావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. అండ్ తేనె పాలంపోలే గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్టే అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గారు రైట్ ఆన్సర్. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ తిమ్మరాజు ఫ్రమ్ రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి. తిమ్మరాజు గారు నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ టు నవరస భరిత హర్వెల్లు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఈ వర్గానికి చెందింది అంటూ సత్య భార్గవి తారిపత్రి నుంచి పంపించారు అనంతపూర్ డిస్టిక్ నుంచి. సరైన సమాధానం. భాస్కర్ గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అది సంగతి అండి అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మంచి ఆన్సర్ పెట్టారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎవరు మేడం, మీరు సాంగ్ చాలా బాగా పాడతారు, ఒక సాంగ్ పాడండి. సో ఖచ్చితంగా పాడి వినిపిస్తాను గౌతమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ రైట్ ఆన్సర్ బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి. విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా. అండ్ ఏపీ మెలిఫెరాస్ ఓకే ఈ జాతికి చెందింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు సార్ మీరు. సో తప్పకుండా సరే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. యానిమల్ ఇన్సెక్ట్ అని నాకు కూడా తెలుసండి, కానీ అది దేనికి సంబంధించింది? బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి వృక్ష జాతి. ఓ మై గాడ్, అస్సలు వృక్షానికి దీనికి సంబంధం లేదు, ఆలోచించండి. ఓకే సాయి మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్ద కొండూరు నుంచి. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి.

0: ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడావు జయశ్రీ? ఏంటి దీనికి దానికి రిలేషన్? ఈ ఆన్సర్లో ఉన్నది, ఆ పాటలో ఉన్నది, ఒక చిన్న క్లూగా పనికొస్తుందని పాడానండి. వెళ్ళి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత నేను ఇచ్చిన క్లూకి ఇంకెవరైనా ఆన్సర్స్ కనిపెడతారేమో చూద్దాం. Until then, stay tuned and enjoy listening. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒక క్లూ వెనక ఇన్ని సస్పెన్సులు దాగుంటాయని, ఇంత వెరైటీ ఆన్సర్స్ వస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు ఇలాంటి ఒక క్లూ ఇవ్వచ్చని కూడా. ఎపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అన్నాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నేను ఇచ్చిన ఈ క్లూకి నాకు ఒక 4 to 5 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్లూ. అండ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ దాంతోపాటుగా ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నడక జాత, అసలు నేను పేరే వినలేదండి, నడక జాతి, నించున్న జాతి, ఏమైంది సార్? సో ఎనీవేస్, నేనైతే ఆన్సర్ చెప్తాను, ఇంకా మీరు ఆన్సర్స్ పెట్టద్దు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పెట్టారు. ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది రాజమౌళి ఈగ జాతికి సంబంధించింది. సో ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇది హనీబీ జాతికి సంబంధించింది. సో CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు, ఎపీస్ మెలిఫెరా సబ్జీరో ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకోగలిగేటువంటి ఒక హనీబీ అనమాట. ఎలా అయితే మన ఈగ ఈగ ఈగ ఎముడి మెరుపు తీగ అని చూసామో, ఆ ఈగకి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ వెస్టర్న్ హనీబీ అనమాట. అంటే ఇది ఇండియాలో కూడా తిరుగుతుంది, ఇంగ్లీష్ వచ్చో రాదో నాకైతే తెలియదు, కానీ యూరోపియన్ హనీబీగా దీనికి మంచి పేరుంది. అది నా ప్రశ్నకి సమాధానం వెనక ఇన్ని చిక్కుముడులు దాగున్నాయన్నమాట. సో అందరూ కూడా వెస్టర్న్ హనీబీ, యూరోపియన్ హనీబీ అని పెట్టారు. రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇప్పుడైతే ఒక పాట వేస్తాను, ఆ పాట తర్వాత ఇంకో మంచి క్వశ్చన్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీ టూ. అండ్ ఎస్, నవరస భరిత హరివిల్లులో ఇంకొక అద్భుతమైన ప్రశ్న. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీని వెనక హిస్టరీ కూడా. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో క్లూ చెప్తే మీరైతే ఆన్సర్ చెప్పేస్తారు, బట్ చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆన్సర్ గనక మీకు మంచిగా తెలిస్తే జరా 8662488114 నంబర్కి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ చాలా మంది ఎస్ మెసేజెస్ పెట్టారు గుడ్ మార్నింగ్ అంటూ. ముత్యాలంపారు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు, హాయ్ శ్రీవల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ నైస్ ప్రోగ్రామ్ జయస్వీ గారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రాంబాబు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. హాయ్ మ్యామ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు హరినాథపురం నుంచి. ధన్యవాదాలు ప్రసాద్ గారు మీకు కూడా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వెల్, నేను అడిగిన ప్రశ్న, మహువా పూల పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే పంపించండి బాస్. అండ్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్. కన్నాను

సో బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. అండ్ ఈ పాటకు ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉంది. మనం మన జీవితానంతరం అయిపోయే లోపు వినాల్సిన 1000 పాటల్లో ఈ పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అమెరికన్ వాళ్ళు ఒక రీసెర్చ్ ద్వారా నిర్ధారించిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తుంది? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్పీతో.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3. వింటున్నారు వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. ఏంటండి నా ఇన్బాక్స్ లో పూల వర్షం కురిసినట్టుంది. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అని అడిగానంతే వెంటనే అన్ని పూలు కలిసి ఒక పుష్ప గుచ్చల్లాగా నా ఇన్బాక్స్ అంతా నిండిపోయింది అనమాట. సో చూద్దాం ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అండ్ పెడన జోగనంద్ర కాల్ ఇచ్చి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కమింగ్ బ్యాక్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజస్థాన్.

0: మీరెక్కడా కూడా మన దరిదాపుల్లో ఉండరు కదండి ఎప్పుడు, అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఈ ఆన్సర్ కూడా పంపించినందుకు. సరైన ఆన్సర్ పంపించారు నెల్లూరు హరినాథ్పురం నుంచి ప్రసాద్ గారు. రాజేష్ గారు రైట్ ఆన్సర్ హిందూపూర్ నుంచి. అండ్ సరైన సమాధానంతో సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి సరైన సమాధానం. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానం. పాలంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. సాయి ప్రసాద్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన నుంచి సరైన ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సరైన సమాధానం. కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. తెలంగాణ అంటూ మనకి ఆదిలాబాద్ నుంచి పంపించారు మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఓకే రైట్ ఆన్సర్. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ మనకి సరైన సమాధానంతో బండారు త్రిమూర్తులు గారు పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ. సత్యా భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అలాగే విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానం. మీ రెండో ప్రశ్నకి నా సమాధానం అంటూ మొక్కజొన్న సారీ మన పక్కనున్న రాష్ట్రం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, అలవాట్లో పొరపాటు అలా అయిపోయింది. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అంటూ పంపించారు. ఈ రెండు కావండి రాంగ్ ఆన్సర్స్. కోనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ మేడం జీ రైట్ ఆన్సర్ పంపించారు. నేను పుట్టిన పట్టణం కొరుక్ల. మహేష్ బాబు గజం ఫ్రమ్ చైనా నుంచి పంపించారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఆల్సో ఫర్ ద రైట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి మనకి పంపించారు. శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జార్ఖండ్ వెళ్ళిపోయారు, జార్ఖండ్కి వెళ్ళిపోయారా అండి, సో సారీ. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని, నైస్ నేమ్. అండ్ ఈ పండగ చాలా స్పెషల్ అంటూ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్తో మనకి పెద్ద పాలకరులు నుంచి మనకి నాగరాజరావు గారు పంపించారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రాఘవ గారు అండ్ కిషోర్ గారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనకి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పి అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో సుకన్య గుంతకల్ నుంచి పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో చేసుకుంటారన్నారు. సో రైట్ ఆన్సర్తో ప్రకాష్ గారు శ్యామల గారు పంపించారు చిన్న తిరుపతి నుంచి. బొడు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బేటపాలెం నుంచి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వైదంపేట నుంచి. కేవి భూమిక ఫ్రమ్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. వివిధ భారతి అనౌన్సర్స్ అందరికీ హాయ్, దిస్ ఇస్ జ్యోతి అండ్ సింధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు సరైన సమాధానం పంపించారు పెద్దకొండూరు నుంచి. రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్, థ్యాంక్ యూ సో మచ్ రికిల్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ, హాయ్, వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ వాట్ ఎ కలర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి మీకు కూడా. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటూ పంపించారు విజయవాడ నుంచి కరుణ గారు. ఓకే మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ, అమృత వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం. మళ్ళీ ఎప్పుడు వస్తారు, నేను ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదండి, తొందరలో వస్తాను. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో వీరందరూ కూడా పంపించారండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురై కలుమెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగ దరియా. తెలంగాణ అనగానే ఆ ఫ్లేవర్, ఆ స్లాంగ్, ఆ స్టైల్ ఎంత బాగుంటుందో, జర మంచిగా ఉంటుంది కదా. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అండ్ స్పెషల్లీ ఇది ఇప్పపూల పండగ అన్నమాట. సో మహువా పూల పండగ ఇప్పపూల పండగగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా తెలంగాణలో ఇంకా ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలం జమిడి గ్రామంలో బాగా జరుపుకుంటారు. సో ఇవి దీనికి వచ్చినటువంటి మెసేజెస్. ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఇట్స్ ఆల్రెడీ 10:55 అయిపోయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో

0: కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: సో వెల్, మరి 10:56 ఏం అయిపోయింది, 1 o'clock లో టైం. మా కోసం ఒక చరణమన్న పాడండి. ఇప్పుడే కదండి కన్నానలే పాడాను, అయ్యో వినలేదా? సో ఎనీవేస్, ఐ ట్రై టు హమ్ వన్ మోర్ గుడ్ సాంగ్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచర్ల నుంచి పంపించారు, తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణ ఆదిత్య గుంతకల్ రైట్ ఆన్సర్ పంపించారు, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి. దేవరపల్లి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుంచి శుభం భూయాత్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ తెలంగాణ అండ్ ఆల్రెడీ ఇట్స్ 10:57 AM అయిపోయింది. నేను కూడా మీ అందరికీ ఠాడా బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో. అంటిల్ దెన్

హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ మై బ్యూటిఫుల్ సాంగ్. సో అందరి కోసం డెడికేట్ చేస్తూ పాడేశాను. ఇంకా నేను మీ ఆర్జేజేఎస్వి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ అందరి కోసం అయితే ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల

లకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 37 కోట్ల రూపాయలతో 161 పల్లె పండుగ అభివృద్ది పనులు చేపట్టనున్నామని స్థానిక శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు తెలిపారు. పల్లె పండుగ 3.0 పనులకు భీమిలిలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిన్న శంకుస్థాపన చేశారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే చేబద్దుళ్ల పరిమితిని, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు నెలవారీగా అందే చేబదుళ్ల సాయం 61,008 కోట్ల నుంచి 67,839 కోట్ల రూపాయలకు పెరగనుంది. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరొక భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ అర్జయ శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:12 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో మరి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. సో మరి అర్థమైపోయి ఉంటుంది కదా శృతి లేటుగా వచ్చిందని, మీకు అర్థం కాకపోయినా ప్రత్యేకంగా నేను చెప్పి మరీ చెప్పాను. ఎనీవేస్ మరి నేను వచ్చాను కాబట్టి నాని పాట కూడా వచ్చేస్తుంది. బట్ బిఫోర్ టు దట్ ఏంటి మ్యాటర్ ఈరోజు సినిమా కబుర్లలో అంటే, ప్రభాస్ మూవీస్ ఫౌజీ అండ్ స్పిరిట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే నా దగ్గర ఉంది. సో అదేంటో తెలుసుకోవాలంటే వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.

సవాల్ కదా మన డార్లింగ్ ప్రభాస్ ది. అదైతే పోస్ట్ పోన్ అయినట్టు ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ మనకి తెలుసు. అండ్ ఆల్సో మార్చ్ 5th న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. బట్ ఇప్పుడు తెలుస్తున్న న్యూస్ ఏంటంటే ఫౌజీ సినిమా స్పిరిట్ తర్వాతే వస్తుందని టాక్ నడుస్తుంది. అంటే అలా చూసుకుంటే చాలా పోస్ట్ పోన్ అయినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఓకే కూల్, మనం వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, బట్ ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, అది వచ్చిందాకా అంతవరకు కన్ఫర్మ్ అయితే కాదనమాట ప్రస్తుతం. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే మన డార్లింగ్ మూవీకి సంబంధించి, కల్కి 2 సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జెంటిల్మెన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మరియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:33 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు కార్యక్రమంలో. సో మరి యాక్చువల్గా ఏంటంటే కల్కి 2 మూవీ షూట్ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతోందని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది. అండ్ నేనే చెప్పాను మొన్న. అండ్ ఆల్సో ఈ పార్ట్లో కూడా, అంటే ఈ కల్కి 2 పార్ట్లో కూడా దుల్కర్ సల్మాన్ రోల్ ఉండబోతోందట. అంటే యాక్చువల్గా పార్ట్ 1లో కూడా ఉన్నారనుకోండి కొంచెం సేపు, బట్ ఈ పార్ట్ 2లో ఏంటంటే ఆయన రోల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లేలో చేంజెస్ కూడా చేశారట. సో మరి దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. ప్రస్తుతం అయితే ఈ టాక్ అయితే ఫుల్గా నడుస్తుంది అనమాట టాలీవుడ్లో. మరి ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈ అక్టోబర్ స్కెడ్యూల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకి ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదే సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం కొత్త కొత్త అప్డేట్స్ గురించి. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఈ 2026లో మీకోసం ఒక గిరగిర పాట అయితే వచ్చేస్తుంది ఛాంపియన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: చిత్రలహరి సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:42 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన్మున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే చాలా చాలా చాలా సినిమా కబుర్లు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్పేస్తాను, స్టే ట్యూన్డ్.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
0: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి చాలా చాలా సినిమాలు కొంచెం పోస్ట్ పోన్ అవుతున్నాయి, లేకపోతే ప్రీ పోన్ అవుతున్నాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. వారణాసి అండ్ డ్రాగన్ మూవీస్ మాత్రం అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా అనుకున్న తేదీలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు బాస్. సో అదనమాట. సో రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా 2027 లో ఏప్రిల్ 7 తప్పకుండా రిలీజ్ అవుతుందట. సో అలా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా కూడా జూన్ 11 పక్కాగా రిలీజ్ చేస్తారట. సో ఇది ఈ విషయాన్ని డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ఈవెంట్ లో అయితే క్లారిటీ ఇచ్చేశారు. అమ్మయ్యా, ఎక్కడ పోస్ట్

డ్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నాగ చైతన్య 25th ఫిల్మ్ గురించి అప్డేట్ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్గా వృషకర్మ తర్వాత నాగ చైతన్య NC 25 సినిమా చేస్తున్నారంటూ ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుందన్నమాట. బదిరుల్లంక ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్లో సాత్విక అనే హీరోయిన్తో ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ నడిచింది. అయితే ఇదేది నిజం కాదు, అలాంటివన్నీ కూడా రూమర్సే. ప్రస్తుతం అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ లేదు. NC 25 కి సంబంధించి అని చెప్పేసి చెప్పారనమాట. అదే మ్యాటర్, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు బాస్ ఎలాంటి రూమర్స్ అయితే మనం నమ్మకూడదు, అది సంగతి. ఓకే, అండ్ ఆల్సో వృషకర్మ సినిమా డిసెంబర్ 4న సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి రెడీగా ఉంది అది. ఓకే, సో మరి ఇంకేంటి అంటే కింగ్ 100లో విలన్ గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారో తెలుసా? చెప్తాను ఆ అప్డేట్ కూడా. నెక్స్ట్ మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి ఎట్టా ఎట్టా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

Beautiful song ఇది వినేశారు ఓజీ సినిమా నుంచి. మరి శృతి రంజని పాడిన పాట ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్. సో మరి ఏంటంటే మ్యాటర్, కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా? తమిళ్ యాక్టర్ అశోక్ సెల్వన్ అనమాట. తను ఆల్రెడీ తమిళ్లో మంచి మంచి సినిమాలు చేశారు, యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ డిఫరెంట్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో మరి సూపర్ ఫేమ్ తీసుకొచ్చుకున్నారు. అయితే మరి ఏంటంటే ఆయన ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారట, నాగార్జున 100th మూవీలో. సో మరి ఈ మూవీ అయితే డిసెంబర్ 24 రిలీజ్ కాబోతోంది. మరి ఒక హీరో యాక్ట్ చేస్తున్న సినిమాలో ఇంకొక హీరో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు, అది కూడా మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి, అంటే కొంచెం ఆటోమేటిక్ గా సినిమా మీద మంచి హైప్ అయితే వచ్చేసింది. మరి చూద్దాం మరి మన నాగార్జున 100th మూవీ ఎలా ఉండబోతోంది, వెయిట్ చేద్దాం. ఓకే రైట్, నా మన స్టూడియోస్ లో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేసిన ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 12:02 మనం కలుసుకుందాం ఏ ప్రోగ్రామ్ లో మీకు తెలుసాలో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలంలో రాష్ట మంత్రి వాసంశెట్టి సుభాష ఈ రోజు ఆకస్మికంగా పర్యటన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో 1.27 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలకు అందించే చేపద్దుల పరిమితిని, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ

సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఈ పద్దు కింద నెలవారీగా అందే చేబద్దుల సాయం పరిమితి 2921 కోట్ల రూపాయల నుంచి 3197 కోట్ల రూపాయలకు పెరగనుంది. తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కోసం సిద్దం చేసిన వేడి సాంబార్ పడడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 2047 నాటికి 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి పట్టణంలో ఎకనామిక్ రీజియన్ సదస్సు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ ఉదయం ప్రారంభమైంది. ఇందులో భాగస్వాములైన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ధి అవకాశాలపై విస్తృతమైన చర్చను చేపట్టారు. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంట వింటారు.

నీ మనసు నాకు తెలుసు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. సో మరి ఉన్ని మీనన్, అనుపమ చిన్మయ్య అండ్ కోరస్ పాడిన పాట, ఎంఎం రత్నం గారి లిరిక్స్లో. లవ్లీ సాంగ్ అయిన తర్వాత మన స్టూడియోలో టైం 12:09 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మరి ఏంటంటే మ్యాటర్, మీకు తెలుసా ప్రోగ్రాంలోకి వచ్చేసాం కాబట్టి, యాక్చువల్గా మొన్న నేను వచ్చినప్పుడు బ్రెయిన్ ఆర్గనైజ్ గురించి చెప్పాను కదా, అంటే మనిషి మెదడు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తయారు చేసిన మెదడు కణజాల నమూనా అని బ్రెయిన్ ఆర్గనైజ్ అని చెప్పేసి వాటి గురించి నేను చెప్పాను. సో మరి ఇది కంప్లీట్ బ్రెయిన్ అయితే కాదు, కానీ బ్రెయిన్ లాంటిది అనమాట. సో అంటే అలా మన బ్రెయిన్ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ కూడా మ్యాక్సిమం కొంతవరకు అంటే చాలా వరకు కవర్ చేస్తాయి, అలా వర్క్ చేస్తాయి. అయితే ఆల్రెడీ దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. అండ్ ఇలాంటిదే ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ లాంటిదే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అదేంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ బిఫోర్ దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎలా చెప్పాను సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

మీరు చూసి చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:20 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి మనకి అంటే చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ కీళ్లల్లో బలహీనత వస్తూ ఉంటుంది, నడవలేకపోతుంటారు, మెట్లు ఎక్కలేరు, లేవడం కూర్చోవడం ఇలా ప్రతి విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో రోబోస్ హెల్ప్ చేయబోతున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా వింటుంటే. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే శాస్త్రవేత్తలు ఎక్సోస్కెలిటన్ అనే ఒక స్పెషల్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తున్నారట. సో మన బాడీకి జస్ట్ అలా దాన్ని ఫిక్స్ చేసేసుకోవడం అనమాట. చక్కగా మన కాళ్ళ కదలికలు అబ్జర్వ్ చేయడం, మనకు అవసరమైన చోట కాళ్ళల్లో శక్తి పెంచడం, సింపుల్గా చెప్పాలంటే మన కాలి కదలికల్లో ఇది కంప్లీట్గా హెల్ప్ చేస్తుందట. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ హెల్ప్తో పక్షవాతం వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో యాక్సిడెంట్స్ తర్వాత పేషెంట్స్ కి ప్రాక్టికల్ గా ట్రై చేసి చూసారట. అండ్ ఇప్పుడు ఏజ్ వల్ల వచ్చే కీళ్ళ సమస్యలకి ఎలా చెక్ పెట్టచ్చు అనే దాని మీద ట్రయల్స్ చేస్తున్నారనమాట. సో నాకేమనిపించిందంటే మనిషికి బలం తగ్గితే టెక్నాలజీ ఆ బలాన్ని అందించే రోజులు వచ్చేసాయి అనమాట. ఓకే, ఎనీవేస్ మరి నెక్స్ట్ ఇంకా మనం కొన్ని వింతలు విచిత్రాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నారు.

0: నిన్ను కోరి సినిమా నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపీసుందరే పాడిన పాట విని ఎంజాయ్ చేసేసారు కదా. మరి 12:28 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన, మీకు తెలుసా టైం. సో మరి యాక్చువల్గా అన్ని మామూలుగా మనకి మనం చిన్నప్పుడు బొమ్మలు కొనిమ్మని అడిగి ఉంటాం కదా. ఎవరైనా సరే బొమ్మలకి అట్రాక్ట్ అవ్వని పిల్లలు ఉంటారా? అసలు ఉండరు కదా, లేరు కదా. అసలు మనం అడగడం, కుదరదు అంటే అలగడం, ఇంకా కాదు అంటే గోలగా ఏడవడం, ఇవన్నీ మామూలే. ఇది ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే. బట్ ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ని ఒక నిజమైన గుర్రం కావాలని అడిగిందిట. అది మామూలే అంటే పిల్లలు కూడా అడుగుతుంటారు ఇలాంటి విచిత్రమైన కోరికలు. అయితే వాళ్ళ పేరెంట్స్ యాజ్ యూజువల్గా నో అన్నారు. మరి ఇప్పటికే ఇల్లంతా బొమ్మలు ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు ఇరుకైపోతుంది అని చెప్పేసి ఇల్లు వాళ్ళు నో చెప్పారు. మరి పేరెంట్స్ రీజన్స్ అయితే చాలానే ఉంటాయి, బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అనేది మ్యాటర్ అనమాట. దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఎగ్జాక్ట్గా 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసిన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది.

0: ఇక వార్తల వివరంగా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ధనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హత లేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిల్వ చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతను నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్ధగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్ట్రస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthiya vartha vibhagam X handle @AIRnews_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 నుంచి October 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ September 18 రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీరుముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పథకం సాధించగా, తెలంగాణకు చెందిన చిక్కితరావు, మహారాష్ట్రకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పథకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

विविध भारती FM 101.3। Yes, welcome back to Meeku Telsa and this is RJ Shruti. My studio lo time 12:41 cross by 5 seconds ayipindi. So actually gandi England lo entante Miranda Orpi ane oka ammayi undi. Chinna pandi nunchi taniki gurram pilla pony ante chaala ishtam anta. So nijaniki taniki nijamaina pony kavali ante nijamaina gurram pilla kavali. Aithe adigindi parents ni vallemo konivaledu. Ekkada velthe akkada gurram pilla bomma kanapadithe chaalu. Tane em chestundante kavali kavali kavali godo చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో కాకపోతే ఏంటంటే నిజమైన గుర్రం పిల్ల కావాలి అని తను అడుగుతుంది. అయితే పేరెంట్స్ మరి నిజమైన వాటిని ఎలా కొనిస్తారు? సో అందుకని వాళ్ళైతే లేదమ్మా కాదమ్మా కుదురుతమ్మా ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఇక ఏమనుకుందో ఏమో మిరాండా ఏం చేసింది తెలుసా? తను ఇక ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడైతే ఒక పోనీ అంటే బొమ్మ పోనీ కనిపిస్తుందో బొమ్మ గుర్రం పిల్ల దానిని తీసుకొచ్చి కొనేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలా అలా అలా అలా ఇల్లంతా ఎటు చూసినా గుర్రం పిల్ల బొమ్మలే అనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఆ నెంబర్ ఆ గుర్రం పిల్లల నెంబర్ ఎంత వరకు చేరుకుంది తెలుసా? 4,550 వరకు చేరుకుంది. 4,550 బొమ్మలు ఉన్నాయి ఇంట్లో. ఎవరికైనా ఇంట్లో ఒక హాలు బెడ్రూమ్ కిచెన్ ఇలా రూమ్స్ ఉంటాయి కదా, బట్ మిరాండా ఓర్బి వాళ్ళ ఇంట్లో పోనీ హాల్ పోనీ రూమ్ ఇలా అన్ని పోనీవే ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పోనీ కలెక్షన్ స్టోరీలో? దాని గురించి నెక్స్ట్ బ్రేక్ తీసుకుని చెప్తా. బట్ రైట్ నో మీ అందరికోసం సారో చోరు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

జావేద్ అలీ అండ్ రీటా పాడిన పాటైతే వినేశారు ఫ్రమ్ ద మూవీ సారో చారో. సో మరి మ్యాటర్ ఏంటంటే మిరాండా ఓర్బి ఈ పోనీ కలెక్షన్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ లిటిల్ పోనీ కలెక్షన్ హాబీ ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. అమేజింగ్ కదా. అసలు అసలు ఈ ట్విస్ట్ వాళ్ళ పేరెంట్సే కాదు, ఇంక్లూడింగ్ మిరాండా కూడా ఊహించి ఉండదు. వెల్, ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే నాకేమనిపించింది తెలుసా? యాక్చువల్గా మిరాండా నిజమైన గుర్రం కావాలని అడిగింది. ఒకవేళ అలా కనుక తన కలెక్షన్ స్టార్ట్ చేసి ఉంటే, అంటే నిజమైన వాటిని కలెక్ట్ చేసి ఉంటే, 4,550 గుర్రాలు పెట్టడానికి మిరాండా పేరెంట్స్ ఎన్ని ఇళ్ళు కొనాల్సిన అవసరం వచ్చేదో అని అనిపించింది. వెల్, జోక్స్ అపార్ట్, అది అనమాట మ్యాటర్. బొమ్మలతో సరిపెట్టింది కాబట్టి సరిపోయింది అనమాట. ఏమంటారు, సరదా సరదా కాస్త రికార్డ్ అయి కూర్చుంది చివరికి. ఎనీవేస్, దాని పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా అండి, మన మనుషులకి గాలి కావాలి, ఎండ కావాలి, వర్షం కావాలి, తిండి కావాలి. వీటిల్లో ఏది టైంకి లేకపోయినా రాకపోయినా అస్సలు భరించలేము కదా. పైగా మనం ఏమనుకుంటున్నాం, సరైన వెలుతురు, నీళ్లు, గాలి లేని చోట ఎలాంటి జీవం బతకలేదు, అందుకే మనకు కూడా ఇవన్నీ కావాలి అని మనం మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాం ఇన్ని రోజులుగా. అదే విషయాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాం ఎప్పటి నుంచో. కానీ మీకు విషయం తెలుసా, అసలు ఎలాంటి సూర్యరశ్మి కూడా చేరని భూమి లోపల వేల మీటర్ల లోతులో కూడా జీవం అనేది ఉంది. మరి అక్కడ ఉన్నది మనుషులా, జంతువులా, లేక ఇంకేదైనానా? ఆలోచిస్తూ వెయిట్ చేస్తుండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Beautiful song kada. So my 12:52 cross up 45 seconds I pendi mana vivid bharti time and man muna meek talsa program lo. Mana bhoomi lo palandi konni vela meter la lo lotu lo unna raala madhya lo anmata. Oka rakavaina bacteria an gurtin chata mana sastra vetalo. Okay, akada sunlight ane di asal undu. Kani akada unde raalu niru khanijal ni choche rasayan sakti ni e bacteria anni kuda use chas kunna anmata. Ante bhoomi lo pale oka chinna prapanchani avi srushtin chukunai. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇలాంటి జీవులు భూమిపైనే కాదు సూర్యకాంతి లేని వేరే గ్రహాలు ఉపగ్రహాలు వాటి లోపల కూడా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి దాని మీద ప్రెజెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మనమైతే అనుకున్నాం కదా ఇప్పటిదాకా సూర్యరశ్మి ఉన్న చోటే జీవం ఉంటుంది అని చెప్పేసి. చూసారా, లైఫ్ అంటే వెలుతురు ఉన్న చోటే కాదు, పరిస్థితికి తగ్గట్టుగా జీవించగల ఒక అద్భుతమైన శక్తి కూడా, అది మ్యాటర్. సో ఎనీవేస్, అలాంటి ఒక లైఫ్ ని హ్యాపీగా జీవించడానికి మనకైతే చాలా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మరి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. సో అది మాస్టర్, దాని గురించి చెప్దామని ఇదంతా చెప్పనమాట. ఎనీవేస్, నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది నిన్ను కోరి సినిమా నుంచి. ఈ లవ్లీ సాంగ్ కార్తీక్ అండ్ చిన్మయి పాడారు, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్ లోని మిల్వాకీ నగరంలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీని

శాశ్వత లబ్ధి చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మ్యారథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 2-3, 2-3, 8 2-3, 4 పాయింట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. తిరుపతిలో ఆర్థిక ప్రాంతీయ మండలి సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి ఆర్థిక ప్రాంతీయ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భాగస్వామ్య జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక అభివృద్ది అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది ధీరా టైం. యాక్చువల్గా అండి ప్రజెంట్ మనకి ఏషియన్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి కదా. మరి ఈసారి ఈ గేమ్స్లో ఒక్కో ఉమెన్ ప్లేయర్ ఒక్కో గేమ్తో తన మార్క్ చూపించి అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇవాళ మనం ఏం చేద్దామంటే మన షోలో ఈ 2026 ఏషియన్ గేమ్స్లో మెడల్స్ విన్ అయిన ఉమెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ టైం మెడల్ విన్ అయిన ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం దీపు అండ్ ఉషా పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెల్ గారి లిరిక్ అతిథి సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

మణి శర్మ గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ లో సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో అండి, ఫస్ట్ మనం క్రికెట్ విషయానికి వచ్చేస్తే స్మృతి మంధానాని మెన్షన్ చేయాల్సిందే. మన విమెన్స్ క్రికెట్ లో మనం గోల్డ్ మెడల్ విన్ అవ్వడానికి తన కంపల్సరీగా తన ఇదైతే చాలా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు, తన ఎఫర్ట్స్. అండ్ ఫైనల్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి టీం విన్ అవ్వడానికి మంచి సపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే 11,000 రన్స్ ని కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ గా హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ షూటింగ్ విషయానికి వచ్చేస్తే ఈషా సింగ్ మహిళల 25 మీటర్స్ పిస్టల్ లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అండ్ తన గేమ్ చూసినా కూడా మన షూటింగ్ గేమ్స్ లో మన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనిపించింది బేసిక్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ లో మనం అన్ని కూడా ఎంతో బాగా ఆడుతున్నాం ఈసారి ఏషియన్ గేమ్స్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా గోల్డ్ మనకి వచ్చేసింది. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం బాబు బంగారం సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్, నరేష్ అయ్యర్ పాడిన పాట, రామజోగి శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వెంటనే చేస్తూ స్ట్రేట్ యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఓకే, సో మరి మొత్తానికి మనకి ఏషియన్ గేమ్స్లో 2026లో గోల్డ్ అండ్ సిల్వర్ విన్ అయిన మెడల్స్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది కూడా స్పెషల్గా ఉమెన్ ప్లేయర్స్ గురించి. స్క్వాష్ గేమ్స్లో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న అనాహత్ సింగ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఉమెన్ సింగిల్స్లో ఏషియన్ గేమ్స్లో ఫైనల్కి చేరిన ఫస్ట్ ప్లేయర్గా తన రికార్డ్ క్రియేట్ చేసింది, అండ్ ఆల్సో ఫైనల్లో సిల్వర్ మెడల్గా గెలిచిందనమాట, సిల్వర్ మెడల్ కూడా గెలిచింది. అండ్ అథ్లెటిక్స్ లో అస్సి సోజన్ లాంగ్ జంప్ లో సిల్వర్ గెలిచింది కదా. అసలు మీరు ఆ గేమ్ చూసి ఉండుంటే అండి, జస్ట్ మిస్ అనమాట గోల్డ్ మెడల్ కి, అంతే జస్ట్ మిస్, జస్ట్ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మిస్ అయ్యేసరికి గోల్డ్ రాలేదు. కానీ అక్కడ అసలు తను తను చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ చూస్తే ఆడియన్స్ హార్ట్ లో మాత్రం గోల్డ్ కొట్టేసినట్టే, అంత బాగా ఆడింది. జస్ట్ 2 సెకండ్స్ డిస్టెన్స్ కనుక తను లాంగ్ జంప్ లో అలా అలా చేసుంటే కనుక అసలు గోల్డ్ వచ్చేసి ఉండేది. ఎనీవేస్, అండ్ నెక్స్ట్ విద్యారామరాజ్ 400 మీటర్స్ హర్డిల్స్ గేమ్లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది, అండ్ ఆల్సో పారుల్ చౌదరి కూడా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి, మీరాబాయి చాను, ఉషూలో రోషబినా దేవి కూడా అనమాట బ్రాంజ్ గెలిచింది. ఇవన్నీ కూడా మన ఉమెన్ ప్లేయర్స్ పవర్ చూపించాయి. అండ్ ఆల్సో ఈ రోజు

0: ఆర్చరీలో అసలు జ్యోతి సురేఖ అండ్ ఇంకా ఉమెన్స్ కాంపౌండ్ టీమ్గా జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్ అండ్ చికిత తణిపర్తి వీళ్ళందరూ కలిసి గోల్డ్ అనమాట. అసలు చాలా చాలా చాలా బాగా స్పోర్టింగ్ స్పిరిట్ చూపిస్తున్నారు అమ్మాయిలందరూ కూడా. ఇంకా మాట్లాడుకుందాం ఈ స్పోర్ట్స్కి సంబంధించి. అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేసింది బాహుబలి 2 సినిమా నుంచి. ఓకే, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: भड़ी भड़ी भड़ी रा भड़ी साहो रे बा

0: బాహుబలి 2 సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో దలేర్ మెహందీ, ఎంఎం కీరవాణి అండ్ మౌర్నిమ పాడిన పాట వినేశారు. సో శివశక్తి దత్త అండ్ డాక్టర్ కె రామకృష్ణ గారు రాసిన పాట ఇది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు స్పెషల్ గా ఏషియన్ గేమ్స్ 2026 లో మెడల్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకుందాం. బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్ గా 120 కి రీజనల్ న్యూస్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి

0: సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వార్తల వివరాలు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలు నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవెల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్ధికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
0: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధాచౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల

0: ఉద్యోగిని నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34తో ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తు పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్ధరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: పిఎం స్వనిధి యోజన కే మాధ్యమ సే స్ట్రీట్ వెండర్స్ కో ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: आकाशवाणी प्रांतीय वार्तालु विंटुन्नारु. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా అదే విధంగా వైద్య కేంద్రంగా మరింత విరాజశీలతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచన లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వంగా ఉన్నాయి. అదే విధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గీతలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ప్రారంభించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారాథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ మన టైం 1:31 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మన షోలో ఏషియన్ గేమ్స్ 2026లో విమెన్ ప్లేయర్స్ విన్ అయిన మెడల్స్ గురించి మనం చాలా చాలా విశేషాలు మాట్లాడుకుని అండ్ ఆల్సో ఇంకా కొంతమంది ఉన్నారు మనకి విమెన్ అథ్లెటిక్స్లో, కిరణ్ పహల్, ప్రాచీ చౌదరి, ఎంఆర్ పూవమ్మ, విద్యారామరాజ్ వీళ్ళందరూ కలిసి గోల్డ్ విన్ అయ్యారనమాట. అండ్ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్ విమెన్స్ 49 కేజీలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ విన్ అయింది. అండ్ 1998 నుంచి చూసుకుంటే అండి ఫస్ట్ ఏషియాడ్ వెయిట్ లిఫ్టింగ్ మెడల్ అనమాట ఇది. అండ్ ఆల్సో షూటింగ్లో నీరు, ఆశిమ, మనీషా కంబైన్డ్గా సిల్వర్ మెడల్ సంపాదిస్తే ఇదే షూటింగ్ విమెన్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ టీమ్ ఎలెవెనిల్ సోనమ్ మస్కర్ విదర్ష వీళ్ళందరూ కలిసి సిల్వర్ మెడల్ విన్నారనమాట. అండ్ ఇక మనకి ఈ ఏషియన్ గేమ్స్ 2026లో స్పెషల్ ఏంటో తెలుసా, ఇండియాస్ ఫస్ట్ ఎంఎంఏ మెడల్, అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ట్రెడిషనల్ 60 కేజీస్ కేటగిరీలో గేమ్స్ అయితే వాటిలో సూచిక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వుషు గేమ్స్లో రోషిబీనా దేవి బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఇది మనకి 3rd straight కాంటినెంటల్ మెడల్ అనమాట. అండ్ నెక్స్ట్ అథ్లెటిక్స్ విమెన్స్ 10,000 మీటర్స్లో సీమా కుమారి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. సూపర్ కదా. మరి ఇలా చాలా చాలా చాలా మెడల్స్ వచ్చాయి మనకి. అండ్ మరి నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ మెడల్ విన్ అయిన ప్లేయర్ ఎవరో కూడా చెప్తాను. ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ ఇండియాస్ ఎవర్ మెడల్ ఏది అనే దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దట్ మీకోసం సఖి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

మా ఇంటి బంగారం సినిమా నుంచి చిన్మయి పాడిన సాంగ్ అయితే విన్నారు. 141 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్ విన్నర్స్ గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అసలు ఫస్ట్ టైం ఈ గేమ్స్ లో మెడల్ విన్ అయింది ఎవరో తెలుసా? అది కూడా గోల్డ్ మెడల్ ని కమల్జీత్ సంధు అనమాట. 1970 ఏషియన్ గేమ్స్ బ్యాంకాక్ లో జరిగాయట. అందులో 400 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచారనమాట కమల్జీత్. అలా అందుకున్న ఫస్ట్ ఉమెన్ అథ్లెట్ గా తను హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఇది విన్ అయినప్పుడు తన ఏజ్ ఎంతో తెలుసా అండి? జస్ట్ 22 ఏళ్ల వయసు. అసలు ఆ వయస్సులో చరిత్రలో పేరు సంపాదించడమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ లో వచ్చే ప్లేయర్స్ కి ఒక రూట్ కూడా చూపించారు ఆవిడ. అండ్ మరి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అసలు గేమ్స్ లో ఈ స్పోర్ట్స్ లో కానివ్వండి అమ్మాయిలు ఎలా ముందుకొస్తున్నారు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీ అందరి కోసం టెంపర్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీ ఇంటో ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అల్లరి పోలీస్ మూవీ నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు ఆయన చిత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు, బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్. సో మరి ఈ సాంగ్ ని రాసింది సిరిబెన్నెల గారు. 152 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, మనం కనుక గమనించినట్లయితే ఈ మధ్య మన ఇండియన్ స్పోర్ట్స్ లో విమెన్ ప్లేయర్స్ పేర్లు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. మరి ఈ మార్పు ఒక్క రోజులో వచ్చిందా అంటే రాలేదు. దీని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంది. చిన్న చిన్న ఊళ్ళ నుంచి, స్కూల్ గ్రౌండ్స్ నుంచి టాలెంట్ అనేది బయటకు వస్తుంది. పేరెంట్స్ సపోర్ట్, కోచెస్, అకాడమిక్స్తో పాటు ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ చిన్న ఏజ్లోనే టాలెంట్ని గుర్తించి ప్లేయర్స్కి ట్రైనింగ్, కోచింగ్, కాంపిటీషన్స్ లాంటి అవకాశాలని కల్పిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పార్టిసిపేషన్ని పెంచే ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. అష్మిత గురించి మీకు తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియాలో ఒక పార్ట్ అస్మిత. మరి అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్ త్రూ యాక్షన్, ఇదనమాట దాని అర్థం. సో అమ్మాయిల స్పోర్ట్స్ లోకి ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మరి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా టాలెంట్ ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రోగ్రామ్ కూడా ఇది. మరి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

0: Bharati FM 101.3.
1: ఎస్, మరి జనరల్ గా అండి మన ఇండియాలో ఎక్కడో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మెడల్ కొడుతూ ఉంటే అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. కానీ అది అంటే ఆ గెలుపు తను ఒక్కరిదేనా కాదు కదా. ఒక ప్లేయర్ విన్ అయ్యారు అంటే తన వెనక ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, కోచ్ ఉంటారు, అయిన తర్వాత ప్లేయర్స్ చేసే కష్టం, ప్రాక్టీస్, ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అన్నిటినీ మించి ఒకప్పుడు అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకు, అసలు స్పోర్ట్స్లోకి పంపాలా ఇలా థింక్ చేసేవాళ్ళట. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు మన అమ్మాయికి అసలు ఏ గేమ్స్లో ట్రైనింగ్ ఇంపించాలి అని థింక్ చేసే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. మరి ఇదే అసలైన చేంజ్ అంటే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆలోచన ఇంకా పెరగాలి. సో ఏంటంటే అసలు స్పోర్ట్స్ కెరియర్ని చూస్ చేసుకునే విషయంలో మనకి ఇప్పుడున్న అవేర్నెస్ అనేది సరిపోదు. ముఖ్యంగా ఒక అమ్మాయి ఆటల్లో రాణించాలి, ఆ ఆటల్లోకి రావాలి అంటే కేవలం మెడల్స్ చూపిస్తే సరిపోదు కదా. మరి ప్లేయర్స్కి సరైన ఛాన్స్, సెక్యూరిటీ, సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని పేరెంట్స్ అండ్ సొసైటీ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో స్కూల్స్లో మంచి మంచి ప్లే గ్రౌండ్స్, ఎక్విప్మెంట్, ట్రైన్ కోచెస్ ఇవన్నీ ఉండాలన్నమాట. టాలెంట్ ఉన్న అమ్మాయి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన ఊళ్ళోనే ట్రైనింగ్ ఉండేలా అవకాశం కూడా ఉండాలి. మరి కొత్త ఖేలో ఇండియా నెట్వర్క్ అయితే ఇదే పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది ప్రెజెంట్. సో మరి అమ్మాయి స్పోర్ట్స్ ఆడుతుందా అని అడగడం కన్నా తనకి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం అని అడిగే రోజులు రావాలి. అవన్నీ వస్తాయని మనమైతే విష్ చేద్దాం. అండ్ ఇవన్నీ కనుక మారితే మనం కోరుకున్న మార్పు ఇంకా కూడా తప్పకుండా వస్తుంది. మనం ఇంకా కూడా స్పోర్ట్స్లో ఇంకా ఇంకా మెడల్స్ సంపాదిస్తాం అండ్ ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటుంది మన ఇండియా. ఏమంటారు? సో మరి దీని గురించి ఆలోచించండి. మరి ఇది ఇవాళ మన ధీరా టైం. నెక్స్ట్ ఇంగ్లీష్లో వార్తలు ఎగ్జాక్ట్గా 2 o'clock. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసు కదా మన టైం. ఎస్, ఎగ్జాక్ట్గా 2:30 సండే సండేలో కలుద్దాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒకట రెండ మూడ ఏ సహిరా కొబ్బరి కోలా

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 ఎగ్జాక్ట్లీ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ పోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సాటర్డే సాటర్డేలోకి. అండ్ మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీ సమాధానాలు టకా టకా పంపించాలి అంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114. మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను 8662488114. ఈ నెంబర్ కి మీ వాట్సాప్ మెసేజ్ ని నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ ని ఎగ్జాక్ట్ ఆన్సర్ ని. ఓకే, సో మరి ఇక్కడ ఆల్రెడీ నాకైతే కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడని జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే. థ్యాంక్ యూ సో మచ్ అపల్ రాజు గారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ విజయవాడ నుంచి కరుణ గారి మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి ఆల్ ఆర్ వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటున్నారు. ఓకే, ఎస్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ వర్మ, బెంగళూరు నుంచి లంచ్ అయిందా మేడం అంట. లంచ్ అయితేనే శృతి వాయిస్ ఇలా వచ్చేది, లేకపోతే అబ్బదబ్బ జబా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కృష్ణా జిల్లా కాజు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, తిరువేతల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదే శేషసాయి, రోహనా, రోషనా, సాయి దర్శనా, రకరకాల పేర్లు. ఎనీవేస్, ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, హాయ్ శృతి మేడం అంటున్నారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్, వెల్కమ్ టు సండే సండే, బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి, హలో మీకు కూడా. అండ్ నెక్స్ట్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ విజయవాడ అన్నారు. హాయ్ హాయ్ వల్లూర్, ఎలా ఉన్నారు ఇంతకి. నెక్స్ట్ మెసేజ్, వై గోపిపాటి బండ్ల, హాయ్ శృతి గారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ బాగున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్, బాగున్నారా అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్, హాయ్ శృతి గారు, భోజనం అయిందా అంటున్నారు మధుసూదన్ రెడ్డి. పాపినేపాలెం, ఓకే, మీది మీ ఊరి పేరేంటో ఒక్కసారి నాకు తెలుగులో టైప్ చేసి పంపించరా ప్లీజ్. అది ఆ ఊరి పేరు నాకు సరిగా అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి

గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య, లక్కీ మీరాబాయి, మోతీబాయి, శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్ జాన్సన్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, యువర్ వాయిస్ గుడ్ మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది స్టార్టింగ్ లోనే ఇలాంటి మెసేజ్ వచ్చేస్తే ఆహా, ఎంత 10 నిమిషాల్లో లంచ్ చేసినా ఈ ఒక్క మెసేజ్ ఇచ్చిన ఆనందం, ఆ కడుపు నిండుగా వచ్చే ఆ తృప్తి, అది వేరు సుమి. ఎనీవేస్, తిరుపతి దామినే నుంచి ఉషారాణి భాస్కర్ రావు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, స్వాగతం సుస్వాగతం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. హాయ్ మేడం అంటూ విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల, హాయ్ విజయలక్ష్మి గారు. సో మరి ఇవ్వండి, ఇప్పటిదాకా వచ్చిన మెసేజెస్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్స్ అందరి గేమ్ షోలోకి. ఆల్రెడీ 2:35 అయిపోయి, 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో నేను అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు. మీరు అంటే మీకు రకరకాల యానిమల్స్ గురించి తెలిసే ఉంటుంది, అండ్ ఒక్కో యానిమల్కి ఒక్కో పవర్ ఉంటుంది. లక్కీలీ ఒక్క యానిమల్కి ఒక విచిత్రమైన పవర్ ఉందండి. అది ఏంటో నేను చెప్తాను, ఆ యానిమల్ ఏంటో మీరు నాకు చెప్పాలి, ఓకేనా? ఒక యానిమల్ ఉంది, అది ఏంటంటే వింటర్లో గడ్డ కడిపోతుంది, లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, ఫుల్గా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత తన హార్ట్ బీట్ని సైతం ఆపుకోగలదు అది. అలా ఆపేసుకొని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అది. సో అంటే లిటరల్లీ కొంతకాలం దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోయి అది ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం, అంటే కాస్త ఎండలు అలా పెరగగానే, ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సూపర్ పవర్ దేవుడు ఆ యానిమల్కి ఇచ్చారు. అది ఏ యానిమల్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో మరి తెలుసు కదా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి ఎగ్జాక్ట్గా. మరి శృతి వస్తే నానిపాటి రావాలి కదా, సో మీ అందరి కోసం దేవ్దాస్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ రమ్య బెహరా పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి రామజోగి శాస్త్రి గారి లిరిక్ 241 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు పంపించారంటే పాపిన్నే పాలెం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, మీరు చదివేది కరెక్టే మేడం, పాపిన్నే పాల్యం అట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటికి తీరింది నా కన్ఫ్యూజన్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా పంపించారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏనుగు అంటున్నారు. ఏనుగు రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఇనుమడుగు నుంచి అనమాట, చేబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ ఆల్సో కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం, ఇంకా ముత్తుజావలి అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ ఆశా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ భానుచందర్ బచ్చుల అమలపాడు శ్రీకాకుళం. ఓకే, సీలు చేపాన. ఓకే, నాకైతే ఈ సీలు చేప గురించి ఐడియా లేదండి, బట్ నాకు తెలిసి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ ఉన్న ఒకే ఒక యానిమల్ ఇది. సో ఆ కాంటెస్ట్లో చూస్తే సీలు చేప అయ్యుండకపోవచ్చు, అదే మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, రైట్ ఆన్సర్ వచ్చింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ మిస్ అట. అవునా, ఎలాగో నేను రిపీట్ చేస్తాను, అప్పుడు వేణి చెప్పేసండి. ఓకే, జాన్సన్ విజయవాడ నుంచి బ్లూ వేల్ అంటున్నారు. బ్లూ వేల్ అయితే డెఫినెట్గా కాదండి, ఎందుకంటే యాక్చువల్గా అది చల్లని నీళ్ళల్లో సముద్రంలో ఉంటుంది, కానీ ఏదో కొంచెం అక్కడ టెంపరేచర్కి దాని బాడీని అడ్జస్ట్ చేసుకోగలదు, కానీ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ దానికైతే లేవు, అది మ్యాటర్. ఇదైతే క్లారిటీగా తెలుసు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, వెల్కమ్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి అండ్ భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్. ఆహా, నేను ఓన్లీ ఆన్సర్ అడిగితే అవి ఎక్కడుంటాయి కూడా పంపించారు, వెరీ నైస్, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శుభ మధ్యాహ్నం శృతి సిస్టర్ గారు, హాయ్. ఓకే, తెలియదు సమాధానం.

అనమాట. బా, ఎంత బాగా పంపించారండి. ఓకే, నో ప్రాబ్లం, మీకోసం నేను చెప్తాగా. ఎనీవేస్, మిస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. ఓకే, ఏమని? ఓకే, ఏదో ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఎనీవేస్, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి, ఓ చిరుత కాదు. అండ్ నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డి పల్లి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి మేడం సందడే సందడిలో ఎప్పుడు వినని తెలియని ప్రశ్న, అయినా సరే ఆన్సర్ తెలుసుకుని పంపాను. ఓకే, వెరీ నైస్ అండ్ రైట్ ఆన్సర్ మీది. అండ్ చక్కగా దాని డీటెయిల్స్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుపతి తిరుమల, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట్ నుంచి ఎం నరేష్ అండ్ రోజా, జింకానా, జింక కాదు. ఓకే సార్, మరి ప్రస్తుతానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఎవరో ఇందాక మేము క్వశ్చన్ వినలేదు అన్నారు కదా, యాక్చువల్గా ఏం లేదండి, మనకి రకరకాల పవర్స్ ఉన్న యానిమల్స్ ఉన్నాయి. అండ్ ఒక యానిమల్కి అయితే ఎలాంటి పవర్ ఉందంటే వింటర్లో గడ్డుగడ్డుపోతుంది, అది మంచిగా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఎంత ఫ్రీజ్ అవుతుందంటే దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సర్వైవల్ స్కిల్ ఉన్న జీవి ఏంటి అని అడిగాను. సో అదేంటో మీకు తెలిస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి 8662488141 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరికోసం శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి మొదలవుదాం బ్యూటిఫుల్ సాంగ్. నేనైతే పాడిన కంగారు పడకని ఆ పాట ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. శ్రీనివాస కళ్యాణం సినిమాని నుంచి అనమాట. సో ఈ సాంగ్ ని పాడింది అనురాగ్ కులకర్ణి అండ్ సునీత గారు. మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. 250 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమునాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి నత్త అంటున్నారు. నత్త యాక్చువల్ గా కాదండి, ఎందుకంటే నత్త ఏంటంటే కొన్ని చలికాలంలో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు దాని టెంపరేచర్ అది కూడా కొంచెం అలా అలా లోపలికి ఎక్కడో, అంటే దాని యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అంతేకాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రీజ్ అయిపోయి గుండె సైతం ఆగిపోయి మళ్ళీ బతికినట్టుగా మారే జీవి అయితే కాదు. సో నత్త రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొసలి అంటున్నారు. మొసలి కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్, హలో మేడం అని అయితే వచ్చింది. ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి ఏమీ తెలీదు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి ప్రశ్న వినలేదు అంటున్నారు. అజ్జో ఇంక నేనేం చేయలే. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం జిల్లా నుంచి ముంత పెద్దన్న గురుగంటల నుంచి అట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై గోపి పాటి బండ్లు. హాయ్ శృతి మేడం, మీ వాయిస్ అండ్ నవ్వు సో స్వీట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, పని సత్యశ్రీ తెనాలి నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ కుందేలు. మీరు ట్రై చేస్తున్నవారు జింక మొసలి కుందేలు వరుస పెట్టి యానిమల్స్ అన్నింటినీ పంపిస్తున్నారు వివిధ భారతికి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి తున్ ఏమిటిది ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కొల్లాపూర్ నుంచి అనమాట మసూమ్ బాబా జెల్లీ ఫిష్ అంటున్నారు. నో నో రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుక్క అంటూ మెసేజ్ చేశారు. నో అది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జవాబు ఏమిటో ఇది. ఓకే సో మొత్తానికి ఇంతకి ఆన్సర్ ఏంటంటే వుడ్ ఫ్రాగ్. ఓకే కప్ప, అడవి కప్ప అంటారు దాన్ని. యాక్చువల్గా మనకి మన ఇండియన్ ఫ్రాగ్స్కి కూడా కొంచెం ఉంటుంది కానీ ఈ ఎబిలిటీ పూర్తిగా కాదు అనమాట. ఇంతకు చెప్పాను కదా కొంచెం పరిస్థితులకు తగ్గట్టుగా అవి ఇనాక్టివ్ అయ్యి మళ్ళీ తర్వాత టెంపరేచర్స్ పెరగగానే యాక్టివ్ అవుతాయి. బట్ ఇంత ఇంత ఇదిగా ఎక్కువగా ఇలా ఉన్న అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వింటర్లో గడ్డకడుగుపోయి తను హార్ట్ బీట్ సైతం ఆపేసుకుని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే నార్మల్ స్టేజ్కి వచ్చేంత ఎబిలిటీ ఓన్లీ కెనడాలో ఉన్న కప్పలకు మాత్రమే ఉంటుంది వుడ్ ఫ్రాగ్స్కి. ఓకే అది సంగతి వచ్చేసింది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్ని వందల సినిమాలు ఉన్నాయి, ఇన్ని వేల పాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా పాటలు వింటూనే ఉంటారు రోజు. అయితే ఎప్పుడైనా ఏదైనా పాట మీ లైఫ్లో సిచ్యువేషన్కి ఏదైనా ఒక సిచ్యువేషన్కి మ్యాచ్ అయిందా? ఏదైనా పాట ఏదైనా సిచ్యువేషన్కి మీ లైఫ్లో దానికి మ్యాచ్ అయితే ఆ పాటని నాకు పంపించండి. అంటే మొత్తం పాటలు కాదు, జస్ట్ అది ఏ సినిమా ఏ పాట అంతే, ఆ డీటెయిల్ మాత్రమే. ఓకే సో మరి నాకు కూడా కనెక్ట్ అయిన ఒక పాట ఉంది, అదేంటో నేను కూడా చెప్తాను ఈరోజు. సో మీ లైఫ్లో సిచ్యువేషన్కి ఏదైనా పాట కనెక్ట్ అయిందా? మూవీస్లో ఏదైనా సాంగ్ అది

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
6: డౌన్లోడ్ వేవ్స్ OTT యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
7: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోతుంది. మరికొద్దిసేపట్లో FM న్యూస్ హెడ్లైన్స్ మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేసి విమానంలో ఉన్న 45 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అనేక చర్యలు చేపడుతుందని ఈరోజు ఒంగోలు శతాబ్దిన్నర ఉత్సవంలో పాల్గొన్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. గోవా గవర్నర్ పూసపటి అశోక్ గజపతిరాజును రాష్ట తపాలా శాఖ సబ్ డివిజన్ల అధికారులు గోవాలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రీకృత సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ పోషిస్తున్న పాత్రపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట పండుగగా గుర్తింపు పొందిన శ్రీ సెమ్మర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో వనంగుడి అభివృద్ది పనులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఒరవకొండ పర్యటనలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 2.66 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. పాలకొండ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై ఎస్ఐ ఝాన్సీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు, అన్నతమ్ములు, చరవాణిల్లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి యాప్ ఉండాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 94 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,40,768 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు పార్వతీపురం మన్యం జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె శ్యామల తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో భారత్కు స్వర్ణ పతకం లభించింది. కుశాల్, సాహిల్, గణేష్, మణిరత్నం త్రయానికి ఈ స్వర్ణం దక్కింది. ఈరోజు భారత్కు మొత్తంగా కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 పతకంతో 4 స్వర్ణ పతకాలు వచ్చాయి. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా భారత్ ఈరోజు 2 వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

నిఖిల్ డిసౌజా అండ్ నేహా బాసిన్ పాడిన పాట ఎత వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్ దడా సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:00 క్రాస్ అయిపోయి, 8 మినిట్స్ క్రాస్ అయిపోయి, 3 సెకండ్స్ కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇంతక న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు. మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఇన్ని పాటలు వింటున్నాం కదా, మరి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్లో ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్కి ఏదైనా ఒక పాట మీకు కనెక్ట్ అయిందా, అది ఏ పాట అని అడిగాను అనమాట. సో నాకు ఇక్కడ చాలామంది మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, ది బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మెసేజ్ చేశారు, నాకు కనెక్ట్ అయిన పాట లేదు కానీ మూవీ ఉంది, సర్దుకుపోదామండి, ఆ సినిమా చూసినప్పుడల్లా మా స్టోరీ గుర్తొస్తుంది, మా ఫ్యామిలీది అంటూ మెసేజ్ చేశారు. ఓహో, యాక్చువల్గా ఈ సర్దుకుపోదాం రండి అనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తుందండి, కనెక్ట్ అవుతుంది అనుకుంటా డెఫినెట్గా కదా, ఏమంటారు? ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మేడం, ఏంటిది చెప్పిన ఆన్సర్, హిమాలయన్ సల్మాండర్ అనుకుంటున్నానా, దేనికి పంపారండి మీరు ఇది ఇంతకటి క్వశ్చన్గా? దాని ఆన్సర్ అయితే చాలా సింపుల్, అడవి కప్ప, వుడ్ ప్రాక్. ఓకే సో ఎనీవేస్ నెక్స్ట్, హాయ్ జయశ్రీ గారు అంటూ మురళి గారు మెసేజ్. నేను జయశ్రీ కాదండి, నేను శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, ఓ బేబీ సినిమా నుంచి మహా అద్భుతం సాంగ్ అట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, ఆహా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ముత్తు సినిమాలో ఒక్కడే ఒక్కడు మనగాడు, అందరూ చిన్న పనివాడు. ఓకే, అందుకే మీ పేరు ఒకే ఒక్కడని పెట్టుకున్నారు, ఇప్పటిదాకా మాకు మీ ఒరిజినల్ పేరు ఏంటో తెలీదు. ఎనీవేస్ నెక్స్ట్, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవడు సినిమాలో నీ జతగా నేనుండాలి సాంగ్.

ఆహా, దొరికేశారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి. అసలేం గుర్తుకు రాదు సాంగ్, అంతపురం మూవీ. శృతి గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ సెండ్ చేశా అండ్ బట్ మీరు చదవలేదు అండి అట. వుడ్ ఫ్రాగ్. ఆహా, ఓకే, ఇప్పుడు వచ్చాయి రెండు కలిపి. ఎనీవేస్, వెరీ సారీ లేట్గా వచ్చింది, అది నేనేం చేయలేను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్టే అండ్ సెకండ్ క్వశ్చన్ అసలేం గుర్తుకు రాదు, ఎక్కడో కొడుతోంది. ఎనీవేస్, బ్యూటిఫుల్ సాంగ్ అది. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకా అంతకన్నా అద్భుతం ఏమంటుంది చెప్పండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, చక్రం సినిమా, జగమంత కుటుంబం నాది. అయ్యో బాబోయ్, కొంచెం యునో అదనమాట మ్యాటర్. ఎనీవేస్, హాయ్, మై నేమ్ ఈస్ మసూమ్ బాబా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, కొల్లాపూర్ నుంచి. అత్తారింటికి దారేదిలో 6 అడుగుల బుల్లెట్ అట. అర్రే రే రే రే. ఓకే మసూమ్ బాబా గారు మొత్తానికి. నెక్స్ట్, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. వెంకటేష్ గారు నటించిన ప్రేమ చిత్రంలో ఒంటరి వాడిని నేను. ఇది యాక్చువల్గా ఒంటరి వాడిని నేను అలా ఉంటుంది అనుకుంటా కదా ఈ పాట. ఓకే, లైఫ్ బాగా కనెక్ట్ అయింది మేడం. నా ఫోన్లో కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టుకున్నారట. అర్రే రే రే రే. ఓకే, సో నెక్స్ట్, శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్, నీ స్నేహం అంటూ పంపించారు. ఓకే, నీ స్నేహం సినిమాలో టైటిల్ సాంగా? ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా, వన్ మోర్ లవ్లీ కంపోజిషన్. నెక్స్ట్, అక్కర్ దొంగ సినిమాలో నలుగురికి నచ్చనిది. నాకు అసలే నచ్చదు రో. కలమందలపాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తజావలి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇది పైకి ఎవరు చెప్పరు కానీ ఇది చాలా మందికి ఇదే ఉంటుంది అనమాట మనసులో. వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, ఎవరికి నచ్చకనా నచ్చకపోయినా అస్సలేం పర్వాలేదు అనమాట. ఎనీవేస్, నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, నాకు నచ్చిన మూవీ మంచి మనసులు. జీ ఏంటి మనసులు అన్నమాట, జీవితం అంతా పూల బాట అన్నట్టే మా జీవితం కొనసాగుతోంది కాబట్టి ఆ చిత్రంలోని ఆ బాట ఇష్టం. ఓ వెరీ నైస్, బ్యూటిఫుల్. మొత్తానికి పూల బాట జీవితం అన్నారు కాబట్టి నాకు అంతవరకు అయితే అర్థమైంది. సూపర్, మీకు ఇలాగే కొనసాగాలని మేము కూడా విష్ చేస్తున్నాం. నెక్స్ట్, నెల్లూరు నుంచి రేవతి శేఖర్, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకే పాట. ఇదేం పాట అండి? యాక్చువల్గా నేనైతే ఈ పాట వినలేదు. ఎనీవేస్, ఓకే. నెక్స్ట్, ఆచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హైదరాబాద్ నుంచి, దమ్మాయిగూడ నుంచి. ఆనాటి ఆ స్నేహం, ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. అనుబంధం చిత్రాలు నా జీవితంలో మరపురాని గీతం ఇది. సూపర్, మంచి లవ్లీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా బేస్ అయిన సాంగ్ అనమాట. సో మీ లైఫ్లో అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు ఏమంటారు. అండ్ నెక్స్ట్, జగమంత కుటుంబం నాది సాంగ్ అండ్ ఆల్సో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఫ్రమ్ 96 మూవీ, దీస్ టూ సాంగ్స్ అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ మెసేజ్ చేశారు. ఓహో, ఓకే, టూ టూ డిఫరెంట్ సాంగ్స్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, బి బాలుప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు గ్రామం, దరివారి సత్ర మండలం, తిరుపతి జిల్లా. స్నేహం కోసం మూవీలో మీసమున్న నేస్తమా ఆ పాట అట. ఓకే, ఇది మీకు మీ ఫ్రెండ్కి బాగా కనెక్ట్ అయింది అంటారు, అంతే కదా, వెరీ నైస్. నెక్స్ట్, చక్రం సినిమాలో జగమంతి కుటుంబం నాది. అయ్యో బాబా, బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకు అందరు ఇదే పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. ఎనీవేస్, నెక్స్ట్, 20వ శతాబ్దం మూవీ నుంచి అమ్మని మించి దైవం ఉన్నదా అనే సాంగ్ మొత్తం. ఓకే, ఆ పాట అంటే అమ్మ, ఆ పాట అన్న అమ్మన్న నాకు చాలా ఇష్టం. అమ్మతోటి ఉన్నంత వరకు ఆమెతో మమేకమై జీవించాను. మేము మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అయినా నేను ఒక్కడనే మా అమ్మ ఆమె ఉన్నంత కాలం బాగా చూసుకున్నాను. పాలంపోలే అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. హా, మంచి సెంటిమెంట్ మూవీ అండి, వెరీ నైస్. అండ్ మీ అమ్మగారిని మీరు చూసుకునే అవకాశం మీకు వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ షేర్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్, హాయ్ సృష్టి మేడం గారు. సృష్టి ఎవరండి? అసలు సృష్టి ఎవరు వివిధ భారతిలో నాకు చెప్పండి. శృతి, శృతి నా పేరు. గడం అంకే గారు, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. మజ్ను నాగార్జున, ఇది తొలి రాత్రి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, అమ్మ పసివాడ్ అమ్మ అట. ఐ లాస్ట్ మై మదర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. చింతామణి శంకర్ అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, వెరీ వెరీ సారీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జాను, లైఫ్ ఆఫ్ రామ్ పాటట, భానుచందర్ బచ్చల, అమలాపాడు, శ్రీకాకుళం నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకు బంధం, 10 మాసాలు మోసే పిల్లలు. ఐకు బాబు, పాట చాలా డెప్త్ ఉన్న సాంగ్ లాగా ఉంది. ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఈ పాటని. ఓకే, నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఆహా, కలిసి ఉన్నారు మన సినిమా కదా, వెంకటేష్ గారి మూవీ. ఓకే, ఈ మధ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుని ఎంజాయ్ చేయడం జరిగింది, అది కదా కావాల్సింది చివరికి, అదే

అలాంటి అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఒక లైఫ్ దొరికితే అంతకన్నా హ్యాపీ ఇంకేముంది చెప్పండి. నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అమ్మ బాబో, ఇది కూడా కొంచెం యూనో డెప్త్ డెప్త్. నెక్స్ట్ జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి నుంచి, దామోదర్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్, హాయ్ అండి. అలనాటి సాంగ్ ఉండొచ్చు అంటే అలాంటి సాంగ్ ఉండొచ్చు, కహానీ మా లైఫ్లో అప్పుడు ఎలా మ్యాచ్ అయింది గుర్తుకు లేదు, నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఏం పాట చెప్పారు మీరు, అలాంటి సాంగ్ ఉండొచ్చు అన్నారు కానీ ఎక్కడ పాట ఎక్కడ పంపారు. ఎనీవేస్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, నీదారి పూలదారి మూవీ మగ మహారాజట. ఓకే, మీ దారి పూలదారు అనమాట. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ ప్రేమ్ నగర్, నేను పుట్టాను లోకం మెచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేమస్ మెసేజ్ చేశారనమాట. ఓకే అజో, నెక్స్ట్ నా లైఫ్కి బాగా సెట్ అయ్యే పాట మర్యాద రామన్న సినిమాలో, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది, నాకు బాగా సెట్ అవుతుందంట ఈ సాంగ్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు రైట్ నౌ. అసలు ఈ సా ఈ ఈ మెసేజ్ అడిగినందుకు నేను ఆలోచిస్తున్నాను కాసేపు. నేనేమో చక్కచక్కటి పాటలు వస్తాయి అనుకుంటా, అందరూ ట్రాజెడీ సాంగ్స్ లేకపోతే యూనో కొంచెం అంటే అందరూ కనెక్ట్ అయిన పాటలు పంపిస్తున్నారు, బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సుమి, చాలా రివర్స్ గేర్లో వెళ్తోంది అండ్ ఈ షోకి పర్టికులర్లీ. హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి, కేర్ ఆఫ్ కంచర్మ మూవీలో ఆశా పాసం. ఆహా ఓకే, నెక్స్ట్ మెసేజ్, నేను ఇంతకు ముందే ఏమిటో అది నాకు అర్థం కాలేదు, లాహిర్ లాహిర్లో పాట ఎప్పుడు విన్నా నీళ్ళల్లో తేలుతున్నట్లే ఫీలింగ్ వస్తుంది. శోభ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓహో లాహిరి లాహిరి లాహిరిలో, నేను కొంచెం చాలా అస్సలు బాగా పాడను, కంగారు పడకండి, ఇంకా పాడట్లేదు, ఆ పాటే కదా మీరు చెప్పింది. ఎస్ యాక్చువల్గా ఎవరు నీళ్ళల్లో కూర్చున్నా అదే పాట హమ్ చేస్తారు, అంత బాగా కనెక్ట్ అయిపోయిన పాట అది అందరికీ. ఎస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇంకా వస్తున్నాయి, మరి ఎవరెవరు ఏమేమి పంపించారో నాకైతే ఇంకా తెలియదు, చూస్తాను. బట్ ఈ గ్యాప్లో మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్ను, మజ్ను మూవీ నుంచి నాని పాట అయితే వచ్చేస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, మీకు లైఫ్లో బాగా కనెక్ట్ అయింది ఈ పాట నాకు అనిపించిన పాటని నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. దిస్ ఈజ్ ఆర్జీ శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తు వినేశారు గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట శ్రీమణి గారి లిరిక్. మజ్ను సినిమా నుంచి విన్న తర్వాత 321 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శంకరాభరణం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాల్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ పాటల పల్లకి అనే సాంగ్ అంటున్నారు నల్లమ్మ పాపిన్నపాల్యం నుంచి. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పద్మనరసింహ మెసేజ్ చేశారు. జెమిని సినిమాలో బ్రహ్మ మయా ఓకే ఓకే. నెక్స్ట్ మెసేజ్ తిరుపతి దామిరేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు, ఎవరికెవరు ఉన్నా కానీ ఇన్నోళ్ళు అంటే లేరే అయినోళ్ళు అంటూ లేరు, గుంటూరు కారం సినిమాలో అట. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఇందిరా మూవీలో లాలీ లాలీ సాంగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. ఎవరింతకీ పేరు, అయ్యో పేరు పంపించలేదే. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కొండవీడి దొంగ సినిమాలో జీవితమే ఒక ఆట, ఆహా ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్. యాక్చువల్గా ఈ పాట కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, జెమినీ సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాల్వంచి నుంచి లలిత రేగడి, ఒరియా పిల్ల సాంగ్ హీరోయిన్గా చేశాను నేను బద్ధ మూవీలో. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి బృందావనం మూవీ మూవీ ఓకే, మరి సాంగ్ ఏంటి, చాలా ఉన్నాయి కదా అందులో పాటలు అంజన్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నేనున్నాను సినిమా నుంచి చీకటితో వెలిగే చెప్పిన సాంగ్, చాలా చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా ఇది. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మగధీర సినిమాలో పంచదార బొమ్మ ఏదో కొడుతోంది, మాకు స్టోరీ ఏదో కొడుతోంది. నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట మాకు ఇష్టం, ఇది రాక్షసుడు సినిమాలో సాంగ్ కదా. ఎప్పుడైనా ఒక మంచి డే మనకు వచ్చినప్పుడు ఆ చివరి ఆ డే అంతా అయిపోయే టైంకి ఈ పాట ట్యూన్ అవుతుంది మన మనసులో మళ్ళీ మళ్ళీ ఇది రాని, కానీ అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటుంది మన మనసేమో. ఎనీవేస్ భాష సినిమాలో భాషా చూడు నంది కొట్కూర్ నుంచి కుదుష్ భాష మెసేజ్ చేశారు. ఎందుకంటే మీ పేరుకు మ్యాచ్ అయిందనా ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి ఆరెంజ్ సినిమాలో నన్ను ఇంతగా ప్రేమించాగానా, ఈ పాట అందులో ఉందా అండి ఆరెంజ్ సినిమాలో, ఒక నిమిషం నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. నెక్స్ట్ మర్యాద రామన్న సినిమాలో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, అర్రర్రె అర్రర్రె అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుంచి, ఒక ట్రైన్ స్టోరీ ఏదో తెలుస్తుంది మాకు వెనుక బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి, నిన్నే ప్రేమిస్తే సినిమా అట, ఒక దేవత వెలిసింది, బ్యూటిఫుల్ సాంగ్, వెరీ నైస్. నెక్స్ట్ మలాంది కనూల్ బాలాజీ నగర్ నుంచి మా ఇంటిలోన అనే సాంగ్, మహాలక్ష్మి నీవే కొండవీటి సింహం సినిమా బాగా ఇష్టమట. ఓకే నెక్స్ట్ హాయ్ మై సెల్ఫ్ సాయి ఫ్రమ్ కుంభం, జోర్సే జోర్సే ఫ్రమ్ మగధీర. ఓకే సాయి ఫ్రమ్ ఓకే నైస్. నెక్స్ట్ గోపి పాటి బండ్ల హాయ్ శృతి మేడం, నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు, నాకు హ్యాపీ డేస్.

హ్యాపీ డేస్ అంటే పాట నాకు ప్రాణం. ఓకే, సో చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ అది, అండ్ ఫ్రెండ్స్ గురించి స్పెషల్లీ అందరికి నచ్చుతుంది పాట కూడా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి. ఏమంటారు గోపి గారు? నెక్స్ట్ లగ్గం చిత్రంలో ప్రముఖ

0: డెడికేట్ చేశారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఈ జీవన తరంగాల్లో ఏ దేవుని చదరంగంలో? ఓ, భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలో మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెప్తుంది. మంచి మీనింగ్ఫుల్ సాంగ్, ఇది కూడా మంచి మెసేజ్ ఉన్న సాంగ్ యాక్చువల్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్, మనం సినిమాలో కనిపించిన మా అమ్మకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అమ్మ అని కొత్తగా. ఓకే, సో రెండు రెండు మంచి పాటలు. నెక్స్ట్ కరెంట్ సినిమాలో అటు అటు నిన్నే ఇటు నిన్నే, ఆహా, గోలకాందోడి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది ఇంతకి. ఎవరు? హలో మేడం, అమ్మ రాజీనామా సినిమా నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ సాంగ్ అట. ఓకే, దేవత మూవీలో ఆలయాన వెలసిన అనే సాంగ్, సావిత్రి గారిని చూస్తే నా వైఫ్ని చూసినట్టే ఉంటుంది నేను అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకీ? శ్రీనివాస వర్మ గారు, బెంగళూరు నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్. కర్నూల్, గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ అండ్ మై పెట్ స్టిక్కీ అండ్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్ ఓజీ. ఓజీయా? ఓకే ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్. గుడ్ ఆఫ్టర్నూన్, భోజనం చేశారా? నాకు ఏంటిది కలగనలే, జానకి కలగనలేదు రాముడు పతికాగలడనే సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ ఎవరు పంపించారు? సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మన్మధుడి చిత్రం వద్దురా సోదరా. అయ్యయ్యో, ఈ పాట కనెక్ట్ అయ్యారా మీరు? అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మీరెడ్డి, భీమిరిపాడు నుంచి, జీవన తరంగాల్లో ఆ దేవుని చదరంగాల్లో సాంగ్ అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్. గురుస్వామి నాయుడు, అన్నమయ్య సినిమాలో ఓకే సాంగ్ అట, ధనలక్ష్మి గారు పంపించారనమాట, రొంపిచర్ల నుంచి. అదివో అల్లదివో. ఓకే, ఎస్ భీమేశ్వరరావు గారు, పెడన్ నుంచి, కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. అది బాగా మంచి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఈ పాట ఠకీం అని గుర్తు చేస్తుంది, చాలా మందికి కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. సాయి కుమార్ ఫ్రమ్ అయోధ్య నగర్ విజయవాడ, మై కనెక్టెడ్ సాంగ్ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికి ఆడుకునే నాటకం అంట, తాత మనవడు సినిమా బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, డి అరుణ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మున్నాలో మానస నువ్వు, ఆహా మానస కాదండి మనస, నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్ గలగలమని నవ్వకే సొగుసు కరిగిపోతుంది అట, గాలివాన మూవీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కనెక్టెడ్ టు మీ. ఆచార్య గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ అయితే చాలా అవసరం, సో స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి చాలా చాలా పాటల్లో, మన వినే పాటల్లో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి లైఫ్ లో అని చెప్పి అడిగాను అనమాట. ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా సాంగ్ కి కనెక్ట్ అయ్యారా అని అడిగాను. నాకైతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, ఆల్రెడీ చదివాను కొని, అండ్ ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మెసేజ్ చేశారు, సినిమా రాజా అంటూ. ఓకే, రాజోల నుంచి జయన్న, నరసింహ సినిమాలో జీవితం అంటే పోరాటం సాంగ్. అండ్ నెక్స్ట్ మాతృదేవ భవ మూవీ, వేణుబాయ్ వచ్చాను నా లైఫ్ కి చాలా కనెక్ట్ అవుతుంది అంటూ రాము బావ్లాల పాలకుర్తి జనగాం నుంచి మెసేజ్. ఓకే, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకట స్వామి, హలో మేడం అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, రవివర్మ ఖమ్మం, ఆరాధన సినిమాలో అరే ఏమైంది, అబ్బాబ్బాబ్బాబ్బా అసలు ఆ పాట ఉంటుంది కదండి అద్భుతం. అండ్ అండ్ ఆల్సో ఇంకో పాట కూడా పంపించారు, బంతి చామంతి ముద్దాడుకున్న ఇలే. అరే రెండు టూ డిఫరెంట్ జోనర్స్. ఓకే, నెక్స్ట్ హాయ్ శృతి గారు, నేను పేరెంట్స్ మీటింగ్లో ఉన్న క్వశ్చన్ వెళ్ళలేదు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారండి మీటింగ్లో. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ రాజయ్య ఫ్రమ్ నేరేవాడ మెసేజ్, హలో అండి ఐఎమ్ ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్, వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్య చారి, విజయలక్ష్మి, పరుగు సినిమాలో నమ్మవేమో కానీ సాంగ్. ఓహో,

నెక్స్ట్ ముఠామేస్త్రి సినిమా టైటిల్ సాంగ్ అంటూ హంపాపురం గ్రామం జుకు అద్దెప్ప మెసేజ్ చేశారు. నెక్స్ట్ నా ఆటోగ్రాఫ్ లో గుర్తుకొస్తున్నా ఈ సాంగ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్ కదా. ఈ పాట చాలా మందికి కనెక్ట్ అవుతుంది, స్పెషల్లీ స్కూల్ డేస్ ని కానీ కాలేజ్ డేస్ ని కానీ ఫ్రెండ్స్ ని కానీ మిస్ అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అక్కడికి ఆట పర్టికులర్ ప్లేస్ కు వెళ్ళినా లేకపోతే ఎవరైనా పాత వాళ్ళని చూసినా ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి. ఓకే, ఇన్స్పిరేషన్ ఇస్తుంది జయము నిశ్చయము భయము లేదురా, ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తుందండి ఈ పాట అంటూ మెసేజ్ చేశారు. బీవీ పట్టాభిరామ్ గారు చెప్పారు అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఏమో మనకి పాలోజు గోపాలకృష్ణమాచారి గండికోట రహస్యం నెలవంక తొంగి చూస్తుంది. అర్రెర్రెర్రెర్రె బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అండ్ నెక్స్ట్ అంబరాజనామ సినిమా ఎవరు రాయగలరు సాంగ్ అట. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు గారు అండ్ లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. లక్ష్మి సినిమాలో తారా తలకు తారా సాంగ్. ఓకే, సో మరి నెక్స్ట్ రంగస్థలం సినిమా ఎంత చక్కగా నావే సాంగ్ అట. ఓహో, సుధాకర్ గారు రమణ ముద్దనూర్ కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ నాకు బాగా కనెక్ట్ అయిన పాట బంగారం తెచ్చి సాంగ్ అట. మూవీ ఇద్దరు మిత్రులు అండ్ ఓకే, రామకృష్ణాపురం నుంచి విజయవాడ, ఆహో రామకృష్ణాపురం విజయవాడ నుంచి కళ్యాణి మెసేజ్ చేశారా. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అపురూపమైన దమ్మ ఆడు జన్మ సాంగ్ అట, పవిత్ర బంధం. దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ సాగర్ సంగమం సినిమాలో ఈ వేళ గోపం, అర్రెర్రెర్రే సూపర్ సాంగ్ ఇది కూడా. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలతోటి నుంచి మెసేజ్ చేశారు. అండ్ దేవుడమ్మ చిత్రంలో ఎక్కడో దూరాన కూర్చున్నావు సాంగ్ కనెక్ట్ అయింది అన్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ మేడం హాయ్ నాన్న మూవీలో గాజుబొమ్మ సాంగ్ ప్లే చేయరా ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు మనకి సాంగ్స్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, ఇది గేమ్ షో. సో నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంతవరకే. ఓకే, సో మరి నెక్స్ట్ ఏనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూరు హలో అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, అండ్ ఇప్పుడే విన్నా మేడం నా ఇంట్రెస్ట్ సాంగ్ లైఫ్ స్టోరీ నుంచి దాని గుడి భుజం మీద కడవా. అర్రెర్రెవరింతకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ముజాపేట్ నరేష్ అండ్ రోజా వసంతంలో నిన్ను చూడక ముందర తెలియదులే సాంగ్ అట. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి గ్యాంగ్ లీడర్ మూవీ భద్రాచలం కొండ. ఆహా, మీరు ఫస్ట్ టైం అండి నా షోలో మెసేజ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు హాయ్ తప్పితే ఏమీ పంపించరు. అండ్ నెక్స్ట్ సంధ్యా చిత్రంలో ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో అమ్మ బాబోయ్ నాసికమైన దేశాయి బయట నుంచి మెసేజ్. నవ్వుతూ బతకాలరా తమ్ముడా, నవ్వుతూ చావాలరా అనే పాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఈ పాట బాగా నచ్చుతాయి నాకు, కనెక్ట్ అవుతాయి అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొండవీడి దొంగ సినిమాలో శుభలేఖ రాసుకున్నా. అండ్ నాకు నచ్చిన పాట ఠాగూర్ సినిమాలో ప్రపంచానికి సంవిధాన. ఓకే, శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్. సప్తపది నెమలికి నేర్పిన నడకది మోహన్ రావు గారు కప్పలదొడ్డి నుంచి. అండ్ అక్బర్ సలీం అనార్కలి మూవీలో సిపాయి సాంగ్ రజియా ఫ్రమ్ నేరవాడ మెసేజ్. అండ్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆకాశంలో ఆశల హరివిల్లు స్వర్ణ కమలం సినిమా. ఓ సూపర్. అండ్ నెక్స్ట్ మానవుడే మహనీయుడు ఆ పాట నాకు చాలా కనెక్ట్ అవుతుంది అంటూ బాలభారత మూవీ అట కాజా గ్రామం నుంచి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మొత్తానికి ఇవ్వండి ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్. మరి చాలా మంది చాలా సాంగ్స్ కి కనెక్ట్ అయ్యారు, బ్యూటిఫుల్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ నౌ ఇమీడియట్ గా మనం పార్క్ లోకి వెళ్ళిపోదాం. పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ తెలుసు కదా, శృతి మార్క్ టైప్ క్వశ్చన్ ఇదని. సో మరి ఏంటంటే అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో ఆరు ప్లేసెస్, ఒక బెంచ్ ఉంటుంది ఎలాగో మీకు తెలుసు, ఆ బెంచ్ మీద సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఆరు ప్లేసుల్లో ఐదు ప్లేసుల్లో తెలుగులో పేర్లు రాసున్నాయి, తెలుగులో రాసున్నాయి పేర్లు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఆరో ప్లేస్లో ఏ పేరు రావాలి అనేది చెప్పాలి. నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్లోంచి ఒక పేరు ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి, అంతే సింపుల్. ఓకే, మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏది అడిగినా ఆ క్వశ్చన్లోనే లాజిక్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు జాగ్రత్తగా విని నేను చెప్పే పేర్లు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి నాకు ఆన్సర్ని పంపించండి. ఓకే, మరి పార్కులో ఉన్న బెంచ్లో మొదటి ఐదు ప్లేసుల్లో ఉన్న పేర్లు, ఫస్ట్ రవి,
తెలుగులో ఉన్నాయి పేర్లు అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే రవి ఉంది, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. మరి ఇప్పుడు ఆరో ప్లేస్ లో ఉండే

పేరేమిటి? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ రవి, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. ఈ ఐదు పేర్లు ఉన్న తర్వాత ఆరో పేరుగా ఏమొస్తుంది? మరి మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఐదు పేర్లు చెప్తాను, వాటిల్లోంచి ఏదొస్తుందో మీరు చెప్పాలి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. సో మరి ఈ ఐదు పేర్లలోంచి ఆ సిక్స్త్ ప్లేస్లోకి వచ్చే పేరేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మరి ఆ మొదటి ఫైవ్ ప్లేసెస్లో ఉన్న పేర్లు ఇంకొకసారి రిపీట్ చేసిన రవి, వినయ్, యశ్వంత్, తేజు, జమున. మరి సిక్స్త్ ప్లేస్లో ఏమొస్తుంది? పల్లవి ఉంది, సావిత్రి గారు ఉన్నారు, కరుణ ఉంది, నీలిమ ఉంది, మాలతి ఉంది. వీటిల్లో ఏది వస్తుంది గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, డియర్ కామ్రేడ్ మూవీ నుంచి ఎంజాయ్ లిజనింగ్.

అనంత శ్రీరామ్ గారి లిరిక్ అండ్ రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. స్టాలిన్ సినిమా నుంచి 3:44 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన టైం, అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి, పార్క్ అండ్ బంచ్ క్వశ్చన్ కి అయితే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, మరి చాలా మంది పంపించారు. అండ్ ఫస్ట్ అయితే మనకి మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు పంపించారు. ఓకే, సో ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే అర్థమైపోతుంది, సో అలా గెస్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, ఎనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూర్, అరే రే రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మహాలక్ష్మి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ జి కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్ ఫ్రమ్ పొన్నూర్ గుంటూరు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సుధాకర్ రమణ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ రాజోలి. ఓకే, నెక్స్ట్ మై రైట్ ఆన్సర్ కాదు కానీ రాంగ్ ఆన్సర్ వస్తే వచ్చింది, రామకృష్ణపురం విజయవాడ నుంచి కళ్యాణి గారు, రాంగ్ ఆన్సర్ కళ్యాణి గారు మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మున్నమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్

And next message, okay, sixth place లో వస్తుంది అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శృతి, హౌ ఆర్ యూ అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు. హలో అండి, ఐమ్ ఫైన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బీబీ రెడ్డి గారు, ఓహో మీ రవి పార్క్లో ఉన్నాడా అంట. ఓకే, మా రవి పెళ్లి చూపులకి ప్రిపేర్ అవుతున్నాడు, సెప్టెంబర్ 2nd వీక్లో పెళ్లి చూపులకి వెళ్తాడు. ఓకేనా? ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ 9th స్టాండర్డ్ చదువుతున్నారంట కౌస్తుభ. ఓకే, నెక్స్ట్ అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దనూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాఘవేంద్రరావు గారు. ఇబ్రహాంపురం నుంచి రైట్ ఆన్సర్ ఇభరాంపురం. ఓకే, ఫస్ట్ టైం మీ మెసేజ్ వచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రావూరు, ఓకే మీది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి, తిక్కమ్మకగా ఉందమ్మా ప్రశ్న అట. అర్రర్రే, ఏమీ లేదు, మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లను చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే పేర్లని. ఓకే, మీరు కనుక రాసుకున్నట్లయితే. నెక్స్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ వచ్చింది మనకి, ఎవరు పంపించారు, గౌస్ ఫ్రమ్ పమిడి. ఓకే, నెక్స్ట్ కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే, రజియా ఫ్రమ్ నేరేవాడ. నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్గా పట్టేశారు మీరు, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు లాజిక్ని పట్టేసి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నవీన, నవీన్ ఎక్కడి నుంచి వచ్చారండి, నవీన్ నేను అసలు ఇవ్వలేదే ఆన్సర్స్లో అండ్ ఆప్షన్స్లో. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, రైట్ ఆన్సర్ కలమందలపాడు గ్రామం నుంచి. కాసిం ఇంకా ముత్తుజావలి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి, ఓకే మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, లాజిక్తో సైతం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏం క్వశ్చన్ అడిగావమ్మా, స్టార్స్ చుక్కలు కనిపిస్తున్నాయంట ఆచార్య చిరంజీవి గారు మెసేజ్ చేశారు, ఇది అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. అయ్యయ్యో, సరే నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో అని అయితే మెసేజ్ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య గారు, రాంగ్ ఆన్సర్ ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అసలు కిరణ్ అనే పేరే నేను ఇవ్వలేదు, నేను ఇచ్చింది కరుణ, బహుశా మీరు అనేది కరుణ అయితే రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి బకాపురం విలేజ్, నో నో నో నో, అసలు ఈ పేర్లే నేను ఇవ్వలేదు కదా, ఎలా వచ్చాయి ఎలా, హౌ. నెక్స్ట్ వెంకటేష్ నందిపేట నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ జాబభూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రాంగ్ ఆన్సర్. అంపాపురం ఏంటి కర్ణకల్ సీను, హాయ్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు, కర్నూలా. ఓకే, హాయ్ శ్రీను గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్నాబి, ఓకే మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ క్లూ అత, చెప్తా చెప్తా వస్తున్నా. అండ్ నెక్స్ట్ డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఊట్కూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీరు చెప్పిన ఆన్సర్స్లో నాకు దొరికినది, అయ్యయ్యో, డి బాలాజీ ఫ్రమ్ మనస్థిల్ హైదరాబాద్. ఓకే, మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్ మీది కూడా. మెసేజ్ చదివే ముందు మరోసారి ప్రశ్న అడగండి మేడం. ఓకే తప్పకుండా వచ్చేసింది టైం, ప్రశ్న అడిగే టైం. ఓకే ఏం లేదండి, సింపుల్ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో ఒక బెంచ్ ఉంది ఎప్పట్లాగానే, ఆ బెంచ్ మీద 6 ప్లేసులు ఉన్నాయి. ఓకే ఫిక్స్ కదా, 6 ప్లేసుల్లో మొదటి 5 ప్లేసుల్లో ఒక్కొక్క ప్లేస్ మీద ఒక పేరు రాసుంది, అది కూడా తెలుగులో రాసుంది, అది నేను చెప్పింది తెలుగులో రాసున్నాయి అనమాట పేర్లు. సో నేను అడుగుతున్నది ఏంటంటే 6 ప్లేస్లో ఏ పేరు వస్తుంది అని చెప్పి ఒక 5 పేర్లు చెప్పాను, వాటిల్లోంచి ఒకటి తప్పకుండా 6 ప్లేస్లోకి వస్తుంది, అదేంటో మిమ్మల్ని గెస్ చేయమన్నా. ఇప్పుడు నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే మీకు ఆ పేరు ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది, ఇందులో ఎలాంటి తికమక గందరగోళం అస్సలు లేదు. చాలా మంది చూసుకుంటే కనుక, మనం ఇప్పుడు మీరు కనుక విన్నట్లయితే ఇప్పుడు చాలా మంది రైట్ ఆన్సర్స్ కూడా పంపించారు, సో వాళ్ళకి అర్థమైంది లాజిక్. సో ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. సో ఫస్ట్ పేరు రవి, తెలుగులో రవి, తర్వాత వినయ్ 2nd ప్లేస్లో, తర్వాత 3rd ప్లేస్లో యశ్వంత్, 4th ప్లేస్లో తేజు, 5th ప్లేస్లో జమున అనే పేర్లు ఉన్నాయి, 6th ప్లేస్లో ఏమొస్తుంది మీ

0: చూస్తున్న ఆప్షన్స్ పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. ఈ ఐదు పేర్లలోంచి ఆ ఆరో ప్లేస్లోకి ఏ పేరు వస్తుంది, ఇది నేను అడిగింది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చెప్పేస్తాను, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోస్ లో టైం 3:51 PM క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. నెక్స్ట్ మెసేజ్ మనకి కేవి భూమిక ఫ్రమ్ మార్కాపురం మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రక్షిత అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్, పెడద జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, జవాబు దొరకట్లేదు అంటూ అనంతపురం జిల్లా ఆడికి నుంచి రంగం వెంకటస్వామి, లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్ ఆన్సర్ అండి మీరు అనుకుంటున్న ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాయానా, మాయా ఎక్కడ ఇచ్చానండి, అయ్యయ్యో ఇంతకీ ఎవరి మెసేజ్ ఇది, పేరు లేదు. ఓకే ఎనీవేస్ నెక్స్ట్ అయితే కళ్యాణి అంటూ మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. కళ్యాణి కూడా నేను ఇవ్వలేదు, నేను ఇవ్వని పేర్లు ఎక్కడి నుంచి వేస్తున్నారండి. నెక్స్ట్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గద్దం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ దసగిరి సంధ్య ప్రద్దు టూర్ నుంచి అనమాట కడప జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి డి గోవర్ధనరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూల్ రైట్ ఆన్సర్, రైట్ గా గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ హంబాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అమ్మాయ మొత్తానికి వచ్చేసారు లాజిక్ లోకి. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూలు జైనుద్దీన్ ఇంకా స్నేహబాని జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు అండ్ దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం విలేజ్ రాంగ్ ఆన్సర్. అండ్ అజ్జో నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాణి రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి. నెక్స్ట్ రజా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే, రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ మీ పేరు మీరే ఉన్నారంటారా 6th ప్లేస్లో? లేదు లేదు, మీరు కారు ఈ రోజుకి. సో ఖచ్చితంగా కరుణ అయితే కాదండి. ఓకే నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు షో మీ చాలా బాగుంది శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డి బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసారు ఆన్సర్లోకి, రైట్ ఆన్సర్ మీది. నెక్స్ట్ మెసేజ్ ఓకే గాట్ ద క్వశ్చన్ బట్ ఆప్షన్స్ మర్చిపోయా అంటూ ఓకే ఎవరు ఇంతకీ, అయ్యయ్యో ఎవరు ఎవరు మీ పేరు? అర్జున్ అట. ఓకే సో అర్జున్ గారు ఆప్షన్స్ మర్చిపోయారా? పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి అవి మన ఆప్షన్స్. నెక్స్ట్ మను నెల్లూరు నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, రాంగ్ ఆన్సర్ అండి మళ్ళీ. ఎంఎస్ దుర్గారావు గారు అర్రర్రర్ర అప్పుడే అయిపోయిందో షో అయితే, అయిపోతుందండి ఏం చేద్దాం మన కోసం, 1.5 గంటే ఉంది, ఆ తర్వాత ఉండాలన్నా ఉండలేము మనం ఈ షోలో. నెక్స్ట్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు అండ్ తెలియటం లేదు అట, అయ్యో. ఎనీవేస్ జయలక్ష్మి ఇంకా బుక్కాపురం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ అయితే ఇంకోటి వచ్చింది బట్ ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ నెక్స్ట్ ఎరవెల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాయి రైట్ ఆన్సర్ అనే ఆన్సర్ని పంపించారు, ఆహా తెలివి తెలివండి. నెక్స్ట్ వెంకటేష్ రవి వినయ్ నందిపేట నుంచి, రవి వినయ్ ఏమిటి, అయ్యో ఏమిటి, నేను అడిగినది ఏమిటి, మీరు పంపినది ఏమిటి, అసలు మన ఛానలే వింటున్నారా అనేది నా డౌట్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, జమున కాదు. ఓకే సో రజియా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్, స్మాల్తి కాదు, పల్లవి కాదు, జమున కాదు. ఇంకొచ్చేసిన నేను కూడా రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది.

0: దివి అంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి సావిత్రి కాదు. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చి నెక్స్ట్ రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు. నెక్స్ట్ మాలతి కాదు, నాగర్కర్నూలు జిల్లా కొలాపూర్ మజుం బాబా గారు. ఊట్కూర్ నుంచి డి అరుణ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూల్ వెంకటేష్ నుంచి రాంగ్ ఆన్సర్, పల్లవి కాదు, రజియా ఫ్రమ్ నేరేవాడ కూడా పల్లవి కాదు. గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కల్పలేష కల్పలేష ఎక్కడండి ఎక్కడ? వై గోపిపాటి బండ్ల హాయ్ జ్యోతి మేడం, ఆన్సర్ ఈజ్ పల్లవి. రేపు కూడా మీరే రండి అట. ఆహా, ఓకే, పల్లవి అయితే కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది రేవతి గారు, రాజశేఖర్ నెల్లూరు వేదాయపాల నుంచి. కంగ్రాచులేషన్స్, పట్టేశారు మొత్తానికి. నెక్స్ట్ భానుచంద్ర శ్రీకాకుళం నుంచి, సావిత్రి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, సావిత్రి గారు కాదండి. నెక్స్ట్ మూసాపేట నరేష్ అండ్ ఆహా రైట్ ఆన్సర్, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు అండ్ సావిత్రి అని పంపించారా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది ఇనమడుగు నుంచి, రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా వచ్చింది హంపాపురం గ్రామం నుంచి, చిరంజీవి గారు. నెక్స్ట్ ఓకే, ఎవరింతకీ ఇది? అయ్యయ్యో, మీ పేరు చెప్పట్లేదు ఇంతకు నుంచి. ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు, పల్లవి అని పంపించారు, పల్లవి అయితే రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినే నుంచి ఉషారాణి, భాస్కరరావు గారు, శృతి గారు ప్రోగ్రామ్ చేసారు, కాదు రిలాక్స్ అయ్యి కాఫీ తాగినట్ట. మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ మేడం, హలో మేడం, సునంద అనంతపురం, సునందానా? శృతి అండి నా పేరు. అండ్ మీ రైట్ ఆన్సర్ మీది ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మేడ్చల్ మల్కాజ్గిరి, వనమా శేఖర్, రేఖ, నీలిమణి అండ్ థ్యాంక్ యూ, నమస్తే మేడం అట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బిట్రా నరేష్, నిర్మల, వావిల్ల. ఓకే, రైట్ ఆన్సర్ మీది. మోహన్ రావు గారు, లీలావతి, హేమ, ప్రియ, కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జమున కాదండి, గౌస్ గారు, పమిడి అండ్ మోహన్ రావు గారు. అండ్ ఓకే, మీది రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ జమున అంటూ వచ్చింది, కాదు రజియా, కాదు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఇప్పుడు వచ్చారు మొత్తానికి షోలోకి అయిపోయే టైంకి. అండ్ నెక్స్ట్ అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాయండి ఆన్సర్స్, అన్నీ చదివేశాను. సో ఇందుకి ఆన్సర్ ఏంటంటే నీలిమ అనమాట. ఓకే, నీలిమ ఎందుకు అంటే రవి ఫస్ట్, ఆ వి అనే అక్షరం, వా అనే అక్షరంతో నెక్స్ట్ పేరు స్టార్ట్ అయింది వినయ్ అని. నెక్స్ట్ యా అనే అక్షరంతో స్టార్ట్ అయింది యశ్వంత్ నెక్స్ట్ పేరు. నెక్స్ట్ తాతో స్టార్ట్ అయింది తేజు నెక్స్ట్ పేరు. జాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ పేరు జమున. అలాగే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో నాతో స్టార్ట్ అవ్వాలి. పల్లవి, సావిత్రి, కరుణ నాతో కాదు, మాలతి కూడా నాతో కాదు. సో నాతో ఎవరు? నీలిమ. నా అంటే నాతో కాదు, నా అనే అక్షరంతో నీలిమ పేరు అనమాట. అది లాజిక్, అక్కడ సింపుల్ లాజిక్ చెప్పాను కదా, తిక్కుమక్క లేదు, గందరగోళం లేదు, అంత స్ట్రైటే అని. సో మొత్తానికి ట్రై చేశారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో మనకి నా నేమ్ సునంద మేడమా? ఓహో, మీ పేరు సునంద. హలో మేడం, సునంద అంటూ అనంతపురం నీలిమ ఆన్సర్ అంటే నాకు అర్థం కాలేదు. హాయ్ సునంద గారు, ఫస్ట్ టైం అనుకుంటా మీ మెసేజ్ నాకు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా నీలిమ అని రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇంకా మన స్టూడియోలో టైం 4:00 అయిపోతుంది కాబట్టి ఇవాళ సందరేస్ అందరికీ ఇక్కడితో గుడ్ బాయ్ బై బై కొట్టేసి మనం ఎగ్జాక్ట్గా వివిధలోకి ఎంట్రీ ఇచ్చేసేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఎగ్జాక్ట్గా 4:00కి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని, నిర్దిష్ట సమయం రకాలను నిర్ణయిస్తామని తెలిపింది. దీనిపైన తదుపరి విచారణ అక్టోబర్ 15న జరగనుంది.

ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫామ్ 6 ఆన్లైన్ దరఖాస్తుల నుంచి ఎస్ఐఆర్ డిక్లరేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది. ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు సేవ్ డెమోక్రసీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపునయ్య స్టేడియంలో ఈ మధ్యాహ్నం పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26,401 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నా క్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లలో వసతులు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఐఎస్డబ్ల్యూ కెనైన్ శిక్షణా కేంద్రంలో ఈరోజు 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు. దీనిలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గౌరవాతిథిగా పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విశాఖ జిల్లా సిరిపురంలోని డెక్ బిల్డింగ్ వేదికగా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయిని నిర్మూలించండి, దేశ భవిష్యత్తును, యువతను రక్షించండి నినాదంతో మారుటేరులో ఈరోజు 8K రన్ ను ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ప్రారంభించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభించడం, వెదురు వనరులను స్థిరమైన పద్ధతుల్లో వినియోగించడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం వంటి పలు అంశాలపై అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు aphc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా జరుగుతున్న 2 మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జశ్రుతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధలోకి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే సింగర్ స్పెషల్ అనమాట. సో మరి ఈ రోజు ఏ సింగర్ సాంగ్స్ మీరు వినిపోతున్నారో తెలుసా? మరి ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్నెస్ ఉంటుందండి, అందుకే ప్రేమ పాటలు, విరహ గీతాలు, సోల్ఫుల్ మెలడీస్, ఇలా ఏ పాట అయినా సరే ఆయన వాయిస్లో చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా వినిపిస్తుంది అనిపిస్తుంది. మరి ఏఆర్ రెహమాన్తో ఆయన చేసిన మ్యూజికల్ కొలాబరేషన్స్ కూడా చాలా మెమరబుల్గా ఉంటాయి. సో మరి తెలుగులో కూడా ఆయన మనకి ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటల్లో ఒక ప్రత్యేకమైన అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చేది ఏంటంటే ఆయన పాట వింటున్నప్పుడు సింగర్

వాయిస్ కంటే ఆ పాటలోని ఎమోషన్ మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సింగర్ వాయిస్ మెలడీకి ఒక సిగ్నేచర్ సౌండ్ అని చెప్పచ్చు. మరి ఆయన ఇంకెవరో కాదు, హరిహరన్ గారు. మరి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి హరిహరన్ గారి సాంగ్స్. అండ్ రైట్ నో మీ అందరి కోసం వేటూరు గారి లిరిక్లో ఈ లవ్లీ సాంగ్ అయితే విన్నేసేయండి. మరి చూడాలని ఉంది సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మెరుపు కళలు సినిమా నుంచి వేటూరు గారు బ్యూటిఫుల్ లిరిక్ అయితే వినేశారు. మరి హరిహరన్ గారు సాధనా సర్గంతో కలిసి పాడిన పాట అనమాట ఇది. సో మరి మెల్లమెల్లగా ఈ పాట స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే మనం ఈ పాట మూడ్ లోకి వెళ్ళిపోతాం. అంత లవ్లీగా ఉంటుంది ఈ పాట వినడానికి అండ్ ఆల్సో చూడటానికి కూడా. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్గా హరిహరన్ గారి వాయిస్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే అదూర్స్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ రీటా పాడిన పాట అయితే వస్తుంది, రామ్ జోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

భీమా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు అండ్ ప్రసన్న పాడిన పాట. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్, ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ లో. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:29 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మన్మున వివిధాలో. సో ఈ రోజు స్పెషల్ గా హరిహరన్ గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మన నెక్స్ట్ భారతీయుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

41 క్రాస్ అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈరోజు హరిహరన్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీ అందరి కోసం నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ గారు అండ్ కోరెస్ పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్, గులాబీ సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జస్ట్ శృతి.

బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిహరన్ గారు అండ్ సుజాత పన్న, సంగీత వినేశారు విద్యాసాగర్ గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లిరిక్. దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత

0: ബ്യൂട്ടിഫുൾ സോങ് ഇത് വിനയ് സാറു ടെൻത് ക്ലാസ് സെന്മാനേജി ഹരിഹരൻ ഗാരു ആൻഡ് ശ്രാവണി പാടിന പാട്ട് കുലശേഖർ ഗാരി ലിറിക് മിക്കി ജെ മേയർ മ്യൂസിക് കമ്പോസിഷൻ വെരി ലവ്ലി സോങ് വിനയ്.
1: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సూరిగాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనగా బ్యాంకింగ్ సంస్కరణల గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలనే బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం మరియు కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని మూడు దశలుగా విభజించవచ్చు.

మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీయకరణం జరిగింది. రెండవ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో మరో 6 బ్యాంకులు జాతీయకరించబడ్డాయి. 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలు అనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది. మీరింతవరకు బ్యాంకింగ్ సంస్కరణల గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. మీరు వింటున్నారు సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. కార్యక్రమాల తర్వాత రాజసింహం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట రాజసింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. కార్యక్రమంలో ఇప్పుడు లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ ఈ లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులు అనేవి పెంచడం జరిగింది అంటే, రక్షణ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని పిపిపి విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వడం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు. 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావడం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగ్గావటం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలు అనేవి చేకూరటం జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రుద్రనేత్ర. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: रहल
1: కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్

ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973 తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999 ఈ ఫెమా FEMA, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారకద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివలన పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా సులభంగా తరలిపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగడానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి. మీరింతవరకు ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమాల తర్వాత ప్రేమించుకుందాం రా ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

సినిమా పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు తెలుసుకుందాం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016కు సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, దీన్ని దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభంగా చేయటం జరుగుతుంది. మీరు ఇంతవరకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016కు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమంలో తరువాత శుభాకాంక్షలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుకా పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. కార్యక్రమంలో చివరిగా పోకిరి రాజా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ సాయంత్రం 5:45 వినవచ్చు. అదేవిధంగా ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వినొచ్చు. రాత్రి 10:20 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు. అదేవిధంగా ఈ రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కల పెంపకంలో మెలకువలు. ఈ అంశం గురించి మార్కాపురం మొక్కల నర్సరీ యజమాని శ్రీ కె ఉదయ్ గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు గారు.
2: మొక్కల పెంపకంలో మెలకువల గురించిన విషయాలు మన శ్రోతలకు అందిద్దాం. ఇండోర్ అలాగే అవుట్డోర్ మొక్కలు మన ఇంటి ఆనందాన్ని పెంచడమే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తాయి. ఏ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి, వాటిని ఎలా సంరక్షించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన కోసం ఇప్పుడు మనతో మార్కాపురంలోని మొక్కల నర్సరీ యజమాని శ్రీ కె ఉదయ్ కుమార్ గారు మన ముందున్నారు. మరి ఈ సందర్భంగా వీరిని అడిగి మొక్కల పెంపకానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనము వీరి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి ఉదయ్ కుమార్ గారు.
3: నమస్కారం అండి.
2: ఉదయ్ కుమార్ గారు, ముఖ్యంగా మొక్కలు ఇళ్లలో పెంచుకునేటువంటి వాళ్ళైనా, లేదు కొన్ని ఆఫీసులలో మొక్కలు పెంచుకునే వాళ్ళైనా, లేదంటే ఇండోర్ అవుట్డోర్ సంబంధించినటువంటి మొక్కలు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుండీలలో మరి మొక్కలు సాగు చేస్తున్నారు. ఇంకా కొంతమంది బాల్కనీలలో కూడా మొక్కలు, పూల మొక్కలు అంటే బాగా ఆరోగ్యానికి సంబంధించి

0: ఆక్సిజన్కు సంబంధించి, ఇంటి పరిసరాలు అందంగా ఉండాలని వాటికి సంబంధించి, ఇలాగా మరి మొక్కల నర్సరీ దగ్గరికి వెళ్ళి కొన్ని రకాల మొక్కలు తెచ్చి ఇంట్లో మన ఆఫీసులలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి మీరు ఈ నర్సరీ పెట్టాలని మీకు ముందు ఎందుకు అనిపించింది? అంటే మీ పెద్దలు ఎవరైనా నర్సరీ పెట్టారా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ముందుగా తెలియజేయండి ఉదయ్ గారు.
1: ఓకే అండి, మాది సొంతూరు కడియం. అక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఎక్కువ నర్సరీలు ఉంటాయన్నమాట. దానివల్ల మాకు రోజు మా పెద్దలందరూ నర్సరీ వాళ్ళు పనికి వెళ్ళి ఆ మొక్కల గురించి, వాటిని ఎలా పెంచాలి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి ఏమైనా తెగుళ్ళు వస్తే వాటికి ఏమేమి మందులు వాడాలి, అవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళతో మేము వెళ్ళడం వల్ల మాకు చిన్న చిన్న విషయాలన్నీ తెలిసింది. అలా అలాగా ఉండేవెళ్తే నర్సరీ పెట్టాలని ఒక ఆలోచనతో ఇలా నర్సరీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. చాలామందికి ఇప్పుడు మొక్కలు పెంచాలనేది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రెండు మొక్కలు పెంచాలనే ఆలోచన అందరికీ బాగా వచ్చిందన్నమాట. ఇప్పుడు దానివల్ల అపార్ట్మెంట్లలో ఎక్కువ పూల మొక్కలు రావు, మంచి మంచి ఇంట్లో పెంచుకునే షో మొక్కలు అయితే బాగా బ్రతుకుతాయి అన్నమాట. పూల మొక్కలకి ఖచ్చితంగా రోజుకి 6 గంటలు ఎండ తగిలే ప్లేస్ అయితే చాలా బాగా బ్రతుకుతాయి. ఇంటీరియల్ ప్లాంట్స్కి పూల మొక్కలకి తేడా ఏంటంటే చాలామంది పూల మొక్కలు కొనేసుకుని అపార్ట్మెంట్లో తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. అక్కడ ఎండ సరిగా తగలక, వెంటిలేషన్ లేక మొక్కలన్నీ, అంటే పెట్టిన మొక్కలు పెట్టినట్టు ఉంటాయి కానీ గ్రోత్ ఉండదు, బాగా చిగుళ్ళు పూలు కూడా రావన్నమాట. పూల మొక్కలు పూలు చిగుళ్ళు బాగా రావాలంటే మెయిన్ పాయింట్ సూర్యరశ్మి అనేది 6 నుంచి 7 గంటలు ఎండ తగిలి మంచి వాటరు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఫ్లోరిన్ వాటర్ అలా ఉంటుంది, అలా ఫ్లోరిన్ వాటర్ కూడా వేసినా సరే మొక్కలు అనేవి సరిగా రావు. మనం మంచి వాటర్ వేసి వాటికి సూర్య తగిలి తగిలే రోజు అది వాటర్ కూడా రోజు వేయకూడదు. ఒకసారి మనం వాటర్ ఫుల్గా వేసామంటే మట్టి అంతా బాగా డ్రై అయినప్పుడే మళ్ళీ వాటర్ వేయాలన్నమాట. అలా జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త చూసుకుంటుంటే బాగా వస్తుంటాయి. ప్లస్ ఇంటీరియర్ ప్లాంట్స్కి ఎక్కువగా చాలామంది ఏంటంటే ఉదయాన్నే లేవగానే వాటర్ వేస్తూ ఉంటారు, అదే మెయిన్ పొరపాటు అన్నమాట. ఉదయాన్నే లేచి వాటర్ వేసినప్పుడు చూడాలి ఆ మట్టిని, కొంచెం చేతితో టచ్ చేసి చూడాలి, కొంచెం అది డ్రైగా ఉందా తడిగా ఉందా అది చూసుకుని వేసుకోవాలి. వాటరు డైలీ వేయడం వల్ల కూడా ఇంట్లో మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఉదయం లేవగానే వాటర్ వేయడం వల్ల చనిపోతాయని చాలామంది తెలీదు, తెలియక డైలీ వాటర్ వేసి చంపేస్తుంటారు. అది చాలామంది ఇంట్లో పాడైపోయే మొక్కలకి మెయిన్ కారణం వాటర్ ఎక్కువ వేయడం వల్ల చనిపోతుంటాయి. ప్లస్ అవుట్డోర్ ప్లాంట్స్ బాగా పూలు రావాలంటే ఖచ్చితంగా నెలకి ఏదైనా సరే బలం ముందు వర్మి కంపోస్ట్, మేమైతే బలానికి వర్మి కంపోస్ట్ వేస్తుంటాం. ఇంకా బాగా రావాలంటే మేము కెమికల్స్ కూడా వాడతాం. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే కెమికల్స్ చాలామంది వాడట్లేదు, దానివల్ల మన ఇంట్లో మొక్కలకి సింపుల్గా ఏ మొక్కలకి ఏమేమి మందులు వేయాలనేది శాంపుల్గా చెప్తాను. మామూలుగా మన ఇంట్లో ఉన్న కూరగాయలు వేస్ట్ అంతా ఒక టబ్లో వేసుకుని ఒక 10 రోజులు మూత పెట్టి అప్పుడప్పుడు వారానికి ఒకసారి లైట్గా వాటర్ వేస్తూ అది అలాగా ఒక 1 నెల రోజులు ఉంచిన తర్వాత అది మామూలుగా డీకంపోజ్ అయిపోయి మంచి ఎరువు కింద తయారవుద్ది అనమాట. అది మనం నెలకు ఒకసారి అయినా సరే మొక్కలకి ఆ ఎరువుని అందించడం వల్ల ఎండలు ఉండే మొక్కలకి ఈ ఎరువు అందించవచ్చు. ఇప్పుడు మన కూరగాయలు వేస్ట్ అంతా ఒక డబ్బాలో పెట్టి అదంతా కుళ్ళిపోయిన తర్వాత మంచి ఎరువు అవుతుంది అన్నమాట. 1 నెల తర్వాత అది తీసి చెట్లకి, గులాబీ మొక్కలకి, చామంతి మొక్కలకి, బయట ఉన్న పండ్ల మొక్కలు, పూల మొక్కలు, దేనికైనా సరే ఎండ తగిలే మొక్కలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్లస్ ఇంట్లో మొక్కలకి ఏంటంటే మనం ఎక్కువగా ఎరువులు గట్టా ఏమి వేయని అవసరం లేదు, కానీ ఆ వాటర్ అనేది మెయిన్ పాయింట్ వాటర్ చూసుకుంటే సరిపోతుంది.
0: ఓకే అండి ఉదయ్ గారు, మరి ఈ నర్సరీ పెట్టాలనే ఉద్దేశమేమో మీ పెద్దల నుంచి మేము నేర్చుకున్నాము, వాళ్ళతోటి తిరగటము, వాళ్ళ మొక్కలు ఈ నర్సరీలు సాగు చేస్తున్నారు కాబట్టి మాకు దాని మీద ఇట్లా అనుభవం ఉందన్నందువల్ల పెట్టామని చెప్తున్నారు. మరి ఈ మొక్కలు మీరు ఇప్పుడు మార్కాపురం ప్రాంతానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, తెచ్చేటప్పుడు మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే కొన్ని డ్యామేజ్ కాకుండా? మేము మొక్కలు కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత, అంటే ఇండోర్ మొక్కలైనా అవుట్డోర్ మొక్కలైనా, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాటిని బాగా వృద్ధి చెందించాలంటారు?
1: మేము ఎక్కువగా కడి నుంచి తీసుకొస్తుంటాం మొక్కల్ని, మంచి మంచి గులాబీ మొక్కలు, ఎందుకంటే బెంగళూరు నుంచి తీసుకొస్తాం గులాబీలు. ఫ్రూట్ వెరైటీలు ఇంకా షో మొక్కలు ఏమైనా ఉంటే కడి నుంచి తీసుకొస్తుంటాం. మంచి మంచి పూల మొక్కలు బెంగళూరు తీసుకొస్తాం, ఎందుకంటే బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొస్తామంటే గులాబీ మొక్కలు గట్టా అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, సంవత్సరం పొడుగు 12 నెలలు కూడా చాలా వాతావరణం చల్లగా ఉండడం వల్ల అక్కడ గులాబీ పువ్వులు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి.

0: ఆ క్లైమేట్కి. అందువల్ల అక్కడి నుంచి గులాబీ మొక్కలు కడియం నుంచి ఏంటంటే ఫ్రూట్ వెరైటీలు ఎక్కువ దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే కడియం, అక్కడి నుంచి ఫ్రూట్ వెరైటీలు తీసుకొస్తుంటాం. మా నర్సరీకి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్లు అడుగుతుంటారు మీ దగ్గరేమో ఇంత హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్, మా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎందుకో మొక్కలు పాడైపోయినట్టు ఉంటాయని చాలామందికి డౌట్. ఎందుకంటే అది మనం తీసుకెళ్ళిన మొక్కని ఎక్కడ పెట్టాలో తెలియదు, మెయిన్ పాయింట్ దానికి ఏ వాటర్ వేయాలో తెలీదు, దానికి ఎలా చూసుకోవాలి చిన్న చిన్న టిప్స్ తెలియక చాలామంది మొక్కలను పాడు చేస్తుంటారు. గులాబీ మొక్కలు ఉన్నాయి, గులాబీ మొక్కలు మా దగ్గర నుంచి తీసుకువెళ్ళి అలాగే పెడతారు, 2 రోజులు నీరు వేయరు. చాలామంది అంటారు మీ దగ్గర తీసుకొచ్చానండి పక్కన పెట్టాను చనిపోయింది అంటారు. దాన్ని తీసుకువెళ్ళి మనం జాగ్రత్తగా పెద్ద కుండీలో నాటుకుని టయానికి నీళ్ళు వేసి బాగా ఎండ తగిలే ప్లేస్లో పెడితేనే ఎక్కువ పూలు వస్తుంటాయి. ప్లస్ మనం మంచి వాటర్ వేయాలి, దాన్ని పెట్టే ప్లేస్ చూడాలి, అన్నీ నీట్గా చూసుకుంటేనే మొక్క అనేది బాగా హెల్దీగా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. అది మెయిన్ పాయింట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అది.
1: ఓకే అండి, ఉదయ్ గారు బాగా చెప్పారు. అంటే తీసుకెళ్లిన తర్వాత వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి తొందరగా పాడైపోతాయని చెప్తున్నారు. అంటే కొంతమంది మొక్కలు తీసుకెళ్లిన తర్వాత కూడా మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు చేసినప్పటికి కూడా వాటికి ఏదన్నా అంటే పురుగు పట్టడము, లేదంటే వాడిపోవడము, లేదంటే చిన్న చిన్న అంటే మీరు అన్నట్టుగా నీళ్లు ఎక్కువ తెలుసుకోకుండా పోసేసి అవి ఏర్లు కుళ్ళిపోతూ ఉంటాయి, ఇలాంటి సందర్భాల్లో కూడా మొక్కలు చనిపోతుంటాయి. వాటికి ఏమేమి చీడపీడలు వస్తాయి, వాటికి ఏమేమి పురుగులు వచ్చే అవకాశం ఉంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పూల మొక్కలను కానీ ఎలా కాపాడుకోవచ్చు అంటారు?
0: ఎలాంటి పూల మొక్కలకైనా సరే ఎక్కువగా వర్షాకాలం అనేది పురుగులు చిన్న చిన్న తెగుళ్ళు అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగానే. అవి రాకుండా ఉండాలంటే సింపుల్గా న్యాచురల్గా వేప నూనె అని ఒకటి దొరుకుతుంది ఏ షాప్లో అయినా సరే, ఆ వేప నూనె తెచ్చుకుని మనం వాటర్లో కలిపి ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి ఏ చెట్టు మీదైనా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి పురుగులైనా సరే చెట్లకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వేప నూనె అనేది బాగా చేదు, ఆ చేదు చెట్టు మీద స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆ పురుగుకి తినడానికి మంచి స్కోప్ లేక అవి రావన్నమాట ఎక్కువ శాతం. అందుకని వారం 10 రోజులకు ఒకసారైనా సరే వేప నూనె చెట్టు ఖచ్చితంగా స్ప్రే చేస్తే బాగుంటాయి అన్నమాట. వాళ్ళు నర్సరీలో ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ వాడుతుంటారు, మన ఇంట్లో న్యాచురల్గా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం వేప నూనె ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్నమాట. మట్టిలోనేమో వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు, చెట్టు మీద ఏమో వేప నూనె స్ప్రే చేయడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట.
1: ఇవి కాకుండా కూడా మీరు స్ప్రే చేసేటువంటి కొన్ని రకాలటువంటి కెమికల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి ఉదయ్ గారు.
0: మేము ఎక్కువగా మా నర్సరీలో పూలు పురుగులు గట్ట రాకుండా పూలు ఎక్కువ రావడానికి బోరాన్ అనే ఒక మందుని వాడుతుంటాం. అది వాడడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్కువగా చిగుర్లు పూలు మొక్క ఎప్పుడు గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. బోరాన్ సాఫ్ట్ పౌడర్ అంటే ఫంగసైడ్ పౌడర్ అనమాట, ఆ రెండు మిక్స్ చేసి వాడుతుంటాం మేము. అది వాడడం వల్ల ఎప్పుడు హెల్దీగా మొక్కకు అనేది ఏ తెగులు రాకుండా బాగా పెరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మా దగ్గర నర్సరీకి కస్టమర్ వచ్చినప్పుడు మంచి నీట్గా ఉంటాయి కదా ఎవరైనా కొనేది, అందువల్ల మేము కెమికల్స్ వాడుతుంటాం. మన దగ్గర నుంచి పట్టుకెళ్ళే జనాలకు మాత్రం చెప్తుంటాం మీకు కెమికల్ కావాలి అంటే కెమికల్ కూడా ఇస్తుంటాం, వాళ్ళకి నర్సులో సేల్ చేస్తుంటాం. వేప నూనె కావాలి వేప నూనె ఇస్తాం, ఇలాగండి మామూలుగా మీకు కెమికల్ కావాలి వెంటనే రిజల్ట్ కావాలనుకుంటే కెమికల్, లేదు మాకు కొంచెం మామూలుగా ఆర్గానిక్గా వాడాలనుకున్న వాళ్ళకి వేప నూనె వర్మి కంపోస్ట్ ఇస్తూ ఉంటాం అనమాట. అవి చిన్న చిన్నగా పెంచుకుంటుంటే చాలా బాగుంటాయి.
1: ఉదయ్ గారు, నర్సరీలో అందుబాటులో ఏమేమి మొక్కలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మట్టి మనం ప్రధానంగా ఆ కుండీలలో కానీ అవుట్డోర్లోనైనా ఇండోర్లోనైనా ఎలాంటి మట్టిని ఉపయోగించి ఈ మొక్కలు మనము పెంచుకోవాలంటారు?
0: ఓకే, ఇప్పుడు మా పూల మొక్కల గురించి చెప్పుకుందాం. గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు, ఇంట్లో నందివర్ధన, ఏవైనా సరే మందారాలు ఏవైనా కుండీలో పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి మెయిన్ పాయింట్ ఒక కుండి తీసుకున్నప్పుడు ఆ కింద డ్రైనేజ్ సిస్టమ్ అంటే చిన్న కింద హోల్స్ చిల్లులు అనేవి మినిమం 5 నుంచి 10 హోల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత మట్టి మంచి మెత్తన మట్టి అనమాట, నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ, లేదు నల్లమట్టి సగం ఎర్రమట్టి సగం, కొంచెం వర్మి కంపోస్ట్ కొంచెం మెత్తగా ఉండడానికి చెక్క పొట్టు కానీ వరి పొట్టు కానీ మనం ఎన్ని తీసుకున్నా పర్లేదు, మట్టి అన్నీ మిక్స్ చేసి మట్టి గుల్లగుల్లగా బాగుండాలి. అలా గుల్లగుల్లగా ఉండి మట్టిని మనం పాట్లో వేసుకుని నాటుకుంటే మొక్క వేర్లు కట్ట ఫ్రీగా భూమిలోకి వెళ్ళి ఆ కుండీలో మొత్తం కుండీ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది ఒకే రకమైన మట్టిని నాటేస్తారు, ఎక్కువ వాటర్ వేయడం వల్ల నల్ల మట్టితో నాటితే ఎక్కువ వాటర్ వేయడం వల్ల జిగురు జిగురుగా గట్టిగా గడ్డ కింద అయిపోవడం వల్ల సరిగా పెరగవు,
1: ఏర్లు దిగవు
0: దిగవు. అదే మనం మొక్క నాటేటప్పుడే కుండికి మెయిన్ పాయింట్ 5 నుంచి 10 హోల్స్ ఉండాలి మెయిన్ పాయింట్. తర్వాత ఏంటంటే మనం ఎన్ని మట్టిలో ఎన్ని మిక్స్ చేసుకుంటే అంత మంచిది, వర్మి కంపోస్టు

0: నల్ల మట్టి ఎర్ర మట్టి ఉన్నదనుకోండి, రెండూ కలపచ్చు. వర్మి కంపోస్టు, పేడ ఎరువు, చెక్కపొట్టు అన్నీ కలపడం వల్ల ఏంటంటే మట్టి మంచి గుల్లదనం వచ్చి చెక్కపొట్టు ఉంది, అది కుళ్ళిపోయి ఎరువు కూడా అయ్యే అవకాశాలు ఉంటే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట.
1: ఓకే అండి, బాగా చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఏమేమి మొక్కలు ఉన్నాయో చెప్పండి ఉదయ్ గారు.
0: మా దగ్గర అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. తులసి మొక్క కానించి తులసి మొక్కలు, వేప మొక్కలు, పండ్ల మొక్కల్లో మామిడి మొక్కలు, జామ మొక్కలు, సపోటా, నేరేడు, స్టార్ ఫ్రూటు, స్వీట్ లెమను, చాలా వెరైటీలు ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త వెరైటీలు, ఇంకా స్వీట్ యాపిల్ అని వచ్చినాయి, నోని ఫ్రూటు, ఇంకా డిఫరెంట్ వెరైటీలు అన్నీ తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాం. అంతేకాదు ఫ్లవర్స్ వెరైటీలో కూడా అంతే, మేము పూనా, బెంగళూరు, రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాకు డిఫరెంట్గా ఏమైనా కనిపించినాయి అంటే దాన్ని ఖచ్చితంగా మా నర్సరీకి తీసుకొస్తుంటాం అనమాట. మెయిన్ పాయింట్ అందరికి ఇష్టమైన మొక్కలు గులాబీలు. నర్సరీలో ఖచ్చితంగా ఫస్ట్ గులాబీలు, తర్వాత చామంతులు, మందారాలు, నందివర్ధన, అలా మినిమం మా నర్సరీలో 150 రకాలు అన్నీ మెయింటైన్ చేస్తాను అనమాట. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ప్లస్ షో వెరైటీ మొక్కలు, ఇంట్లో పెంచుకునే ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కలిపి 150 రకాల పైనే ఉంటాయి మా నర్సరీలో.
1: ఓకే ఉదయ్ గారు, మీరు చెప్పినట్టుగా మొక్కలకు మేము కెమికల్స్ ఇస్తాము, కొన్ని రకాలైనటువంటి ఎరువులు ఇస్తామంటున్నారు, మరి మట్టి కూడా మీ దగ్గర దొరుకుద్దా? మీ దగ్గర నుంచి తీసుకుపోవడానికి ఏమేమి అందుబాటులో ఉంటాయి మొక్కలు కొన్న వాళ్ళకి?
0: మొక్కలకు సంబంధించిన ఆల్రౌండ్ మా దగ్గర దొరికేస్తాయి. మొక్కలు దొరుకుతాయి, కుండీలు దొరుకుతాయి, కుండీల్లో మట్టి దొరుకుతుంది, వాటికి వేయవలసిన ఎరువులు, కోకోపీటు, వర్మి కంపోస్టు, వాటికి ఏమైనా పురుగులు వస్తే పురుగుల మందు కూడా మేము, ఇప్పుడు ఇంట్లో 4 మొక్కలు పెంచుకునే వాళ్ళకి పురుగుల మందు గట్టా ఎక్కడ కొనాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అందుకని అన్నీ అందుబాటులో మా నర్సరీలో అన్నీ రెడీగా పెడతాం అన్నమాట. మా మొక్కలకి కొట్టి బాగా పనిచేసిన మందులు అన్నవే జనాలకి ఇస్తూ ఉంటాం మేము. ఇంకా చాలామందికి అడుగుతుంటారు, ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంటారు మా దగ్గర, ఏంటి ఇదిగోండి మా మొక్క ఇలాగ డ్యామేజ్ అయిపోతుంది, సరిగా పెరగట్లేదు అని. మా దగ్గర ఉన్న మందునే ఇస్తుంటాం వాళ్ళకి. ఇప్పుడు చెట్టుకైనా చిన్న చిన్న పురుగు సరిగా పూలు కట్ట రాకపోతే మేము బోరాను, సాఫ్ అనే ఒక చిన్న లిక్విడ్తో ఒక మందు తయారు చేస్తాం. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి స్ప్రే చేసి ఒక 10 రోజులు వచ్చి మీ మందు బాగా పనిచేస్తుందని ఇంకో 2-3 బాటిల్స్ పట్టుకెళ్తుంటారు మా దగ్గర అనమాట.
1: ఓకే, ఆ విధంగా కూడా అన్ని రకాలటువంటి స్ప్రే మందులు, ఎరువులు, తర్వాత మట్టి ఇలాంటివి మొత్తం కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మన ఇంట్లో ఉన్నటువంటి ఈ వేస్టేజ్ కూరగాయలు, ఆకుకూరలు ఇవి మొత్తం చేసినప్పుడు కూడా ఒక డబ్బాలు వేసి పెట్టుకొని రోజు నీళ్లు చల్లుతూ ఒక నెల తర్వాత ఎరువు అవుతుందని. అందులో ఇప్పుడు మల్లె మొక్కలు ఉన్నాయి, మల్లె పువ్వులు, మీరు అన్నట్టుగా గులాబీ పూలు, కొంతమంది ఈటెకు కోడిగుడ్ల
0: పెంకులు, ఆ కోడిగుడ్డు పెంకులు గట్ట వేస్తుంటారు. అవేం అవసరం లేదు, కోడిగుడ్డు పెంకుల్ని ఎక్కువగా మిక్సీలో వాడి అది పొడి కింద చేసి మట్టిలో కలుపుకుంటారు చాలామంది. అలా వేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా ఆ పెంకులు అలాగే వేసుకుంటే కొంచెం చిరాకు అంతే అనమాట. అలాంటిది అలా వేయకూడదు.
1: అది మన ఆనియన్స్ పొట్టు ఇలాంటివన్నీ చేసేస్తా ఉంటారు,
0: కూరగాయల వేస్ట్ అన్ని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుని మనం వారం వారం దాన్ని తడుపుతూ ఉంటే ఒక నెలకి 2 నెలలకి మంచిగా కుళ్ళిపోయి మంచి ఎరువు అవుతుంది. ఆ ఎరువుని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల నెలకు ఒకసారి వాటికి కావాల్సిన పోషకాలు అన్ని దొరుకుతూ ఉంటాయి. అది సింపుల్ గా ఇంట్లో పెంచుకోవాల్సిన పద్ధతి అనమాట, సింపుల్ అది.
1: ఓకే అండి ఉదయ్ గారు, మరి ఈ యొక్క మొక్కల పెంపకంలో మెలకువలు చాలా మంచి విషయాలు తెలియజేశారు మీ నర్సరీ ద్వారా ఉదయ్ గారు. మరి చక్కటి విషయాలు చెప్పారు, ఏ మొక్కలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇండోర్కు సంబంధించి, అవుట్డోర్కు సంబంధించినటువంటి విషయాలు, పండ్ల మొక్కలకు సంబంధించి, పూల మొక్కలకు సంబంధించి మరి చాలా జాగ్రత్తలు చెప్పారు. మొక్కల పెంపకంలో మెలకువల గురించి మార్కాపురంలోని మొక్కల నర్సరీ యజమాని శ్రీ కె ఉదయ్ కుమార్ గారు మరి మన శ్రోతల కోసము మరి చక్కటి సమాచారాన్ని అందించారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మొక్కల పెంపకంలో మెలకువలు ఈ అంశం గురించి మార్కాపురం మొక్కల నర్సరీ యజమాని శ్రీ కె ఉదయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా నువ్వు నాకు నచ్చావు, ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు చిత్ర పాడిన ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో తరువాత.
1: నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన ఈ పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,226 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాళ్ళకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,

0: అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంకభూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 2021 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: हमारे देश में ऐसे लेबर कानून रहे हैं जो अंग्रेजों के समय से चले आ रहे हैं. देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है. इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है. इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे.
0: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి

0: దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమితా ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రి వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16% సంవర్ధం అభిలక్ష్య కేంద్రశాసనేన నూతనాః సిఏఎఫ్ఈ నియమాః ప్రవర్తితాః. నవవింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్త విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టి ద్వంద్వే చ మిశ్రిత ట్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రిమండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయవర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధిః సమనుమోదితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయః సమాశ్రితః. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యె సర్వాధికం 75.6 లక్ష రూప్యకాణాం సర్షపస్య 13.4 లక్ష చణకస్య 83 గోధూమస్య చ 25 రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః

0: अर्थव्यवस्थायाः मुख्यस्तम्भत्वेन अथ वृत्त्यवसरस्य च प्रमुखस्रोतत्वेन संवृत्तम्। मन्त्रिणा प्रोक्तं यत् वैश्विकानां भूराजनैतिक अनिश्चिततानां मध्ये अपि भारतस्य पर्यटनक्षेत्रम् अविरतं समृद्धिम् अवाप्नोति। अद्य नवदिल्ल्यां वार्ताहरैः सह सम्भाषणक्रमे भारतीय जनता दलस्य वरिष्ठ नेता केन्द्रीय कृषि तथा कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः न्यगादीत् यत् विशुद्धा अद्यतनीकृता च मतदात्री सूची लोकतंत्रस्य आत्मा वर्तते। असौ निर्वाचन अनियमितताः अधिकृत्य विपक्षेन कृतान् सर्वानपि आक्षेपान् दृढतया प्रत्यख्यात्। जापान देशे आयोज्यमाने एशियन गेम्स इति क्रीडा महाकुंभे भारतीय दलेन अद्य यावत् श्रेष्ठतमः प्रदर्शनक्रमः प्रदर्शितः, यत्र एकेनैव दिने चत्वारि स्वर्णपदकानि विजितानि। भारतीय धनुर्धरैः कंपाउंड आर्चरी इत्याख्यायां स्पर्धायां महिलादलं मिश्रितदलं पुरुषदलं वर्गेषु च विजयं प्राप्य स्वर्णपदकानां हैट्रिक इति कीर्तिमानं रचितम्। एतस्मिन् अन्तराले पुरुषदलेन चीनदेशस्य दलं प्रत्यभिभूय अप्रतिमं स्वर्णपदकं स्वायत्तीकृतम् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 ఈతమొల్లు, అనంతరం నవ్వు నాటికలు వింటారు. 7:05 రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న పంట సాగులో మెలకువలు ఈ అంశం గురించి అద్దంకి ఆత్మా బీటీఎం శ్రీ పి శేషరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషాన్ మహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి పి సుధాం మారుతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. రాత్రి 8:40 చిత్రమందిర్లో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 అలానే 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈ రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. రాత్రి 10:20 నుండి మధుర గీతాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

చేనుముచ్చట్లు కార్యక్రమంలో రబీ శనగ పంట సాగులో సస్యరక్షణ వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయవార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం వీర్ చంద్రసింగ్ గల్వాలి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని వివరాలు, అనంతరం సామెతలు ఆవేశకత గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం వివరాలు, అనంతరం ఉద్యోగినుల భద్రత ఆవశ్యకత గురించి ఎం సుబ్బలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్మణి, అతిథి కె సుధారాణి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు. ఉదయం 10:27 నుండి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నాటికలు వింటారు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు, అలానే 7 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, ఉదయం 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్సాంగత్యం గురించి శ్రీ పీసీహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈతముళ్ళు నాటిక.
3: ఈతముళ్ళు నాటిక వింటారు. రచన శ్రీశీలం తిరుమలరావు. నిర్వహణ శ్రీ పంతగాని గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీయుతులు వాసిరెడ్డి సత్యనారాయణ, యాసం రామకృష్ణారావు, బేత రామసూర్య ప్రకాశరావు, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, శ్రీమతి కోట విజయకుమారి పాల్గొన్నారు. ఈతముళ్ళు నాటిక.
4: ఎక్కడ బాబు, ఎక్కడికెళ్ళాలా?
5: అశోక్ నగర్ 7 లైన్ చివర. ఎంత కావాలి?
4: నాకు కావాల్సినంత మీరెవ్వరు, నేను అడగకూడదు.
5: మరి ఎలాగయ్యా?
4: మీరే ఎంతో కొంత చెప్పి ఎక్కి కూకోండి, నేను రైహమని మీ వ్యాకెట్లో వాలిపోతాను.
5: భలేవాడివే, పద పద.
4: నా బేరాలన్నీ అంతే, మన రాతను బట్టి సొమ్ములు వస్తాయి కానీ బేరాన్ని బట్టి బాగుపడలేం కదండీ.

0: కొంచెం నెమ్మదిగా పోనేవయ్యా, మంచి హుషారుగా పోతున్నావు.
1: నీదే పత్తు పోనీ అండి, అలా అలా 5 కిరాలు లాక్కుంటే ఈ పూటకు సెల్లు.
0: ఆ తర్వాత?
1: ఆ తర్వాత ఏముంది, టంచన్గా మిల్లు కోస్తుంది, వెళ్ళి పోరు ఎగిపోతాను.
0: ఓ, జూట్ మిల్ వర్కర్వా?
1: అవునండి, పోరీళ్ళని టైంలో 5 అంటే 5 ఈ బండితో కిరాయి వేస్తా. అటు జూట్ మిల్ చేతం, ఇటు కిరాయి డబ్బులు. ఓ, డబ్బులే డబ్బులు.
0: చాలా సరదాగా మాట్లాడుతున్నావు, చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నావు.
1: లేదంటే ఎందుకండి?

0: ఇంత కావాలని ఎగరడం ఎందుకు, ఇంత దొరికిందని కొంగడం ఎందుకు, ఎంతొద్దే అంతే సరే.
1: చూడయ్యా, నీలాంటి వాళ్ళు ఈ వయసులో సంపాదించి కూడబెట్టుకుని గట్టెక్కాలి కానీ.
0: తారు గట్టెక్కడం అంటే ఏంటి బాబు, బ్యాంకులో డబ్బు మేడ మీద మేడ, మాకిట్లో కారు, పిలిస్తే పరిగెత్తుకొచ్చే నౌకర్లు, ఇదేనా? అయ్యేవి మాకు వద్దండి. నాను నా లక్ష్మి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు, పొద్దు పొడుతుంది, నా బండి ఈ టౌన్లో సక్కర్లు కొడుద్ది, డబ్బులే డబ్బులు. ఆ తర్వాత ఏ పోరి, బి పోరి, సి పోరి, జూట్ బిల్ డ్యూటీ జీతం, డబ్బులే డబ్బులు, అదే సుఖం బాబు.
1: భలేవాడివయ్యా, చిన్నవాడివైనా చిదంబర్ రహస్యం చెప్పావు. ఈలే ఆపు ఆపు
0: బాబు, జాగ్రత్తగా దిగండి మెల్లగా.
1: ఇంద 10 రూపాయలు.
0: అబ్బో ఎంత ఎందుకండి, 6 రూపాయలు చాలు, చిల్లర లేదు అలా.
1: ఉంచుకోవయ్యా, చిల్లర మాట ఎందుకు, నన్ను నువ్వు నిన్ను నేను గుర్తుంచుకుంటే చాలు.
0: ఏంటో బాబు, నేను రోజు వచ్చి మిమ్మల్ని ఈ బండి మీద బజార్లు అన్నీ తిప్పిమంటారా, చెప్పండి, నాను నా బండి రెడీ.
1: అంత అవసరం లేదు, నాకు కారు ఉంది, ఎప్పుడైనా అలా నడిచి వెళ్ళి ఇలా వస్తుంటాను.
0: ఎంత గొప్పవారండి బాబు. బాబు అడగకూడదు కానీ తమరేం చేస్తుండారో,
1: పార్క్ రోడ్ సెంటర్లో మూర్తి హాస్పిటల్ ఉందా?
0: నాకెందుకు తెలియదండి బాబు, తెల్లారులేతే హాస్పిటల్కి కదా నా కిరాయిలన్నీ.
1: ఆ హాస్పిటల్ నాదే, నేనే డాక్టర్ మూర్తిని.
0: మూర్తి గారా? మూర్తిగారు అంటారు కానీ తమరిని ఎప్పుడు నన్ను చూడలేదు బాబు.
1: అవును, నేను ఎక్కువ బయటకు రావడానికి వీలు పడదు, ఎంతసేపు నా గది నా పేషెంట్లు తప్ప. సరే, నీకేదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా నా దగ్గరికి రా, పోనీ నీకు నాతో పని లేకపోతే నీవు ఇటు వచ్చినప్పుడు కనబడుతూ ఉండు. నిన్ను చూడగానే నేను కూడా నీతో బయటకు వచ్చి ఇద్దరం నీ విమానంలో రోడ్ల మీద షికారు కొడదాం, నాకు కొంత రిలాక్సింగ్గా ఉంటుంది.
0: మరి ఇంకే కట్ట చెప్పండి. కానీ మీరు బయటికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలరా?
1: రావడానికి ఏముంది, మనం పనిచేస్తున్నంతసేపు పని ఉంటుంది, మనం పెంచుకున్నంతసేపు బాధ్యతలు బంధనాలు ఉంటాయి. ఆత్మతృప్తి లేని జీవితం నాది, ఎంతసేపు పని సంపాదన పని సంపాదన. నా జీవితం మీరు పనిచేసే జూట్ మిల్లులో ఓ మిషన్ లాంటిది, విసుగు విరామం లేకుండా మీరెలా పనిచేస్తారో, నేను నా రూమ్కి వెళ్తే అంతే. సరే, నీకెప్పుడు వీలైతే నన్ను అప్పుడు కలు. ఇంతకీ నీ ఇల్లు ఎక్కడా?
0: అది బూడే సెంటర్లో సెట్ పక్కన, రావునప్పుడు అంటే ఎవరైనా చెప్తారు. అయ్యా దండాలండి, వెళ్ళి వస్తానే, ఉంటానండి, వస్తానండి.
2: ఏ రిషా
0: బాబు, ఎక్కడికండి?
2: రైల్వే స్టేషన్కు. ఎంత ఇవ్వమంటావు?
0: ముందు ఎక్కండి బాబు, మీ ఎత్తు వచ్చినంత ఇద్దరు కానీ మెల్లిగా దిగండి.
2: ఇదిగో నీ కిరాయి.
0: బాబు ఎంత ఇస్తున్నారు? మీ రైలు టికెట్కి డబ్బులున్నాయా?
2: అవి చూసుకునే మిగిలిన 3 రూపాయలు నీకు ఇస్తున్నా.
0: చాలా గొప్పవారండి, నాకు 2 రూపాయలు చాలు. ఇందా 1 రూపాయి ఎత్తి టీ తాగి వెళ్ళండి. రైట్ రైట్.
2: ఏ రిషా, ఇదిగో ఇదిగో వెళ్ళిపోయాడు. నేను చాలా తప్పు చేశాను, 10 రూపాయల కిరాయికి 2 రూపాయల, నేను వీడికి రుణపడిపోయాను.
0: ఒసే లచ్చి, ఇందా ఇందా ఈ 10 రూపాయలు నీకు, 6 రూపాయలు నాకు.
3: 6 రూపాయలు నీకెందుకు, ఇలాతే
0: అసలు ఉండదా? 2 రూపాయలు టీకి, 4 రూపాయలు గుట్కాకి, ఇవన్నీ నాకపోతే మీరులో పోరి ఎలా చెయ్యాలే? ఈ 4 రూపాయలతో స్వర్గం స్వర్గం వెళ్ళొత్తా.
3: సర్లే, ఎంత వద్దన్నా ఆ గుట్కాలు మారుతావా? నోరంతా చూడు ఎట్ట పేడు కట్టుకుపోయిందో.
0: పేడు కట్టుకుపోవడం కాదే, పెళ్లి కొడుకులా కనిపిస్తా. ఈ గుట్కా ఉంటే ఈజీగా సిటీకి లేచి డ్యూటీ చేసేస్తాను, ఎంత దూరమైనా ఎంత భారమైనా రెచ్చని ఈజీగా నాగేస్తానే.
3: ఏమో మామా, ఈ గుట్కాలు తిని తిని నువ్వెంత మారిపోతుండవో నీకు తెలియడం లేదు.
0: ఓ సూర్కయ్య, ఈ గుటకా పొట్లం గొంతులో పడితే తిమ్మిరే తిమ్మిరి, ఇక పనే పని. ఏంటా ఎంత బాధపడిపోతావు, ఇది చేసే వాళ్ళకు తెలియదా, నాలాగా తినే వాళ్ళకు తెలియదా, నాకపోతే గవర్నమెంట్ వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు, తెలిసేం చేస్తారు, మానిపించగలరా? అమ్మే వాళ్ళు తినేవాళ్ళు ఎంత మానేస్తారేట, కొంతకాలం పడుద్ది, అప్పుడు నాకు ఆ అవసరమే ఉండదు. ఎల్లెల్లసే అన్నం పెట్టు, మిల్లు కోస్తుంది, పోరికి వెళ్ళిపోవాలా?
3: ఏటో మామ నాకు భయంగా ఉంది. నువ్వేమో రోజు రోజుకి సిక్కిపోతుండవు, ఆ గుటకాలు మానమంటే మాను, ఎప్పుడు చూడు ఉమ్ముతూనే ఉంటావు.
0: దీనికి గుటకా పోట్లాలే కనబడుతున్నాయి, అసలేసీ తెలిస్తే.
3: ఏటి మామ ఆలోచిస్తున్నావు?
0: ఏటినేదే ఆలోచించడానికి ఏముంది, నేను ఎందుకు గుటకా పోట్లను తింటున్నానో, ఎందుకు సార్గా ఉంటున్నానో ఓ రోజు చెప్తాలే.
3: ఇప్పుడు చెప్పరాదేంటి మావా? నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా మావా.
0: ఏంటది?
3: మరే నేను నిన్న నెల తప్పి 3 నెలలైంది మావా.
0: లచ్చి ఎంత ముద్దొస్తుండవి. సరే కానీ ముందు అనవట్టు, పోరికి టైం అయిపోతున్నది. అన్నట్టు ఓ బ్యాగ్ ఎవరు మర్చిపోయినారు, రేపు ఎతికి ఎతికి ఇచ్చేయాల. కూర వెళ్ళే బాగున్నదే, ఎంతనా తినబోతే చెత్తన్నది.
3: ఏటనుకున్నావు, నేను పనిచేసే కాడ ఇవాళ వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజు, ఆ కూరలు నాకు ఎక్కువ పెట్టారులే.
0: అదా సంగతి లచ్చే, మనం కూడా పెళ్లి రోజు చేసుకుందాం. ఏంటే
3: ఎప్పుడు
0: ఉండు చెప్తా, పెట్టడుగునా మన పెళ్లి రాకుంది, నేను వచ్చాక తీసి చూసి చెప్తాలే.
2: ఒరేయ్ రావులప్పుడో, రావులప్పుడో.
3: ఓరు రాన్నా, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోండు, దక్కూచో.
2: ఏంటి రావులప్పుడు ఏటంతున్నాడు? ఏటి
3: ఏటంతడు? రే ఏం బగులు కట్టబడి రిచ్చా తొక్కుతాడు, మిల్లులో పోరీకి వెళ్తుంటాడు. మేం బతకడానికి ఎంతో కొంత సంపాదిస్తున్నాడుగా, అంత కట్టపడతాడా? ఒకే గుట్కాలు మింగుతుంటాడు, మనిషేమో రోజు రోజుకి సిక్కిపోతున్నాడు. రే తెల్లింటి దగ్గర ఉంటే సరిగా నిద్రైపోడు, మళ్ళీ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడన్నా.
2: చాలా పట్టుదల కల్లోడేవాడు, చాలా మంచి మనిషి, ఆడి గురించి దేవుడు కూడా ఏలెత్తలేడు.
3: అది నిజమేనన్నా, నన్ను కూడా కూసోబెట్టి పెంచాలంటాడు. ఈ కరువు రోజులు ఎట్టా జరుగుద్ది చెప్పు. అందుకే నేను కూడా ఈ పక్క ఇదిలో మేడ మీద వాళ్ళు ఉన్నారు చూసావు, వాళ్ళ ఇంట్లో పని పాసి పని చేస్తున్నాలే.
2: ఏదోలే, మీ ఇద్దరు పిల్ల జల్లతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలే. నేను వెళ్ళొత్తా, ఇదిగో ఈ కాగితాలు ఆడొచ్చాకి.
3: ఏటి?
2: పోయిన గురువారం నాడు ఆసుపత్రికి వెళ్తుంటే నన్ను ఆడు రిచ్చాలో తీసుకెళ్ళినాళ్లే, ఆ డాక్టర్ గారు తెలుసాట, డాక్టర్ గారికి చెప్పినాడు.
3: అట్లాంటి బాగానే చేస్తాడులే మామ.
2: డాక్టర్ గారు మరి రాములప్పుడు బొగ్గలు వాసుండటం చూసి, ఒరే రాములప్పుడు నిన్ను కూడా పరీక్ష చేయమంటావా అన్నారు. వద్దు బాబు, నాకేంటి బాగానే ఉన్నాను, అయినా నాకు ఆ డబ్బులు లేవుగా అన్నాడు. డబ్బులు సరేరా, తర్వాత చూసుకున్నావు రా, పరీక్షలు చేసేస్తానన్నాడు. ఇడు సరే అన్నాడు, నా తర్వాత ఈటికి రక్త పరీక్ష చేసి కాగితాలకు 3 రోజుల్లో రమ్మన్నాడే, ఈడు రాలేదు. నాని వెళితే నాకు రక్తం తక్కువగా ఉంది, టానిక్ బిల్లలో వాడమని సీటీ రాసిచ్చినాడు.
3: మరి మా మామ గురించి ఏటన్నాడన్నా?
2: ఏటంటాడు, ఈ కాగితాలు ఇచ్చి రావులప్పటికి ఏమన్నాడు, నీ గురించి అడిగారు, నువ్వు ఆరోగ్యంగానే ఉంటావని చెప్పాను, నిన్ను కూడా తీసుకొస్తే రక్త పరీక్షలు చేయాలంట, ఆవిడ వచ్చాక నిన్ను కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమను.
3: అవునన్న.
4: రావులప్పుడు, రావులప్పుడు.
3: ఎవరు బాబు?
1: నేను డాక్టర్ మూర్తిని. రావులప్పుడు లేడా?
3: లేడు బాబు, మిల్లులో పోరికి వెళ్ళాడు, రాత్రికి కానీ రాడు. ఏమైనా చెప్పంటారా?
1: ఏం లేదు, ఉదయం నన్ను రిక్షాలో మా ఇంటి దగ్గర దించాడు, అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, అందుకోసం వచ్చాను.
3: అట్టగా బాబు కూసోండి, చూసి ఇస్తాను. చూడండి బాబు, రిక్షాలో ఎవరైనా ఏదైనా మర్చిపోయారంటే అవన్నీ తెచ్చి ఈ మూల పడేస్తాడు. ఇదిగో ఈ సంచి చూడండి, ఇదో పట్లామా, ఇదేదో బట్టల మూటలాగుందే, ఇదేమో జేబురమాల, ఈ బ్యాగ్ ఏంటో మరి, ఇలాంటివన్నీ జాగ్రత్త పెట్టి వాళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తే అప్పుడు ఇచ్చేస్తుంటాడండి. వాళ్ళు దిగిన కాడ అడిగి అడిగి మరీ తిరుగుతాడు బాబు. అంతకాళ్ళు కనిపించలేదు అనుకోండి, మా మామని చాలామంది ఎరుగుతారండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంతా ఎక్కువ తెలిసిన వాళ్ళే మా మామ బండి ఎక్కుతారు బాబు. ఇదిగో ఈ చూడండి బాబు, ఈ బ్యాగు పొద్దున్నే ఎవరో బండిలో మర్చిపోయారంట. ఎవరు మర్చిపోయారో ఏమో మరి, ఆదరా బాదరాగా ఇక్కడ తెచ్చి పడేసి

0: పోరికి వెళ్ళిపోయాడు మిల్లు పోరికి. రేపు ఎతికి ఎతికి ఈ బ్యాగు అప్పగించాలని చెప్పాడు బాబు.
1: ఇలాంటివి ఇంటికి తేవడం దేనికి? పోలీస్ స్టేషన్లో అప్పగించవచ్చు కదా.
0: సర్లేండి బాబు, ముందునాళ్ళు అలాగే చేశాడు. ఆ తర్వాత ఎవరెవరిదో ఎతికి ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇదేదో బ్యాగ్ చూడండి బాబు, మీదేనేమో.
1: భేష్, ఇదిగో నా బ్యాగ్. భలే ఆశ్చర్యం, ఈ బ్యాగ్లో నా వస్తువులు అన్నీ ఉన్నాయి.
0: అదేటి బాబు?
1: ఏం లేదమ్మా, నేను బ్యాంకుకు నడిచి వెళ్ళి 50,000 తీసుకుని 30,000 పెట్టి మా అమ్మాయి పుట్టినరోజుకు నెక్లెస్ తీసుకుని మిగిలిన 20,000 ఈ బ్యాగ్లో ఉంచాను. మీ ఆయన మాటల్లో పడి బ్యాగ్ మర్చిపోయి రిక్షా దిగిపోయాను. ఇంటికి వెళ్ళాక మా అమ్మాయి, నాన్నగారు నాకు నెక్లెస్ తెచ్చారనే వరకు గుర్తులేదు. డబ్బు గురించి అయితే రాకపోదును. అందులో మా అమ్మాయి కొన్న కొత్త నెక్లెస్ గురించి వచ్చాను. చాలా సంతోషం. రామ్మా, ఇట్రా, ఇదిగో ఈ 10,000 తీసుకో.
0: బాబు గారు, మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు.
1: లచ్చి, చాలా సంతోషం అమ్మా. మీలాంటి దంపతుల్ని భగవంతుడు పిల్లా పాపలతో కలకాలం చల్లగా చూడాలి.
0: బాబు గారు, మిమ్మల్ని చిన్న విషయం అడగనా? పేరు గారు యువ కాగితాలు పంపారండి, అవి కాస్త చూసి చూస్తారా?
1: ఓ, తప్పనిసరిగా తీసుకురా.
0: ఉండండి బాబు. ఇగోండి బాబు, ఇగో ఈ కాగితాలు చూడండి. బాబు గారు, ఏటి అట్ట కాళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయేటి బాబు గారు?
1: భగవంతుడు చాలా నిర్దయుడమ్మా. పాపి చిరాయువు అని నిర్దయుల్ని, దొంగల్ని, మోసగాళ్లను, అబద్ధాల కోరుల్ని ఈ భూమి మీద చిరస్థాయిగా చల్లగా చూస్తాడు. మరి రాములప్పటికి ఎంత కష్టం వచ్చిందమ్మా.
0: ఏటి బాబు గారు, ఏటి మీరు అంటున్నారు? మా మామకి ఏమైంది బాబు గారు? బాబు గారు, మీరు నా తండ్రిలాటోరు, అబద్ధం లేకుండా ఆ కాగితాల్లో ఏటుందో చూసి చెప్పండి బాబు గారు.
1: డాక్టర్ గారు చేసిన పరీక్షల్లో రాములప్పటికి దంత క్యాన్సర్ ఉందని ఇంకేం చెప్పమంటావు?
0: అయ్యో, అదేంటి మా మామకి? మామా, నా దగ్గర ఎందుకు దాచుంచావు మామా ఇదంతాను? నాకు నెల తప్పింది మామా అంటే బిడ్డ పుట్టక శుద్ధంలేయా అన్నావు, ఏటి మామా ఇదంతాను?
1: ఈ విషయం రాములప్పటికి ముందే తెలుసుండాలి. అందుకే జీవితాన్ని ఆటగా భావించి ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. రాములప్పుడు, నీకు నీ ధైర్యానికి నా హృదయపూర్వక అభివందనాలు, అభినందనలు కూడా. మా గుండెల్లో ఈతముళ్ళు గుచ్చి నీవు ఆనందంగా నటిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్.
2: మీరింతవరకు ఈతముళ్ళు నాటికి విన్నారు. రచన శ్రీ శీలం తిరుమలరావు, నిర్వహణ శ్రీ పంతగాని గోపాలకృష్ణమూర్తి. ఇందులో పాల్గొన్నవారు శ్రీతురు వాసిరెడ్డి సత్యనారాయణ, యాసం రామకృష్ణారావు, బేత రామసూర్యప్రకాశరావు, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, ఇంకా శ్రీమతి కోట విజయకుమారి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి నవ్వు నాటిక. రచన ఎస్ స్రవంతి. నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి నవ్వు నాటిక.
2: అమ్మా, అయ్యో, ఈ మలేరియా జ్వరం నాకే రావాలా? ఈ మందులు వేసుకొని వేసుకొని నోరంతా చేదుగా ఉంది. అబ్బా, మాధవి, మాధవి, మోట్లో మందేసి వెళ్ళిపోయింది. ఇదిగో బార్లీ తెస్తానంటుంది, ఇంకా రాలేదు. మాధవి, ఎక్కడున్నావు? శ్రీ జ్వరం తగ్గితే కదా.

0: అదేమంటే జ్వరం తగ్గిపోతుంది కదా అంటది. కానీ సాయంత్రం కల్లా టెంపరేచర్ పెరిగిపోతుంది కదా. అదేమంటే జ్వరం తగ్గుముఖం పట్టింది, టెంపరేచర్ పెరగదు అంటది. ఇది ఎప్పటికి తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. మాధవి కొంచెం జావ, ఆ జావ కాసి పట్టరా. ఎక్కడుందో, ఏం చేస్తుందో. అమ్మాయి లత, లత ఎప్పుడు చూసినా పాటలు వింటూ ఉంటుంది. అసలు ఆ మాట వినిపిస్తుంటేనే కదా వీళ్ళు. అసలు వీళ్ళకి వినబడుతుందో లేదో నా బాధ, అసలు వీళ్ళకి నా బాధ అర్థమవుతుందో లేదో. మాధవి ఎక్కడున్నావు? ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఈ పిల్లలు ఎందుకు పరికిరారు? అసలు ఈ అమ్మాయి చూస్తేనేమో ఎంతసేపు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. అమ్మా వాడు చూస్తేనేమో ఎంతసేపు ఫ్రెండ్స్ అని చెప్పి బయట తిరుగుతూ ఉంటాడు. ఈ జ్వరంతో ఈ నీరసంతో బోర్ కొట్టేస్తుంది. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే కనీసం వాళ్ళతోనే మాట్లాడచ్చు. అబ్బా ఎవరితో మాట్లాడదాం అబ్బా. ఓ ఈ అప్పారావు ఉన్నాడు కదా, వీడికన్నా చేస్తాను. వాడైతే కొంచెం టైం పాస్ మనకి ఈ రోజుకి.
1: స్నేహితులకు రమ్మని ఫోన్ చేశారు కదా, మిమ్మల్ని పలకరించడానికి వస్తారులేండి. వాళ్ళు చెప్పే కబుర్లు వింటే మీ బోరు పోతుంది.
0: ఏమొస్తారు పలకరించడానికి రమ్మని మని చాలా మందికి చాలా ఫోన్లు చేశాను, ఎంతవరకు ఒక్కడు రాలేదు.
1: అసలు మీరింత జ్వరంతో బాధపడుతున్నారని వాళ్ళకి చెప్పారా?
0: చెప్పా.
1: అయితే వస్తారులేండి. అదిగో ఎవరు ఫోన్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు, మాట్లాడండి.
0: ఇంత నీరసంతో నేను ఎక్కడ మాట్లాడగలను? నువ్వే మాట్లాడు.
1: అలాగే. హలో,
2: సుబ్బారావు గారేనా అండి?
1: అవునండి, మీరెవరు?
2: నేను ఆరాటం అప్పారావు. సుబ్బారావు ఉన్నాడా అండి?
1: ఓ అప్పారావు అన్నయ్య గారా, నేనండి మాధవిని, సుబ్బారావు గారి వైఫ్ని.
2: మీరే చెల్లెమ్మ, ఎలా ఉన్నారు?
1: పర్వాలేదు అన్నయ్య గారు.
2: సుబ్బారావు గారికి జ్వరం వచ్చిందని తెలిసింది, ఎలా ఉన్నాడు?
1: ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నయ్య గారు, జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది.
2: ఇంట్లోనే ఉన్నాడా?
1: ఉన్నారండి, బయటికి వెళ్ళే ఓపిక ఎక్కడ ఆయనకి.
2: అయితే వాడి ఇంట్లోనే ఉండమనండి, పలకరించడానికి వస్తున్నాను, అందుకే ఫోన్ చేశాను.
1: రండి రండి, ఆయన పలకరించేవాళ్ళు లేక చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు వచ్చి కొంచెంసేపు మాట్లాడారనుకోండి, ఎంతో సంతోషపడతారు.
2: అందుకే చెల్లెమ్మ నేను వస్తున్నది.
1: ఏమండి ఏమండి, మీ ఫ్రెండ్ అప్పారావు గారు వస్తున్నారు, ఆయన అసలే మాటలు పోగు. ఇక ఓ గంట సేపు మీరు బోర్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు.
0: వాడా వాడు జంతర్ మంతర్ జాదుగాడు. సరే రాని, ఎవడో అవడం.

0: నీ పేరేంటి బాబు?
1: నందు.
0: నందు, సుబ్బారావు గారి లేది?
1: ఎదురులే అంకుల్.
0: ఇదిగో నా కొత్త మోటార్ బైక్ చూస్తున్నావుగా, రెడ్ కలర్ది.
1: చూస్తున్నాను, భలే బాగుంది అంకుల్.
0: బాగుంది కదా, వెరీ గుడ్. నేను మా ఫ్రెండ్ సుబ్బారావును పలకరించి వస్తాను. ఈలోపు ఎవడైనా బండి ఎత్తుకుపోతాడేమో, కాసేపు చూస్తూ ఉండు నందు.
1: తప్పకుండా అంకుల్, చూస్తూ ఉంటాను. కానీ నాకేంటి?
0: నాకేంటంటే?
1: నాకేంటంటే తెలీదా? అయ్యో అమాయకపు అంకుల్, నాకేంటంటే నాకు ప్రతిఫలం ఏంటి అని.
0: అమ్మ చింటానుగా, వేలు లేవు. ఈ వయసు నుంచి నీకు లంచాలు కావాల్సి వచ్చాయా? ఇంకా దేశం ఎలా బాగుపడుతుందిరా
1: అంకుల్? లంచం కాదు, నేను మీ మోటార్ బైక్ చూస్తూ కాపలా ఉండాలిగా. ఆ కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాను.
0: ఓహో, నువ్వు అలా వచ్చావా? సరే, నువ్వు నా కొత్త రెడ్ కలర్ మోటార్ బైక్ను కాపలా కాస్తే నీకు చాక్లెట్ కొనిస్తాను, సరేనా?
1: ఒకటేనా?
0: ఒకటి చాలదా?
1: చాలదు.
0: సరే, రెండు.
1: ఓకే డన్. మీరు సుబ్బారావు అంకుల్ ఇంటికి వెళ్ళి రండి అంకుల్.
0: థ్యాంక్స్ నందు.

0: రే సుబ్బారావు సుబ్బారావు
1: అమ్మో
0: రే రే రే లిక్కి పడకరా, నేను జ్వరం ఎలా ఉందిరా?
1: నువ్వు అప్పారావు కూర్చో.

0: అమ్మా
1: ఈ కుర్చీలో కూర్చుంటాలే కానీ ఇప్పుడు నీ జ్వరం ఎలా ఉంది?
0: నిన్నటికన్నా తగ్గింది, కానీ పూర్తిగా తగ్గినట్టు లేదురా. ఇవాళ 100 డిగ్రీలైనా ఉంటుంది.
1: ఉంటుంది, అందుకే దాన్ని మలేరియా జ్వరం అన్నారు. మలేరియా జ్వరం అంటే మజాక కాదు. నువ్వు కనీసం 2 వారాలు తక్కువ కాకుండా బెడ్ మీద పడుండాల్సిందే అన్నట్టు రోయ్. నిన్ను చూడటానికి కొత్త మోటార్ బైక్ వేసుకుని వచ్చాను, రెడ్ కలర్ది. ఒకసారి లేచి వచ్చి ఆ కొత్త మోటార్ బైక్ చూస్తావా?
0: లేవలేనురా, చాలా నీరసంగా ఉంది అమ్మా. అమ్మా
1: ఉంటుంది, విపరీతమైన నీరసం ఉంటుంది, అందుకే దాన్ని నీరసం అంటారు.
0: అంతేకాదురా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు అమ్మా. అబ్బా
1: ఉంటాయి, నొప్పులు ఉంటాయి, అందుకే వాటి నొప్పులు అన్నారు. అదే మలేరియా జ్వరం స్పెషాలిటీ. ఇవాళ రేపు నీ జ్వరం తగ్గినా ఇంకో 4 రోజుల పాటు నువ్వు నొప్పులతో బాధపడాల్సిందే. అందుకేరా కొత్త మోటార్ బైకు, రెడ్ కలర్ది, వేసుకుని వచ్చి మీ ఇంటి ముందే ఆపి దిగి స్టాండ్ వేసి నిన్ను చూడటానికని వచ్చాను. ఒకసారి వచ్చి చూడకూడదు?
0: అది కాదురా.
1: ఓహో, నీరసంతో లేవలేనన్నావు కదూ, అది సరే, కానీ నీకు మలేరియా జ్వరం వల్ల నీరసం, ఒంటి నొప్పులు అంతేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
0: వాంతులు, ఒకటే వాంతులు అవుతున్నాయిరా.
1: అవుతాయి, వాంతులు కూడా అవుతాయి, అందుకేరా వాటి వాంతులు అన్నారు. మలేరియా జబ్బు పడిన పేషెంట్లు అన్ని బాధలు అనుభవించాల్సిందేరా సుబ్బారావు. అందుకే నిన్ను చూడటానికి మెడికల్ మోటార్ బైక్ వేసుకుని వచ్చాను. చెప్పానుగా నీకు.
0: చెప్పావురా అబ్బా. మాధవి, మాధవి, మన ఆరాటం అప్పారా వచ్చాడు, ఓ కప్పు కాఫీ తీసుకురా.
2: అలాగేనండి
1: అమ్మా. ఆ కాఫీలో ఆ టానిక్ కూడా కలిపి తీసుకురా చెల్లెమ్మా.
2: అలాగే అన్నయ్య.
0: లత, లత.
3: ఏంటి డాడీ?
0: అమ్మా అప్పారావు అంకుల్ వచ్చారు, కొంచెం పలకరిదు కానీ ఓసారి ఇటురా అమ్మా.
3: అలాగే డాడీ
1: అన్నట్టు మీ అబ్బాయి కిషోర్ ఎక్కడరా సుబ్బారావు?
0: ఇంట్లో వస్తువులు ఏవో కొని తేవడానికి బజార్కి వెళ్ళాడురా, ఇప్పుడు కాసేపట్లో వచ్చేస్తాడు.
2: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
1: థ్యాంక్స్ అమ్మా.
2: ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి?
1: ఇప్పుడేనమ్మా, మీ ఆయన్ని చూడటానికి కొత్త మోటార్ బైకు, రెడ్ కలర్ది వేసుకొచ్చానమ్మా, మీ ఇంటి ముందే ఉంది.
2: అలాగా అన్నయ్య.
1: అన్నట్టు చెల్లెమ్మా, నువ్వు నీ మహిళా మండలి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయావంటగా.
2: ఏదో ఉబ్బుసిపోక పోటీ చేశాను అన్నయ్య గారు, ప్రచారం అస్సలు చేయలేదు.
1: నీకు డిపాజిట్ కూడా రాలేదంట కదమ్మా.
2: పెద్ద పెద్ద వాళ్ళకే డిపాజిట్లు రాలేదు, నాదే ఉందండి. ఉండండి, వంటగదిలో తిరగమోత మాడిపోతుంది, ఇప్పుడే వస్తాను.
4: ఓ అప్పారావు అంకుల్, బాగున్నారా?
1: బాగున్నాను కాబట్టి మీ ఇంటికి వచ్చాను లత.
4: ఎంతసేపు అయింది వచ్చి?
1: ఇప్పుడే లత, ఇప్పుడే. మీ డాడీని చూడటానికి రెడ్ కలర్ది, కొత్త మోటార్ బైక్ వేసుకుని మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటి ముందే ఆ బైక్ రోడ్డు మీద ఉంది.
4: కొత్త మోటార్ బైక్ మీద వచ్చారా? ఎవరిదది?
1: ఎవరిదో ఏంటమ్మాయి, నాదే, నా సొంతం. 88,000 పెట్టి కొన్నాను. అవును, ఆ గుంటూరు సంబంధం వాడు నిన్ను చేసుకున్నానారటగా, నువ్వు అందంగా లేవని కామెంట్ కూడా చేశారంటగా.
4: పోనీలేండి, ఎవరి టేస్ట్ వాళ్ళది.
1: టేస్ట్ ఏంటమ్మా టేస్ట్, ఎవరైనా ఉన్నమాట అంటారు కానీ.
5: మమ్మీ, మమ్మీ, లత, లత, ఈ సామాన్లు తీసుకెళ్ళండి.
4: అలాగే అన్నయ్య.
5: హలో సుబ్బారావు అంకుల్, హౌ ఆర్ యూ?
1: వెరీ వెరీ ఫైన్ కిషోర్, నువ్వు ఎలా ఉన్నావు?
5: బాగానే ఉన్నా అంకుల్.
1: అన్నట్టు కిషోర్, మన ఆదివారం క్రికెట్ మ్యాచ్లో మా అబ్బాయి టీంతో పోటీ పడి మీ టీము చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటగా.
5: అది ఫ్రెండ్లీ మ్యాచ్లే అంకుల్.
1: ఫ్రెండ్లీ మ్యాచ్లో నువ్వు డెకౌట్ అయ్యావంటగా.
5: అది నా బ్యాడ్ లక్ అంకుల్.
1: అంతేకాదు, బౌలర్గా నువ్వు ఒక్క వికెట్ కూడా తీయలేదటగా, ఓవర్కు 10 పరుగులు చొప్పున సమర్పించుకున్నావంటగా.
5: నాకు బ్యాడ్ డే అంకుల్, ఆ రోజు గేమ్లో ఏది నాకు కలిసి రాలేదు.
1: అన్నట్టు కిషోర్, రోడ్డు మీద నా కొత్త మోటార్ బైకు, రెడ్ కలర్ది చూసావా? రోగంతో వర్రి అయిపోతున్న మీ డాడీని చూడటానికి ఆ రెడ్ కలర్ కొత్త మోటార్ బైక్ వేసుకుని వచ్చాను, చూసావా?

0: ఏంటి మా ఇంటి ముందున్న కొత్త మోటార్ సైకిల్ రెడ్ కలర్ది?
1: అవునవును, కొత్త మోటార్ సైకిలే, రెడ్ కలర్దే.
0: అది మీదా?
1: అదే అదే అమ్మయ్యా, చూసావన్నమాట, అది నాదే కిషోర్. ఎలా ఉందది? నిన్ననే కొన్నాను.
0: చాలా బాగుంది అంకుల్. దానికి ఇంకా నంబర్ ప్లేట్ కూడా బిగించినట్లేదే.
1: కరెక్ట్ కరెక్ట్, అదే అదే నిన్ననే కొన్నానుగా. 2 రోజుల్లో నెంబర్ వస్తుంది, అప్పుడు మంచి అందమైన నెంబర్ ప్లేట్ బిగిస్తాను. ఇంతకీ ఎలా ఉంది మోటార్ బైకు? రెడ్ కలర్ది.
2: నిర్వహణ శ్రీ
1: బిడ్డాడు.
3: ఇటుపోయాడు అంకుల్. సరే గాని నా చాక్లెట్లు నాకు ఇచ్చేయండి, నేను పోవాలి.
1: పోరా అవతలకు. అమ్ము, నా కొత్త మోటార్ బైకు, కొత్త మోటార్ బైకు.
3: రెడ్ కలర్ది.
1: అవును రెడ్ కలర్దే.
3: ఏదైనా గానీ నా చాక్లెట్లు నాకు ఇచ్చేయండి అంకుల్.
1: పోరా అవతలకు, నిన్నే కొన్నాను, ఇవాళే పోయింది. నా కొత్త మోటార్ బైకు రెడ్ కలర్ది, రెడ్ కలర్ది. అయ్యో,
2: మీరింతవరకు నవ్వు నాటిక విన్నారు. రచన ఎస్ రబంతి.
4: మీరింతవరకు నాటికలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక వార్తల వివరంగా, 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధార పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में MNRE का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5%

0: प्रतिशत की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है। पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए। आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్బంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్

0: బ్యాటింగ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: పాడి పంటలు. ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న పంట సాగులో మెలకువలు ఈ అంశం గురించి అద్దంకి ఆత్మ బీటీఎం శ్రీ పి శేషరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో మొక్కజొన్న పంట సాగులో మెలకువలు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి అద్దంకి ఆత్మ బీటీఎం శ్రీ పి శేషరావు గారు మన ముందున్నారు. శేషరావు గారు, ఈ యొక్క మొక్కజొన్న పంట సాగులో సమగ్ర యాజమాన్యమైతేనేం, మెలకువలైతేనేం, ఆ పంట గురించి వివరాలు రైతు సోదరులకు తెలియజేస్తారు. నమస్కారం సార్. శేషరావు గారు
2: నమస్కారం సార్.
1: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో మొక్కజొన్న పంట కూడా ఒకటి.
2: అవునవును సార్.
1: ఈ మధ్య కాలంలో మరి వాణిజ్య పరంగానైనా లేదంటే రైతులు కొంత దిగుబడులు వస్తున్నాయి, మంచి ఆదాయం వస్తుంది, పంట కూడా కొంచెం
2: కొద్దిగా ఎక్కువ అవసరం కాబట్టి మొక్కజొన్న
1: చేస్తున్నారు సార్. బాగుంది. మరి మొక్కజొన్న పంట సాగు సంబంధించి మరి మొక్కజొన్న పంటను ఏ సమయంలో విత్తుకోవాలి, అంటే రబీ ఉంది, ఖరీఫ్ ఉంది, మరి పొలాలు నేలలు వీటికి సంబంధించినటువంటి విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
2: నమస్తే సార్. మొక్కజొన్న పంట ఏంటంటే ముందుగా మనము ఫీల్డ్ ప్రిపరేషన్, నేల మంచిది ఎన్నుకోవాలి. అంటే ఫస్ట్ రోటోవేటర్తో మనం ముందు పొలం అంతా కలిగి దున్నుకోవాలి. తర్వాత లోతైన దుక్కులు దున్నుకున్నట్టయితే అంతకుముందు ఏమైనా పంట అవశేషాలు ఉన్నా మనం ఆ దున్నినప్పుడు అవన్నీ చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనకేందంటే నెక్స్ట్ పంట వేసుకునే ముందుగా మనకు మంచి పొలం తయారు చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనం పంట వేసుకునేటప్పుడు భూసార పరీక్షల ఆధారంగా అంటే మన సాయిల్ టెస్టు, మన మనిషికి కనుక ఏ విధంగా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయో, మనం పంట వేసుకునే 1 మంత్ బిఫోర్ కనుక మనం భూసార పరీక్షలు కనుక తీసుకున్నట్టయితే మన పొలంలో అసలు pH ఎంత ఉంది, ఏమేమి ఎరువులు అవసరం అవుతాయో

0: మనం వాటి ఆధారంగా వేసుకున్నట్లయితే పిహెచ్ అనేది 5.52 7.5 ఉన్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. రెండోది ఏంటంటే సీజన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఖరీఫ్ ఉంది, రబీ ఉంది సార్. ఖరీఫ్లో ఏంటంటే మనకి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, వర్షాధారం మీద మనం మొక్కజొన్న సాగు చేస్తుంటారు. ఇదేంటంటే జూన్ జూలైలో నాటుకుంటుంటారు. మనందరికీ తెలుసు జూను జూలై ఆగస్టులో కొంచెం వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల మొక్కజొన్న పంట అనేది ఖచ్చితంగా 4-5 తడులు నీరు అందివ్వాల్సి ఉంటుంది. కనుక మనం ఖరీఫ్లో వేసుకుంటే ఏమైందంటే ఇప్పుడు మనం జూలైలో నాటుతాం, జూలై ఆగస్టులో వర్షాలు పడనప్పుడు మనం ఖచ్చితంగా మొక్కజొన్న పంటకు నీరు అందించాల్సిందే. నీరు లేకపోతే దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఖరీఫ్లో సాగుతుంది ఒక 25 క్వింటాల్ దిగుబడి మాత్రమే వస్తుంది. కనుక రబీ అయితే మనకి మంచి అనుకూలంగా ఉంటుంది. రబీ ఏంటంటే నవంబర్ అక్టోబర్లో మనం ఈ మొక్కజొన్న పంట సాగు చేసుకున్నట్టయితే వర్షాలు పడుతుంటాయి, వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉండటం వల్ల ఎక్కువ నీరు అవసరం లేకుండా ఉంది. కాబట్టి మనం రబీ సీజన్ వేసుకున్నట్టయితే ఖచ్చితంగా 45-50 క్వింటాలు మనం దిగుబడులు పొందవచ్చు.
1: ఓకే, అంటే ఖరీఫ్ కంటే కూడా రబీలోనే మనకు,
0: మన ఖరీఫ్లో మీరు చూస్తుంటారు ఈ వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల నీరు దానికి ఎక్కువ, మనకు 4-5 తడులు కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చింది డ్వాటర్ మొక్కజొన్నకి. రబీలో అయితే మనకు వర్షాలు పడుతుంటాయి, మన బోర్స్ కూడా కొద్దిగా రీఛార్జ్ అవుతుంటాయి, కాబట్టి
1: దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
0: ఖరీఫ్ కంటే రబీయే మనకు అనుకూలంగా ఉంటాయి మొక్కజొన్నకి.
1: ఓకే సార్, బాగుంది. మరి మొక్కజొన్నలో మనకు కొన్ని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు కూడా కొన్ని ముఖ్యం సార్.
0: సార్, మనకి ఇంతకుముందు ఏంటంటే మొక్కజొన్నలో మామూలుగా 30-40 అవుతూ ఉండేవి. అంతకుముందు ఏంటంటే పిఏసి 751, పైనీర్ కంపెనీ వాళ్ళవి 3V92 3396 వాడేవాళ్ళు. ఇప్పుడు మనకేందంటే మనకు బాగా మొక్కజొన్న కూడా ఇప్పుడు ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి అడ్వాంటా వాళ్ళది 751 అనే రకం ఉంది. అది మనకు అన్ని నేలలకి అనుకూలంగా ఉండిద్ది. పలానా నేల అనే లేదు, మన ఏ నేలకైనా మనం అది నాటుకోవచ్చు. అదేంటంటే మనకి డ్రిప్ పెంచుకుంటే మటుకు 50 క్వింటాలు మనకి ఈజీగా దిగుబడులు సాధించవచ్చు
1: ఎకరానికి. అంటే మంచి రకాలను ఎన్నుకోవాలి,
0: రకాలు కూడా మనం మంచి ఎన్నుకోవాలి. ఎంచుకునేటప్పుడు ఎందుకంటే మనం పెట్టుబడి కొంచెం తక్కువ పెట్టుకుని అధిక దిగుబడులు సాధించుకున్నట్టయితే మనకి మంచి ఇన్కమ్
1: ఆదాయము వస్తుంది.
0: రకాలు ఎంపిక అనేది కీలకం,
1: ముఖ్యం. ఓకే సార్, మంచి విషయం చెప్పారు. మరి మొక్కజొన్నలో ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది, మరి అందులో విత్తన శుద్ధి ఏంటి, దాన్ని కొన్ని సీడ్ కంపెనీ వాళ్ళు కూడా కొంత మొక్కజొన్న సప్లై చేస్తూ ఉంటారు, ఈ విషయాలు తెలియజేయండి సార్.
0: మొక్కజొన్న సార్ మనకి 8 కేజీ ఫర్ ఎకర్. కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే సీడ్ వాళ్ళే మొత్తం చేసి వస్తుంటాయి. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో మనకు బయట మార్కెట్ల విత్తనాలకి డైకార్బోనేట్ అనేది ఒక 75 ml మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం ఆ విత్తన శుద్ధి ద్వారా ఏవైనా పురుగులు చీడపిల్లలు మనకు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి దాదాపు ఇప్పుడు అన్ని విత్తన శుద్ధి జరిగే వస్తున్నాయి సార్. విత్తనాలు కూడా మనం అవి కూడా చేసుకోకుండా సరిపోయింది.
1: ఒక ఎకరానికి వచ్చేసి 8 కిలోలు
0: అంతే సార్
1: పడింది. ఓకే, మరి మొక్కజొన్నలో మనము మీరు చెప్పినటువంటి నేల రకాలు చెప్పారు, విత్తన మోతాదు చెప్పారు, టైం కూడా ఖరీఫ్ రబీ అని వివరంగా చెప్పారు. ఇందులోనే మరి మనం మొక్కజొన్న నాటుకున్న తర్వాత మరి కలుపు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా దాంట్లో మరి మంచి యాజమాన్య పద్ధతులు తీసుకుంటే కానీ దిగుబడి సాధించలేము. ఏ టైంలో ఎటువంటి కలుపులు వస్తున్నాయి?
0: మొక్కజొన్న కలుపు అనేది ప్రధాన సమస్యగా వచ్చింది. దానికి ఏంటంటే మనం మొక్కజొన్న నాటిన తర్వాత 25 డేస్లో ఎప్పుడైనా మనం అట్రాజిన్ అనే ముందు ఉండిద్ది, అది కలుపు ముందు జన బాగా పనిచేస్తుంది. అది మనం ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మరలా ఇంకా కలుపు సమస్య ఎక్కువ ఉన్నట్టయితే 45 డేస్ లోపల మరలా మళ్ళీ మనం 2 దఫాలుగా స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనకి ఇంకా బాగా మనకి పోవాలంటే మనం మామూలుగా ఎద్దుల అరకతోటి మధ్యలో తోలుకున్నట్టయితే ఈ కలుపు అనేది లేకుండా ఉన్నట్టయితే మనకి మొక్కజొన్న బాగా పెరగటానికి అవకాశం ఉండేది సార్. అట్రాజిన్ మందు మనకు బాగా పనిచేస్తుంది సార్. కలుపు సమస్య
1: కలుపు విధానం నివారించుకోవచ్చు. ఓకే సార్, మరి ఈ మొక్కజొన్న పంటలో కలుపు గురించి చెప్పారు, నివారణ గురించి. ఈ మొక్కజొన్న పంటలోనే మరి ఎరువులు కూడా మరి కీలకమైనటువంటి విషయమే, ఎరువుల యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి సార్.
0: మనకు మొక్కజొన్న పంటలో ముఖ్యంగా ఏంటంటే మనం దుక్కిలోనే డిఏపి 2 బ్యాగులు, జింక్ సల్ఫేట్ అని ఒకటి ఉండిద్దండి, అది 20 కేజీలు మనం దుక్కిలోనే వేసుకోవాలి. 20 రోజుల తర్వాత మనం 20/13 2 బ్యాగులు యూరియా 1 బ్యాగ్ వేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. మళ్ళీ 50 డేస్కి ఒకసారి 10/26/26 అనే రకం అదే ముందు 1 బస్తా

0: యూరియా ఒక బస్తా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 80 రోజులకి ఒకసారి ఎంఓపి ఒక బ్యాగు, యూరియా ఒక బ్యాగు, ఇట్లా 3 దఫాలుగా మనము కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు బాగుంటుంది. అని ఖర్చు ఎక్కువ కాకుండా, ఇవి కాకుండా మనం దుక్కిలోనే మన పశువుల ఎరువు, లేదంటే మనం ఇప్పుడు అందరూ చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం అని, ఘనజీవామృతం, దవజీవం, ఇవి కూడా కొంచెం కలుపుకున్నట్టయితే ఈ రసాయన ఎరువులతో మనం పొలాలన్నీ బాగా ఇప్పుడు చౌడుబారిపోయినాయి కాబట్టి కొంచెం ఇవి కూడా మనం దుక్కిలో వేసుకున్నట్టయితే ఎరువులు ఖర్చు కొంచెం మనం తగ్గించుకున్నట్టయితే కొంచెం దిగుబడులు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది సార్ మనకి.
1: ఓకే, ఎరువుల యాజమాన్యం కూడా ఆ విధంగా మనము చేపట్టాలి. ఓకే సార్, బాగుంది. అంటే ఈ మొక్కజొన్నలో కొంత పురుగు సమస్య కూడా ఉంటుంది
0: సార్,
1: మరి అందులో కొంచెము కండె బాగానే కనిపిస్తుంటుంది, లోపల పురుగు అంతా తినేసే కొంచెం పాడు చేసేటువంటి అవకాశం ఉంది. మరి పురుగుల యాజమాన్యము ఎట్లా చేపట్టాలి, నివారణ చర్యలు ఏంటి?
0: మనకు మొక్కజొన్నలో సార్ మనం 30 రోజులకి మొవ్వ పురుగు అని, మనకు అది మొవ్వు లోపల ఉండిద్ది కానీ మనకు అది బయట కనిపించదు, అది లోపల డ్యామేజ్ చేస్తూ ఉండిద్ది. కావునప్పుడు మనం ఏంటంటే 3G గ్రాన్యూల్స్ మనం మామూలుగా ఈ లీటర్ వాటర్ బాటిల్స్లో పోసుకొని కింద కొంచెం అది వదులుకున్నట్టయితే మొవ్వు లోపల పడేటట్టే మనం అది కనుక స్ప్రే చేసినట్టయితే మనకు అది నివారించుకోవచ్చు. లేదంటే ఈ కాండం తొలిచే పురుగులు ఎన్ని ఉంటాయి సార్, వాటికి మనము ఈ వేప నూనె అనేది ఉండిద్ది, వేప గింజలు కషాయం చేసిన నూనె, అది మనం గుడ్డు దశలో కనుక మనం గుర్తించి అప్పుడు స్ప్రే చేసినట్టయితే అది మనం చిన్న దశలోనే గుడ్డును మనం చంపేస్తుంది కాబట్టి మనకి పురుగుల ఉధృతి ఎక్కువ కాకుండా ఉంటుంది. మనం ప్రతి 20 డేస్కి ఒకసారి చూసుకుంటూ దాదాపు దాంట్లో 3 ప్రధాన సమస్యలు, 1 కాండం తొలచు పురుగు, 2 కత్తెర పురుగు అనేది ఒకటి ఉండిద్ది, 3 పొగాకు లద్దె పురుగు. వీటన్నిటికీ మనకి కొరాజిన్ 60 ml/acre లేదన్నా ఇమామెక్ట్ బెంజాయిట్ అది ఒకటి ఉంది సార్, ట్రేసర్ అని ఒకటి ఉంటాయి. అవి మనం కొంచెం చూసుకుంటా ఆ 3 రకాల ముందుగా మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పురుగుల నివారణ మనము తగ్గించుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఓకే, ఈ యొక్క పురుగుల యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
0: అంటే మనం చూసుకుంటా ఉండాలి, కొంచెం చూసుకొని మంచి టైంలో కనుక మనం ముందులో ఉంటుంది. ఇవి కాకుండా మనం ఇంకా కొద్దిగా వీటిని తగ్గించుకొని ఈ ప్రకృతి వ్యవసాయంలోనే కొన్ని కషాయాలు ఉన్నాయి, నీమాస్త్రం అని, అగ్నిస్త్రం, బ్రహ్మ అంటే ఇవన్నీ ఏంటంటే ఈ వేపాకుల నూనె, ఈ వేప గింజలు, దశపర్ణి కషాయం, ఇవి కూడా కొంచెం మనం స్ప్రే చేసుకున్నట్టయితే కొంచెం పురుగు మందుల ఖర్చు కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు. తగ్గించుకున్నప్పుడు మనకేంటంటే దిగుబడినప్పుడు మనం కొద్దిగా పెరుగుతుంటది.
1: ఓకే, బాగుంది సార్. మరి ఈ యొక్క పురుగుల యాజమాన్యం కూడా చెప్పారు ఎట్లా అనేది. మరి ఈ మొక్కజొన్న పంటలో తెగుళ్ళు కూడా సార్ సాధారణంగా వస్తూనే ఉంటాయి, మరి తెగుళ్ళ వల్ల కూడా పంట దిగుబడి నష్టపోయింది, రైతు కూడా కొంచెం దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఈ తెగుళ్ళ యాజమాన్యం కూడా ఎలా చేపట్టాలనే విషయాలు కూడా చెప్పండి సార్.
0: మొక్కజొన్న పంటలో మామూలుగా జింకు ఒకటి సార్, మెగ్నీషియం ఒకటి, ఆ 2 ప్రధాన సమస్యలు. ఈ జింకు కారణం ఉన్నప్పుడు మనం జింక్ సల్ఫేట్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఒక జింక్ సల్ఫేటు 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే 2 సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఆ జింకు డెఫిషియన్సీ పోయింది. అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ కూడా, మెగ్నీషియం సల్ఫేట్ అనే మందు ఉండిద్దండి, అది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనకి ఇంకా గ్రోత్గా రావాలంటే అవి ఉంటాయి మామూలుగా 300 అని, 28 0 అవి కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఈ ప్రోటీన్స్ అన్నీ ఎక్కువ అంది, మొక్కలు బాగా పెరిగి మనకు కండెలు సైజు పెరగడానికి బాగుంటాయి, అవి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అండి.
1: ఓకే సార్, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఈ మొక్కజొన్న సాగులో మనం ముందే అనుకున్నాము నీటి తడులు ముఖ్యము, ఖరీఫ్ కంటే కూడా రబీలోనే మనకు మంచి అవకాశం ఉందండి. మరి ఈ మొక్కజొన్న పంట కూడా మనం డ్రిప్ వాడుకోవచ్చా?
0: వాడుకోవచ్చా, డ్రిప్ వాడుకుంటే ఇంకా మనకు దిగుబడి 1-5 క్వింటాలు పెరిగే అవకాశం ఉండిద్ది. ఎందువలన అంటే మనం నీళ్లు పారిస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఒకసారి ఇంకా అసలుకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఒకసారి ఆ సాగులో పడి. అదే మనం డ్రిప్ పెట్టుకున్నట్టయితే ఆ మొదల దగ్గరే డ్రాప్ బై డ్రాప్ పడతా ఉంటాయి కాబట్టి అవి ఎంతవరకు అవసరం అంతవరకే నీటిని తీసుకుంటాయి కాబట్టి మన కండె సైజు పెరగటానికి, కర్ర బాగా ఏపుగా పెరుగుతుంది కాబట్టి మామూలుగా వాటర్ ఇచ్చేదానికన్నా మనం డ్రిప్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా 5 క్వింటాల డిఫరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. వాటర్ కూడా మనకు సేవింగ్ అవుతుంది, మరీ ఎక్కువ భారించకుండా ఉన్న తక్కువ వాటర్తోటే మనకు కనీసం 3-4 తడులు వాటర్ ఖచ్చితంగా మొక్కజొన్నకి ఇవ్వాలి సార్. డ్రిప్ అయితే మనకి సులభతరంగా ఉండదు నీళ్ళు పెట్టుకునేదానికి, కావున డ్రిప్ పెట్టుకున్న వల్ల 5 క్వింటాలు మనకి అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
1: ఎరువులు కూడా మనము
0: డ్రిప్ ద్వారా కూడా ఎరువులు ఇచ్చుకోవచ్చు, దానికి సంబంధించిన ఎరువులు ఉంటాయి డ్రిప్లో. ఇంకా అది మనం కూలీల ఖర్చు కూడా లేకుండా డ్రిప్లోనే ఎరువులు ఇచ్చుకున్నట్టయితే ఎరువులు ఇచ్చుకోవచ్చు, వాటర్ ఇచ్చుకోవటం వల్ల కూడా మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.

0: సార్.
1: ఓకే సార్, బాగుంది. మరి డ్రిప్ వాడకం వల్ల కూడా మరి మనం దిగుబడి పెరుగుతుంది, మంచి రైతుకు లాభదాయకమని చెప్తున్నారు. ఈ మొక్కజొన్న పంట సాగులో మెలకువలలో భాగంగా మరి రైతు సోదరులకు అంటే మీరు ఖరీఫ్ కంటే కూడా రబీలోనే అనుకూలమని చెప్తున్నారు. ఇంకా మొక్కజొన్నకు సంబంధించి రైతులకు అంటే విలువైనటువంటి ముఖ్యమైన సూచనలు సలహాలు అంటే కొత్తగా వేసుకునేటువంటి రైతులు కావచ్చు, లేకంటే మీరు అన్నట్టుగా పంట మార్పిడి విధానం కావచ్చు, లేదంటే ఈ భూసార పరిశీల గురించి కావచ్చు, అలాంటి విషయాలు కూడా రైతు సోదరులకు కొంచెం ముఖ్యమైనటువంటి సూచనలు తెలియజేయండి సార్.

0: సాయిల్ టెస్టు భూసార పరీక్షల ఆధారంగా మనం మొక్కజొన్న పంట వేసుకున్నట్టయితే ఎరువులు అనేది మనకు ఎంత వాడాలో అనేది మొత్తం మనకు వాళ్ళు కార్డులో ఇస్తారు. దాన్ని బట్టి మనం వాడుకున్నట్లయితే ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఖర్చులు తగ్గించుకొని మనం దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం వర్ష అదే మనకి బోర్ ఫెసిలిటీస్ ఉండాలి. బోర్ లేదంటే మనం ఖచ్చితంగా 4 తరలు అయితే వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక నీళ్ళు ఉన్నప్పుడే మనం ఖరీఫ్లు ఏంటంటే మనకు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. మీరు ఈ సంవత్సరం చూసే ఉండి ఉంటారు ఎల్లినిన వలన ఇప్పుడు ఆల్రెడీ మొక్కజొన్న వేసింది. ఈ ఖరీఫ్లో వేసిన వాటికి ఇంతవరకు అంటే గ్రోత్ సరిగా రావట్లేదు. అందువల్ల మనం ఏంటంటే ఖరీఫ్లో ఎక్కువ దిగుబడులు సాధించలేము. కనుక రైతు సోదరులు ఏంటంటే మనకు రబీ సీజను మనకు బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే డ్రిప్ ద్వారా మనం ఎరువులు వాడుకోవచ్చు. వాటర్ కూడా తగినంత కర్రకపోయింది కాబట్టి ఆ కండెలు మంచి సైజు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తండి. మనకి మామూలుగా వచ్చే దిగుబడుల కన్నా 5 క్వింటాల దిగుబడి అనేది మనం అదనంగా సాధించుకోవచ్చు. కనుక రైతు సోదరులందరూ ఖచ్చితంగా మనం వేసే పంట భూసార పరీక్షలు ఒకటి, రెండోది డ్రిప్, ఈ రెండు పెట్టుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు సాధించుకోవచ్చు.
1: సార్, చిన్న విషయం సార్, ఈ మొక్కజొన్నలో మీరు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలు చెప్పారు. ఇప్పుడు కూడా మరి ఖరీఫ్లో కొంత సాగులో ఉందని, వాటికి సంబంధించి కూడా నీటి ఎద్దడి ఉంది, మరి వాటి కూడా మంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దిగుబడి పెంచుకోవాలి. అయితే మార్కెట్ విషయం ఎట్లా సార్ మొక్కజొన్నకు సంబంధించి?
0: మొక్కజొన్న మార్కెట్ ఏంటంటే సార్, మనకు మామూలుగా మనం మొక్కజొన్న పండించిన తర్వాత మనకు దిగుబడి మనం పంట వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తరఫున ఎంఎస్పి ప్రైస్ అనేది ఫైనల్ చేస్తారు సార్. గవర్నమెంట్ తరఫున 2400 మన రేట్ ఉంది. ఇప్పుడు బయట ఏంటంటే ఈరోజు మార్కెట్ వచ్చి 2700 ఉంది సార్. వాళ్ళే నేరుగా మన చేలం దగ్గరికే వస్తారు. అక్కడే ఫస్ట్ ఇదేంటంటే మనం ముందు హార్వెస్టింగ్ చేసుకుంటాం మెషినరీస్ తోటి. అది కూడా మనకి ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ఇంతకుముందు ఏంటంటే కూలీలతో ఆధారపడ్డాం కాబట్టి మొక్కజొన్న ఇంతకుముందు రోజుల్లో కొంత ఎక్కువ వేయలేదు. ఇప్పుడన్నీ మెషినరీస్ వచ్చినాయి కాబట్టి మనం కటింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ మనం అవి కళాలు ఆరబెట్టుకోవాలి. ఆ టెంపరేచర్ మాయిశ్చర్ అనేది ఉండిద్ది. గవర్నమెంట్కి అమ్మేదానికైనా దానికైనా మాయిశ్చర్ అనే పర్సంటేజీ ఒక 2 డేస్ మనం కనుక ఎండలు ఆరబెట్టుకున్నట్టయితే డైరెక్ట్ మనకి ప్రైవేట్ వ్యక్తులే మన దగ్గరకు వచ్చైనా కొనకపోతారు. లేదంటే ఈ పౌల్ట్రీ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు మనం మొక్కజొన్న శాంపిల్ తీసుకుంటారు. వాళ్ళు ఓకే అనుకుంటే మనం మామూలుగా ఈ వేమెంట్ బిర్జీ పెట్టుకొని డైరెక్ట్గా మనమైనా వాళ్ళ దగ్గరికి తోలుకోకపోతే మనకు అడిషనల్గా అమౌంట్ ఇస్తారు. లేదంటే వాళ్ళే మన దగ్గరకు వచ్చి మార్కెటింగ్ పరంగా మనకు అసలు మొక్కజొన్న ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ అవసరం కాబట్టి మొక్కజొన్న ఇప్పుడు బాగా ఆశాజనకంగా రేటు కూడా ఈరోజు మార్కెట్ వచ్చి 2800 ఉంది సార్ ఇప్పుడు
1: బయట. ఓకే సార్, బాగుంది సార్. మరి శేషరావు గారు, మొక్కజొన్న పంట సాగులో మెలకువలు యాజమాన్య పద్ధతుల గురించి అద్దంకి ఆత్మా బీటీఎం శ్రీ పి శేషరావు గారు రైతు సోదరులకు మరి విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు మొక్కజొన్న పంట సాగులో మెలకువలు ఈ అంశం గురించి అద్దంకి ఆత్మా బీటీఎం శ్రీ పి శేషరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.
3: చంద్రగిరి

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశములో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018 ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాడు నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ఐసీడీఎస్ ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యమేమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ గారు శ్రీమతి పి సుధామారుతి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమేమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

0: చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోపు పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోపు పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ్య, బచ్చా ఔర్ శిక్ష, అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య, ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్, అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి, స్వాస్థ పరివార్, అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు, ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపు పోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోప పోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు, వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. 2వది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి

0: పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా మూడవ కార్యక్రమం ఏర్పాటు చేశాము. నాలుగోది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి గల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. ఐదవది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం. అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గానీ ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేము? ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా

మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం. ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారి, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారి అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్, అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీఓవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీఓవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీఓవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
3: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా

0: మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం. భారత ప్రభుత్వం మై గవ్, అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అన్నది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరమైంది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మై భారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వారికి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులైనప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిది కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతున్నా వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది, వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్న సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియోరహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు

0: విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యావిధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షా పే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము, తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్, మనసుండాలే కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్ గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా, ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవి యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒకరోజు కంప్లీట్గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్షాప్స్లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
0: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృతకాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారి అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి

0: మహాసింధు అయినట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
1: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్లో 2027 జూలై టర్మ్కు 8వ తరగతి ప్రవేశాల కొరకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో మొదటి దశ ప్రవేశ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుండగా వైవోస్, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా మెరిట్ తుది ధృవీకరణకు ఆర్ఐఎంసీ అంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ బాధ్యత వహిస్తుంది. అర్హులైనటువంటి 7వ తరగతి ఉత్తీర్ణత కలగా బాలబాలికలు అక్టోబర్ 20వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. అర్హత విషయానికొస్తే గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నా లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చును. ఆర్ఐఎంసీఈ 2026 ప్రవేశ పరీక్ష ద్వారా జూలై 2027 టర్మ్లో 8వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. మరి విద్యార్థి యొక్క వయోపరిమితి చూసినట్లయితే జూలై 1, 2027 నాటికి 12 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అనగా 2-7-2013 నుండి 1-1-2015 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ వివరాలు నమోదు చేసి ఫోటో, బర్త్ సర్టిఫికెట్, డోమ్నేల్ సర్టిఫికెట్, అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికెట్, స్కూల్ స్టడీయింగ్ సర్టిఫికెట్, ఎడమచేతి బొటన వేలు ముద్ద తదితరాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ ఫేజ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది జనరల్, డిఫెన్స్, ఎక్స్ సర్వీస్మెన్, ఓబీసీ అభ్యర్థులకు 1,000 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 750 రూపాయలు గాను దరఖాస్తు ఫీజు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు అప్లికేషన్లో తమకు అనుకూలమైన పరీక్షా నగరాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవలసి ఉంటుంది. తెలంగాణకు హైదరాబాద్

0: బట్ ఆంధ్రప్రదేశ్కు విజయవాడ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 20 అక్టోబర్ వరకు, ఫీజు చెల్లింపు చివరి తేదీ కూడా 20 అక్టోబర్. వ్రాత పరీక్ష అనేది 13 జరుగుతుంది. పూర్తి వివరాల కొరకు www.nta.ac.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనను విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: యువాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2027 ద్వారా 480 పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 4 ప్రధాన విభాగాలలో అనగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లలో వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలో 480 గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 6 అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. మరి ఇది యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2027 సంబంధించిన ప్రకటన. మొత్తం ఖాళీల సంఖ్య 480. విద్యార్హత విషయానికొస్తే పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ బీటెక్ చదివి ఉండాలి, లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ద్వారా ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్ ఏ మరియు బి విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్ 2-3 సెక్షన్లు ఏబి అర్హత సాధించాలి, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గ్రేడ్ సభ్యత్వ పరీక్ష పాస్ అయి ఉండాలి, లేదంటే వైర్లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజనీరింగ్లలో ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. మరి అభ్యర్థుల యొక్క వయస్సును కనుక చూసినట్లయితే అభ్యర్థుల యొక్క వయస్సు 1 జనవరి 2027 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి, అనగా 1 జనవరి 1997 నుండి 1 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల్లో సడలింపు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం అనేది స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, స్టేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్, స్టేజ్ 3లో పర్సనాలిటీ టెస్ట్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు ఫీజు 200 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలుంటాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 6 అక్టోబర్. ప్రిలిమినరీ పరీక్ష అనేది 31 జనవరి 2027, మెయిన్ పరీక్ష 18 జూన్ 2027 జరుగుతుంది. మరి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2027 480 పోస్టుల భర్తీకి సంబంధించిన

0: పూర్తి వివరాల కొరకు మీరు యూపీఎస్సీ ఆన్లైన్ .nic.in అనే వెబ్సైట్ని చూడగలరు. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి యూపీఎస్సీ ఆన్లైన్ .nic.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచార ప్రకటన విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: యువాణి కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, నేల, చెట్లు, జంతువులు, పక్షులు మరియు ప్రకృతి అన్నీ కలిపి పర్యావరణం అంటారు. మనిషి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి స్వచ్ఛమైనటువంటి పర్యావరణం ఎంతో అవసరం. పర్యావరణం జీవుల జీవితం మరియు అభివృద్ధిని ప్రభావితం చేసే సహజ మరియు మానవ నిర్మిత అంశాలను కలిగి ఉంటుంది. చెట్లు మనకు ఆక్సిజన్ అందిస్తాయి, అవి వర్షాలు కురవడానికి, నేలకోతను నివారించడానికి, వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. నదులు, చెరువులు, సముద్రాలు మరియు భూగర్భ జలాలు మన జీవనానికి ఆధారం. అయితే జనాభా పెరుగుదల, పరిశ్రమల విస్తీర్ణన, వాహన పొగ, ప్లాస్టిక్ వినియోగం, చెట్లు నరికివేత మరియు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల పర్యావరణ కాలుష్యం అనేది పెరుగుతుంది. దీనివలన గాలి, నీరు, నేల కలుషితమై మనుషులు, జంతువులు మరియు మొక్కల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్నీలో ప్రభావం వల్ల ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరోవైపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నేపాల్లోని హిమాలయ పర్వతాల్లో మంచు చర్యలు విరిగిపడి ఆకస్మిక వరదలు సంభవించడం మనం చూసి ఉన్నాము. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, జీవ వైవిధ్యం క్షీణించడం మరియు భూగర్భ జలాల కొరత మన మానవాళికి అతిపెద్ద సవాలుగా మారనుంది. వాతావరణాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే ఎక్కువగా చెట్లను నాటాలి, ఉన్న చెట్లను సంరక్షించాలి, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గించాలి, చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాలి, నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలి, విద్యుత్తును అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించాలి, వాహన వినియోగాన్ని తగ్గించి సాధ్యమైనప్పుడు నడక లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలి, నదులు, చెరువులు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేయటానికి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి దీనిని 1970లో ప్రకటించింది. 1973లో మొదటిసారిగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జూన్ 5వ తేదీని ఎంచుకునడానికి కారణం 1972లో స్వీడన్లోని స్టాక్హోమ్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన మానవ పర్యావరణ సదస్సు అదే రోజున ప్రారంభమవటం. మరి పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదు, ఇది ప్రతి పౌరుడి కర్తవ్యం. మనం ఈరోజు ప్రకృతిని కాపాడితేనే రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైనటువంటి భూమిని, పర్యావరణాన్ని అందించగలం. కనుక పర్యావరణాన్ని కాపాడుకుందాం.

భవిష్యత్తును రక్షిద్దాం. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड ऑयल, सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है एमएसपी को.
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్టాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్టాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ
2: మోదీజీ నేతృత్వమే దేశ అన్ని భండార్ భరే 11-12 సాలో ఉత్పాదన శూన్య 2 మిలియన్ టన్ బడకే 377 మిలియన్ టన్ హో గ్యా मतलब 49% 14 और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम है. इसलिए उत्पादन तो बढ़े लेकिन बड़े उत्पादन के साथ उनको उत्पादन के ठीक दाम भी मिले, ये बहुत जरूरी है.
0: పర్యాటక రంగం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచాం ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్ధిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు.

0: చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 Landmark Judgments షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to $9 billion and you hope to go up by $45 billion in another 7-8 years.
0: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లో శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈరోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతకమోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత సుందరాకాండ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన ఈ పాట విందాం.

0: చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా అశోక చక్రవర్తి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట విందాం.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

మీరింతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అదేవిధంగా రాత్రి 10:20 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: క్లుప్తంగా 255 కేంద్రాలు
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
0: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాలాదారు కోరిన

लाल परदेसी, भारती बाई, ज्योति बाई, अंजलि बाई, राजनंदिनी, रमेश लोद, अजय लोद, आदित्य लोद, किरण, जान्विका, विग्रुत लोड, लक्ष्मी, प्रह्लाद, शिवनारायण, शकुंतल కోరుతున్నారు. మా అందరికోసం రాధాకృష్ణ సినిమా నుండి రాధాకృష్ణ నీ పిలుపే అనే పాటను వినిపించగలరు అంటూ, వీరందరి కోరిక మేరకు రాధాకృష్ణ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

కార్యక్రమం తర్వాత. ఈ ఉత్తరాన్ని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాయ్, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, పవన్ నరసింహ, మహమ్మద్ ఉన్నత్ ఉల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్, వీరందరూ కూడా వాగ్దానం ఈ చిత్రం నుండి. ఘంటశాల పి సుశీల ఆలపించిన నా కంటి పాపలో నిలిచిపోరా అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు వాగ్దానం చిత్రం నుండి ఘంటశాల పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. కార్యక్రమం తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ బాషా, నూర్జహాన్, రహీం బాషా, రుబీవా, తహీమునిషా, షరీఫ్ ఖాన్, ఆలీ పాషా కోరుతున్నారు. వీరందరూ కూడా ఊరు మనిద్ర అనే చిత్రం నుండి చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిలి అనే పాటను మా కోసం ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. క్షమించగలరండి, మీరు కోరిన ఈ పాట అందుబాటులో లేదు, కనుక దీని బదులు ఊరు మనిద్ర అనే చిత్రంలో ఒక మంచి పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాము. ఇప్పుడు విందాం ఊరు మనిద్ర. ఈ చిత్రం నుండి నాగూర్బాబు బృందం పాడిన ఈ పాట విందాము.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా.
1: చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాసే, ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే.
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 5233316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
2: గీతమాలిక కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరాన్ని కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ రాస్తున్నారు. మా కోసం కూలీ నెంబర్ 1 చిత్రం నుండి కొత్త కొత్తగా ఉన్నది అనే పాటను మా అందరి కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై. కార్యక్రమాల తర్వాత ఈ ఉత్తరాన్ని కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత రాస్తున్నారు. గీతమాలిక కార్యక్రమంలో మాకోసం రాజాబాబు ఈ చిత్రం నుండి ప్రేమ ఓ ప్రేమ అనే పాటను వినిపించగలరు అంటూ, వీరందరి కోరిక మేరకు రాజాబాబు చిత్రం నుండి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన ఈ పాట విందాం.

గీతమాలిక కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపౌరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి యొక్క కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కోసం మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన సుమం ప్రతి సుమం సుమం అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ వీరందరి కోరిక మేరకు మహర్షి చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బందిపోటు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట మాయాబజార్ ఈ చిత్రం కోసం ఘంటశాల పీడీలా పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై. కార్యక్రమాల తరువాత మంచి మనుషులు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట గుళే బకావలి కదా ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై. కార్యక్రమాల తరువాత దేవత ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై. మధుర గీతాలు కార్యక్రమం తరువాత అగ్గిపిడుగు ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట సత్యకాలపు సత్తయ్య ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. కార్యక్రమంలో చివరిగా శ్రీకృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.